மாதரம். வந்தே.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శకశకం 1948 సంవత్సరం ఆషాఢమాసం 16వ రోజు 2026వ సంవత్సరం జూలై నెల 7వ తారీఖు మంగళవారం మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. ఇప్పుడు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కళా వెంకట్రావు ఇదే రోజున 1900 అమలాపురం తాలూకా ముక్కామల గ్రామంలో జన్మించారు. 1921 బీఏ చదువుతున్న సమయంలోనే సహాయ నిరాకరణోద్యమంలో ఈయన పాల్గొన్నారు. ఆ తర్వాత శాసనోల్లంఘనోద్యమంలో, వ్యక్తి సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కొన్ని సంవత్సరాలు ఆయన జైలు శిక్షను కూడా అనుభవించారు. 1955 ఎన్నికల్లో కొత్తపేట శాసనసభ నియోజకవర్గం, అక్కడి నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు. మరి ఇదే రోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1890 ఇదే రోజున అమెరికాలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ కుర్చీని వాడారు. ఇక 1929 వాటికన్ సిటీని క్రైస్తవ మతాధిపతి పోప్ కోసం ఏర్పాటు చేశారు. అలాగే 1939 గాంధేయవాది ఏ వైద్యనాథ్ అయ్యర్ హరిజనులకి మధురై మీనాక్షి గుడిలో ప్రవేశం ఇప్పించారు. అలాగే 1941 అమెరికన్ సైన్యం ఐస్లాండ్ వచ్చింది కూడా ఇదే రోజున. 1985 బోరిస్ బేకర్ అతి చిన్న వయసులో తన 17వ ఏటనే వింబుల్డన్ టెన్నిస్ లో గెలిచారు. ఇక 1985 ఇదే రోజున రాబర్ట్ ముగాబే కొత్తగా ఏర్పడిన జింబాబే అధ్యక్షులుగా అయ్యారు. అలాగే 2005 లండన్లో వరుస బాంబుల పేలుళ్లలో 30 మరణించగా 700 గాయాల పాలైంది కూడా ఇదే జూలై 7. ఇక ఆఖరిగా 1896 భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయిలో లుమేరీ సోదరులు చలనచిత్రాన్ని ప్రదర్శించింది కూడా ఇదే జూలై 7. మరి ఇదే రోజుని కొన్ని ముఖ్యమైన రోజులు కూడా జరుపుకుంటారు. అవేంటంటే ప్రపంచ చాక్లెట్ దినోత్సవంగా, అలాగే గ్లోబల్ క్షమాపణ దినోత్సవంగా, ఇక ప్రపంచ కిస్వాహిలీ భాష దినోత్సవాన్ని కూడా ప్రతి ఏటా జూలై 7 ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి యుఎన్ ప్రకారం 200 మిలియన్ల మందికి పైగా మాట్లాడే ఈ భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. దీని గురించిన ముఖ్యమైన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఆఫ్రికా సంస్కృతిని, శాంతిని, ఐక్యతను పెంపొందించడంలో ఈ భాషకున్న ప్రాముఖ్యతను గుర్తించిన యునెస్కో 2021 ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. యునెస్కో నుంచి ఈ విధంగా ప్రత్యేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పొందిన మొట్టమొదటి ఆఫ్రికన్ భాష కిస్వాహిలీ స్వాహిలి కావడం విశేషం. తూర్పు ఆఫ్రికాలో, అలాగే మధ్య ఆఫ్రికా ప్రాంతంలో ఈ భాష విస్తృతంగా వాడుకలో ఉన్నట్లు ప్రాముఖ్యత. సాంస్కృతిక పరిరక్షణకు, ప్రాంతీయ సహకారానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వివిధ దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికన్ ప్రాంతాల్లో దీన్ని సదస్సులు, సాంస్కృతిక ప్రదర్శనలు, అలాగే భాషాదౌత్య కార్యక్రమాల ద్వారా జరుపుకుంటారు. మరి ఇదే రోజున జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో తెలుసుకుందామా? నటుడు, రచయిత మిక్కిలేని రాధాకృష్ణమూర్తి, రచయిత, అనువాదకులు, సాహితీవేత్త అయినటువంటి మద్దిపట్ల సూరి, హృద్రోగ శస్త్రచికిత్సా వైద్యంలో నిపుణులు పి వేణుగోపాల్, నేపాల్ రాజు జ్ఞానేంద్ర, అలాగే తెలుగు కవి, సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఇక గజల్ కవయిత్రి ఉపాధ్యాయుని ఇందిరా భైరి, సినీ జానపద గాయకులు కైలాష్ కేర్, అలాగే భారత క్రికెట్ జట్టు క్రీడాకారులు మహేంద్ర సింగ్ ధోని జన్మించింది కూడా ఇదే రోజున. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా? ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:00 కావస్తోంది. ఇప్పుడు ఉషోదయ వేళ ఒక చక్కని దేశభక్తి గీతం విందాం.

0: ఉషోదయవేళ ఒక చక్కని దేశభక్తి గీతం విన్నాం కదా. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తిగీతాల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
1: This is Akashvani. The news read by Sarabjit Kaur. Prime Minister Narendra Modi will hold talks with Indonesian President Prabowo Subianto in Jakarta today. Mr. Modi arrived in Jakarta yesterday on a 3-day state visit at the invitation of Indonesian President. In a special gesture,

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వేదం వెంకట రాధాకృష్ణ గారి సూక్తి సుధా విందాం.
1: పాపము ఏది, పాపము ఏది పుణ్యము అని ప్రశ్నిస్తే వెంటనే సమాధానం చెప్పడం కష్టం. కాళిదాసు కోట్ల కొలిది గ్రంథాలలో చెప్పబడిన విషయాన్ని సగం శ్లోకంలోనే చెప్పాడని అంటారు. పరోపకారం వల్ల పుణ్యము, పరపీడనము వల్ల పాపము.

0: సంభవిస్తుంది. శ్లోకార్ధ్యన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ మాట నిజమే. ఇతరులకు మనం ఏమి చేస్తే బాధ కలుగుతుందో ఆ పనులను మనం ఇతరులకు చేయకుండా ఉండడమే శ్రేష్టమైన ధర్మమని మహాభారతం కూడా చెప్తున్నది. కాబట్టి మన స్వార్థం కోసం ఇతరులకు శారీరకంగా గాని మానసికంగా గాని బాధను కలిగించడం తప్పక పాపాన్ని కలిగిస్తుంది. కాని దుర్జనులను దండించేటప్పుడు జరిగే హింస పాపము కాదు. స్వార్థం కోసం ఒకడు ఇంకొకరిని చంపితే ఆ హత్య గాని యుద్ధరంగంలో దేశరక్షణ కోసం ప్రజల క్షేమం కొరకు కొన్ని వందల మంది శత్రువులను చంపినప్పటికీ ఆ హింస పాపాన్ని కలిగించదు. పైగా చంపిన యోధుడు మహావీరుడుగా కొనియాడబడతాడు. మన ఆస్తులను, ఇండ్లను, స్త్రీలను దురాత్ములు ఆక్రమించేటప్పుడు వాళ్లను సంహరించడం కూడా న్యాయమే. తప్పు చేయని వాణ్ణి దండించడం ఎంత సాహసమో, తప్పు చేసిన వాణ్ణి దండింపకపోవడం కూడా అంతే పాపము. ఈ ధర్మమే మహాభారత యుద్ధానికి అంతకు సారాంశము. కౌరవులు భీమునికి విషం పెట్టారు, పాముల చేత కరిపించారు. పాండవులను లక్క ఇంట్లో ఉంచి తగులబెట్టడానికి ప్రయత్నించారు. వాళ్ల రాజ్యాన్ని హరించి వాళ్ల భార్యను సభలోనికి ఈడ్చుకుని వచ్చి వస్త్రాపహరణ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ పనులు లోకంలో సాధారణ పౌరులు చేస్తే వాళ్లకు ప్రభుత్వం మరణదండనమే విధిస్తుంది. కాని దుర్యోధనాధులు ఈ దండనం ఎందుకు జరగలేదు? వాళ్ల తండ్రే ప్రభువుగా ఉన్నాడు. ఆ రాజుకు కొడుకులను దండించడం ఇష్టం లేదు. అతనికి చుట్టూ ఉన్న భీష్మ ద్రోణాదులు కూడా ఆ రాజుకు విరుద్ధంగా ధర్మం చెప్పడం కూడా ఇష్టం లేదు. అందువలన వీళ్ళు అందరూ కూడా ఆ పాపాత్మలకు దండన జరగకుండా అడ్డుపడుతూ ఉన్నారు. తప్పు చేసిన వాడు ఎంత శిక్షార్హుడో వాడికి దండనం జరగకుండా వాణ్ణి కాపాడేవాళ్లు కూడా పాపాత్ములే. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమన్నాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు, నీవు పాండవులకు అపకారం చేశావు, నీ అన్నమే కాక వీళ్ళందరి అన్నము కూడా భుజింపదగినది కాదు. ద్రౌపది పరిభవాన్ని విదురుడొక్కడే ఆక్షేపించాడు, కాబట్టి అతని ఇంట్లో మాత్రమే భోజనం చేస్తాను. కాబట్టి దుర్యోధనాదులతో పాటు భీష్మాదులందరూ చంపదగిన వారే. చంపదగిన వాళ్లు బలవంతమై ఉన్నప్పుడు వాళ్లను వంచన చేతనైనా చంపవచ్చు. బందిపోటు దొంగలు ప్రబలినప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది? వాళ్లు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్లను కాల్చివేయాల్సిందే అని రక్షక భటులకు ఆదేశిస్తుంది. అప్పుడు జరిగే సంఘర్షణలో యుద్ధ ధర్మములు పాటింపబడవు. ఈ మాటనే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. నీ భార్యను సభలోనికి ఈడ్చుకు వచ్చి పరాభవించినప్పుడు వాళ్ల మీద, ఆ ఘోరాన్ని చూస్తూ సహించిన వాళ్ల మీద నీకు జాలి ఏమిటి? వాళ్లు పాముల వలె ఎవరైనా చంపదగిన వారే. అందరినీ సంహరించు. కాబట్టి పాపాత్మలను కనిపించగానే చంపడం ధర్మం. పామును చంపే విషయంలో ఏ ధర్మాలు ఎలా లేవో, భీష్మాదులను చంపడం కూడా ధర్మాధర్మ విచారణ లేదు. దండించడం, దగిన వారిని ఎట్లా చంపినా చంపడం ఒక్కటే ధర్మము. వాళ్లను క్షమించి వదిలిపెట్టడమే అధర్మము, మహాపాపము.
1: ఇంతవరకు మీరు వేదం వెంకట రాధాకృష్ణ గారి సూక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

టిష్యూ కల్చర్ అరటి మొక్కల సాగు గురించి తెలుసుకుందాం. టిష్యూ కల్చర్ అంటే నాణ్యమైన అరటి పిలకల కణజాలం నుంచి ప్రయోగశాలలో అభివృద్ధి పరిచిన మొక్కలు, ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుంచి అభివృద్ధి పరిచిన మొక్కలు తెగుళ్లు లేనివిగాను ఆరోగ్యవంతంగానూ ఉంటాయి. వీటిని పొలంలో నాటినప్పుడు వేగంగాను బలంగాను ఎదిగి మామూలు పిలక పంట కన్నా కూడా 45% వరకు ఎక్కువ దిగుబడినిస్తాయి. తోటంతా కూడా ఒకేసారి గెలలేస్తాయి. అలా వేసిన గెలలన్నీ అతి తక్కువ వ్యవధిలో కోయడం పూర్తవటం చేత తోట యాజమాన్యం ఖర్చు కూడా తగ్గుతుంది. కార్స్

పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగుబడినిస్తాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రతి చెట్టుకి మనం ఎరువుల్ని లెక్కించి వేసుకోవాలి. కొన్ని రకాలు తక్కువ, కొన్ని రకాలు ఎక్కువ సాంద్రతలో నాటడం వల్ల ఎకరాల లెక్కన వేయడం సరైన పద్ధతి కాదు. అన్ని అరటి రకాలను ఒక్కొక్క చెట్టుకు 50 గ్రాముల భాస్వరాన్ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. భాస్వరపు ఎరువును అరటి మొక్క నాటిన కొద్ది కాలం వరకు మాత్రమే ఉపయోగించుకుంటుంది. కాబట్టి భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో పిల్లకలు నాటేటప్పుడు గుంట నుండి తవ్విన మట్టికి కలపడమే మంచిది. సూపర్ ఫాస్ఫేట్ ను వాడినప్పుడు అందులోని గంధకం మరియు కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా పంటకి లభ్యమవుతాయి. పైపాటుగా భాస్వరపు ఎరువును వేసుకోకూడదు, వేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి కాంప్లెక్స్ ఎరువుల్ని వాడుకోకూడదు. బాగా చివికిన పశువుల ఎరువుని సూపర్ ఫాస్ఫేట్ తో కలిపి ఒక్కొక్క గుంటకు 5 కిలోల చొప్పున వేసుకోవాలి. కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు బొంత ఈ రకాల విషయానికి వచ్చినట్టయితే, నత్రజని 200 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు వేసుకోవాలి. ఈ నత్రజనిని 4 మోతాదులుగా విభజించి వేసుకోవాలి. ఇక పెద్ద పచ్చ అరటి అలాగే పొట్టి పచ్చ అరటి రకాల విషయానికి వచ్చినట్టయితే, ప్రతి చెట్టుకి 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల పొటాష్ చొప్పున వేసుకోవాలి. వీటిని కూడా 4 సార్లుగా విభజించి వేసుకోవాలి. తెల్ల చక్కెరకేళికి కూడా 250 గ్రాముల నత్రజని, 250 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని 5 భాగాలుగా విభజించి వేసుకోవాలి. ఇక ఎర్రగడప నేలల్లో సాగు చేసే కొవ్వూరు బొంత, కర్పూర చక్కెరకేళి విషయానికి వచ్చినట్టయితే, 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని 6 సమభాగాలుగా విభజించి వేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పచ్చ అరటి అలాగే పొట్టి పచ్చ అరటి రకాలని ఎర్రగడప నేలల్లో సాగు చేసినట్టయితే గనక, 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని 6 భాగాలుగా విభజించి వేసుకోవాలి. నత్రజని పొటాష్ ఎరువులని అరటి చెట్టుకు 2 వైపులా 30 నుండి 40 సెంటీమీటర్ల దూరంలో 10 సెంటీమీటర్ల లోతు గుంటల్లో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడి ఇవ్వాలి. అలా కాకుండా ఎక్కువ నీరు పెట్టినట్టయితే వేసిన ఎరువులు నీటిలో కరిగిపోయి నీటితో పాటుగా భూమి లోపలి పొరల్లోకి పోయి మొక్కకి అందవు. కాబట్టి ఫలితం కూడా ఎక్కువగా రాదు. ఈ టిష్యూ కల్చర్ అరటి సాగులో డ్రిప్ పద్ధతిలో నీరు అలాగే ఎరువుల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. డ్రిప్ పద్ధతిలో నీటిని ఇవ్వడం వల్ల నీటి వినియోగం 40 నుండి 50% తగ్గటమే కాకుండా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల అరటి ఏపుగా పెరిగి మామూలు కన్నా 25 నుండి 30 రోజుల ముందుగా గెలవస్తుంది. గెలలు త్వరగా పక్వానికి రావడమే కాకుండా గెలల పరిమాణం, నాణ్యత కూడా పెరుగుతుంది. దీనివల్ల తోటను పెంచే వ్యవధితో పాటు యాజమాన్య ఖర్చులు కూడా తగ్గుతాయి. డ్రిప్ పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు భాస్వరపు ఎరువుని పిలక నాటడానికి తీసిన గుంట నుండి తవ్విన మట్టికి కలుపుకోవాలి. బలమైన నేలలో సిఫారసు చేసిన ఎరువుల మోతాదులో 60%, తేలిక నేలల్లో సిఫారసు చేసిన మోతాదులో 75% ఎరువులు వేస్తే సరిపోతుంది. బరువైన నేలల్లో డ్రిప్ పద్ధతిలో 3వ వారం నుండి 25వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 10 గ్రాముల యూరియా, 7 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని ఇవ్వాలి. మళ్ళా గెలవేసిన తర్వాత 33వ వారం నుండి 36వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 13 గ్రాముల యూరియా, 10 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ పద్ధతిలో అందించాలి. పాలిథిన్ సంచుల్లో పెంచిన టిష్యూ కల్చర్ అరటి మొక్కలు చిన్నవిగా ఉంటాయి. నాటిన వెంటనే ఎదుగుదల ప్రారంభిస్తాయి. మామూలు మొక్కల కంటే వేగంగా పెరుగుతాయి. కానీ మొక్కలు చిన్నవిగా ఉండి పరిమిత వేరు మండలాన్ని కలిగి ఉండడం వల్ల మామూలుగా సిఫారసు చేసిన ఎరువుల మోతాదుని సమర్థవంతంగా వినియోగించుకోలేవు. కాబట్టి అరటికి సిఫారసు చేసిన నత్రజని, పొటాష్ ఎరువులని తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. టిష్యూ కల్చర్ ద్వారా ప్రవర్ధనం చేయబడి ఎక్కువ సాగులో ఉన్న క్యావెండిష్ అంటే పచ్చారటి రకాలకి మొక్కలు నాటిన తర్వాత నత్రజని, పొటాష్ ఎరువులని ఒక్కొక్క దఫాకి 15 గ్రాముల వంతున 15వ రోజు, 30వ రోజు అలాగే 45 రోజులకి, 20 గ్రాముల వంతున 60 రోజులకి, 75 రోజులకి, 90 రోజులకి, 30 గ్రాముల వంతున 110 రోజులకి, 130 రోజులకి, 150 రోజులకి మొక్కలకి 2 వైపులా గుంటల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడిపెట్టాలి. ఇక ఈ టిష్యూ కల్చర్ అరటిలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, అరటి పంటకి కాలం, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి సుమారుగా 30 నుండి 40 సార్లు నీటిని పెట్టాలి. ఆయా ప్రాంత పరిస్థితుల మీద ఆధారపడి 7 నుండి

పది రోజులకు ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 4వ రోజు తడి పెట్టాల్సి ఉంటుంది. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి నీటి తడి పెట్టాలి. అరటికి డ్రిప్ పద్ధతి ద్వారా నీరు ఇచ్చినప్పుడు కాల పరిమితి 20 నుండి 30 రోజుల వరకు తగ్గుతుంది.

0: అవలంబిస్తే సరిపోతుంది. 75% ఎరువులని పిలక నాటిన 5వ లేదా 6వ వారం నుండి గెల అంకురం ఏర్పడే దశ వరకు వారం రోజులకు ఒకసారి ఇవ్వాలి. మిగిలిన 25% నత్రజనిని, పొటాష్ ఎరువుల్ని 4 సమభాగాలుగా చేసి గెల వేసిన తర్వాత 4 వారాల పాటు వారానికి ఒకరోజు చొప్పున డ్రిప్ ద్వారా ఇవ్వాలి. ఇక అరటి సాగులో అంతర పంటల విషయానికి వచ్చినట్టయితే, అరటి దీర్ఘకాల పంట, ఎక్కువ దూరంలో నాటడం వల్ల ఎక్కువ నీటి తడులు ఇవ్వడం వల్ల ఖాళీగా ఉన్న భూమిలో కలుపు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఖాళీగా ఉన్న భూమిలో స్వల్పకాలిక అంతర పంటల్ని పండించి ఆదాయాన్ని గడించవచ్చు. అరటి రకాన్ని, నాటే కాలాన్ని, వాతావరణ స్థితిగతులను బట్టి మార్కెట్ అనుకూలతను గమనించి అంతర పంటల్ని ఎంపిక చేసుకోవాలి. అంతర పంటల సాంద్రత తగు నిష్పత్తిలో వేసుకోవాలి. ఎక్కువ సాంద్రతలో నాటినట్టయితే ముఖ్యమైన పంట అరటికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అరటికి వేసే ఎరువులతో సంబంధం లేకుండా అంతర పంటలకు నిర్దేశించిన ఎరువుల్ని అదనంగా ఇవ్వాలి. అరటి చుట్టూ 60 సెంటీమీటర్లు వదిలిపెట్టి అంతర పంటల్ని వేసుకోవాలి. అరటిలో కలుపు నివారణ, అంతర కృషి విషయానికి వచ్చినట్టయితే, హెక్టార్కి బ్యూటాక్లోర్ 5 లీటర్లు లేదా అలాక్లోర్ 2.5 లీటరు లేదా పెండిమిథాలిన్ 2.5 లీటరు లేదా ఆక్సిఫ్లోర్ఫెన్ 500 నుంచి 600 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందిని నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేసి కలుపు మొలవకుండా అరికట్టచ్చు. తుంగ, గరిక మొదలైన మొండిజాతి కలుపు నిర్మూలనకు హెక్టార్కి 2.5 నుండి 5 లీటర్ల గ్లైఫోసేట్ మందిని 250 నుండి 500 లీటర్ల నీళ్లలో కలిపి కలుపు మొక్కల మీద పిచికారీ చేసి నిర్మూలించవచ్చు. గ్లైఫోసేట్ మందు పిచికారీ చేసేటప్పుడు కలుపు ఎదిగి ఉండాలి. కలుపు ఆకులు పండి పూత పూసి ఉండకూడదు. గ్లైఫోసేట్ మందును అరటి మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. అరటి నాటిన 3 నుండి 4 నెలల నుండి పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకల్ని 20 నుండి 25 రోజులకు ఒకసారి కోసేస్తూ ఉండాలి. పిలకలు ఎప్పటికప్పుడు కోయడం వల్ల తల్లి చెట్టు బాగా ఎదిగి అధిక ఫలసాయం వస్తుంది. బాగా పెద్దవైన పిలకలను పదునైన గునపంతో కొద్దిపాటి దుంపతో సహా తవ్వి తీస్తే తిరిగి పెరగదు. అరటి నాటిన 6 నుండి 8 నెలల్లో చెట్టు మొదలుకి మట్టిని ఎగదోయడం వల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అరటి చెట్లు గాలి తాకిడికి తట్టుకోవడానికి వెదురు గడలను పాతి ఊతమివ్వాలి. గెలలు నరికిన చెట్లను ఎక్కడ ఉన్నవి అక్కడే చిన్న చిన్న ముక్కలుగా నరికితే త్వరగా ఎండి కుళ్ళి భూమిలో కలిసి సేంద్రీయ ఎరువుగా రూపాంతరం చెంది భూసారం పెరుగుతుంది. గెలవేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత 2% రంధ్రాలను కలిగిన 100 కేజీ తెలుపు రంగు పాలిథీన్ సంచుల్ని గెలలకు తొడిగినట్టయితే పళ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా నాణ్యంగా ఉంటాయి.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాలు తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు: రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో

0: మూడు ప్రాంతాల ఆర్థిక అభివృద్దిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్దికి హార్టికల్చర్ కీలకంగా మారుతుందని, 25కు పైగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ఆయా ప్రాంతాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు ప్రత్యేక విభాగాల పనితీరును దృశ్య మాధ్యమం విధానంలో డీజీపీతో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ద్వారా ఆ జిల్లా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, శక్తి కార్యక్రమం ఆపరేషన్ ట్రేస్ ద్వారా గల్లంతైన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నామని మంత్రి తెలిపారు. అమరావతిని స్వీయ ఆర్థిక రాజధానిగా అభివృద్ది చేసి అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల అభివృద్దికి వినియోగిస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఆయా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచాయని చెప్పారు. అదే తరహాలో అమరావతిని కూడా స్వయం సమృద్ది సాధించే రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని మంత్రి పేర్కొంటూ,
1: ఏ రాష్ట్రానికైనా సరే 50 నుంచి 70% ఆదాయం వచ్చేటువంటి రాజధానుల ద్వారా ఆ రాష్ట్రాల్లో ఆర్థిక సంపద సృష్టించుకుని అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తూ ఉంటే, రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి పారిశ్రామిక అభివృద్ధి చేసి సంపద సృష్టించి ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి విధంగా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా అమరావతి, ఎందుకంటే అమరావతికి ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టిన అవసరంలా అమరావతి తిరిగి 100 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టు ని ఇవాళ రూపకల్పన చేసి దాన్ని ముందుకు తీసుకు.
0: ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో జిల్లా, మండల స్థాయి వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంటల సాగులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఎల్నినోపై తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం ద్వారా వాట్సాప్లో అందుతున్న వాతావరణ సమాచారాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్వహణ కోసం అర్హత కలిగిన ప్రైవేటు సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. హార్బర్ నిర్వహణలో భాగంగా పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, నిల్వ గిడ్డంగులు, వేలం వ్యవస్థ వంటి సేవలను సమర్థవంతంగా అందించేందుకు ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 326.29 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 95.51% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఈ హార్బర్లో 1,250 మత్స్యకార బోట్లకు నిలుపుదల సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకి అందించడంతో పాటు చౌకడిప్పు డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న మీమార్ట్ కేంద్రాల్లో తొలి కేంద్రాన్ని గుంటూరు జిల్లా లాలుపురంలో ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, తొలి దశలో 1,000 మీమార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ రూపీ విధానాన్ని కూడా వీటితో అనుసంధానం చేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
2: మా పౌర సరఫరాల శాఖ ఈ ఫ్రంటీర్ అనే సంస్థతోటి రాష్ట్ర వ్యాప్తంగా 1,000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకొచ్చాం. ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250

0: 20 సరుకులు ప్రతిరోజు వాళ్ళు వాడుకునే సరుకులు అవి మంచి కంపెనీల ద్వారా నాణ్యమైన సరుకులు 30 రోజులు కూడా ఈ ఫెయిర్ ప్రైస్ షాపులు తెరిచే విధంగా ఈ 30,000 కుటుంబాలకి కూడా ఆదాయం పెంచే విధంగా మనం ఇటువంటి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మార్కెట్ లో ఉన్న ధరలకి కన్నా 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరకే వీళ్ళు విక్రయించేటట్టు ఈ ఏర్పాటు చేశాం.
1: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి త్వరలో నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఆప్కో స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు 6,50,00,000 రూపాయల బకాయిలను 2 విడతల్లో చెల్లిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలుపుతూ
2: ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, మరి ఈ 2 సంవత్సరాల్లో చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. ధర్మవరంలో, పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. ఉచిత విద్యుత్ కూడా హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్ కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్నాం. నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం.
1: వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేవడంతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరి రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు లేవడంతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: कञ्चन नूतनं वेगं प्रदास्यति। जकार्तायां प्रदर्शितानि मनोरंजक सांस्कृतिक प्रदर्शनानि श्लाघयन् प्रधानमन्त्रिणा प्रोदीरितं यत् एतानि प्रदर्शन शिल्पानि भारत इंडोनेशिया देशयोः प्राचीन सभ्यतायाः संस्कृतेः आध्यात्मिक सम्बन्धानां च प्रगाढतां प्रतिबिम्बयन्ति। अत्रावसरे प्रधानमन्त्रिणा तत्र इंडोनेशिया छात्राणां समन्वय समूहेन कृतं भरतनाट्य नृत्यमपि भृशं प्रशंसितम्। स्वस्य विश्राम भवने प्रवासी भारतीयैः सह मिलित्वा तेन रामायण कथाधारितं प्रसिद्धं वायांग कुलित छाया खटपुतली प्रदर्शनं बौद्धिक भक्ति नृत्यञ्च अवलोक्य महान् हर्षः प्रकटितः। इंडोनेशिया देशे भारतीय राजदूतस्य संदीप चक्रवर्तिनः अनुसारं प्रधानमन्त्रिणः अयं प्रवासः दक्षिण पूर्व एशियायाः अस्याः बृहत्तमायाः अर्थव्यवस्थायाः साकं भारतस्य रणनीतिक सम्बन्धान् उच्चतर शिखरं प्रापयिष्यति। ध्यानार्हं वर्तते यत् प्रधानमन्त्रिणः अस्य त्रिदेशीय इंडो पैसिफिक प्रवासस्य एतत् प्रथमं चरणमस्ति। अतः परं सः अस्मिन्नेव सप्ताहान्ते ऑस्ट्रेलिया न्यूजीलैंड देशयोः अपि भ्रमणं विधास्यति। श्रीराम जन्मभूमि तीर्थक्षेत्र न्यासेन सामान्य सचिवस्य चंपतरायस्य न्यास सदस्यस्य डॉक्टर अनिल मिश्रस्य च त्यागपत्रे स्वीकृतम्। कथितेन राम मंदिर दान वंचन प्रकरणे तयोः नाम प्रकाशात् परं उभौ त्यागपत्रं प्रदत्तवन्तौ। कृष्णमोहनः नवनियुक्ति पर्यन्तम् अन्तरिम सामान्य सचिव रूपेण नियुक्तः। तस्य परिवादे कथित दान अनियमिततायाः प्रकरणे FIR इत्यस्य पंजीकरणम् अभवत्, यस्मिन् अष्ट जनाः निगडिताः। विदेश मंत्री डॉ एस जयशंकरः बहरीन देशे तत्रत्येन नरेशेन हमद बिन ईसा अल खलीफा इत्यमुना साकं शिष्टाचार मेलनं विहितवान्। सहैव द्विपक्षीय सहयोगं सुदृढीकर्तुं प्रमुख चर्चाः अपि साधितवान्। विदेश मंत्री कतर देशस्य यात्रां परिसमाप्य स्वस्य उपसागरीय देशानां चतुर्देशीय प्रवासस्य द्वितीय चरणे बहरीन नगरं सम्प्राप्तवान्। अत्रावसरे सः बहरीन देशे निवसद्भिः प्रवासी भारतीयैः सह वार्तां साधितवान्। भारत अर्थ विभागेन अद्य गुजरात सौराष्ट्र कच्छ मध्य महाराष्ट्र तटीय कर्नाटक प्रदेशेषु अतिवृष्ट्या सह प्रचंड वृष्ट्यै रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रसारिता। आगामी दिनद्वयोः दिल्ली हरियाणा चंडीगढ़ पंजाब बिहार छत्तीसगढ़ हिमाचल प्रदेश उत्तराखंड आंतरिक कर्नाटक मध्य प्रदेश विदर्भ उप हिमालयी पश्चिम बंग सिक्किम राज्येषु प्रचंड वृष्टिः भविष्यति इति विभागेन पूर्वानुमानितम्। अंडमान निकोबार द्वीपेषु आंध्र प्रदेशे गांगेय पश्चिम बंग प्रदेशे अरुणाचल प्रदेशे असम राज्ये मेघालये छत्तीसगढ़े नागालैंडे मणिपुरे मिजोरम राज्ये त्रिपुरा राज्ये च अग्रिमेषु त्रिषु चतुर्षु दिनेषु मेघगर्जनेन सह विद्युद्योतनं झंझावातः च भविष्यति इत्यपि विभागेनोक्तम्। फुटबॉल क्रीडायां स्पेन देशेन गतरात्रौ डलास क्रीडांगणे राउंड ऑफ 16 क्रीडायां पोर्चुगल देशः 1-0 इत्यंकांतरालेन पराजित्य फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्य चक्रे स्थानं सुरक्षितम्। स्पेन इदानीं शुक्रवासरे लॉस एंजलिस क्रीडांगणे USA बेल्जियम वा देशं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహాపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఈనాటి ప్రసార విశేషాలు తెలియజేస్తుంది మీ ప్రణవి. నేటి ఉదయం 7:05 అంటే మరికొద్ది నిమిషాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 శుభోదయం సింహాపూరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా మూడవ మనిషి అనే కథానిక వింటారు. అనంతరం కవిత గానం వింటారు. అనంతరం స్వచ్ఛతతో వ్యాధుల దూరం అనే అంశంపై వింటారు. ఇక ఆ తర్వాత సింహాపురి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 నేటి ఉదయం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఉదయం 8:35 మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. తిరిగి ఉదయం 9:00 హలో అభిరుచ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. అలాగే ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి నిరంతరాయంగా మధ్యాహ్నం 12:30 వరకు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 12:40 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు మధ్యాహ్నం వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంత్రం 5 గంటలకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు తెలుసుకుంటారు. తిరిగి సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు యువతం ఇచ్చే సంగీతం, తెలుగు సినిమా పాటల్ని వింటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. అనంతరం సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం దురాస దుఃఖానికే అనే కథానిక వింటారు. అనంతరం చీరలు సంరక్షణ అనే అంశం గురించి తెలుసుకుంటారు. వీటితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 సాయంత్రం తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి సాయంత్రం 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా జూన్ మరియు జూలైలో వేయదగ్గ ఉద్యాన పంటల గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు తెలుసుకుంటారు. ఇక జానపద గీతాలు కూడా వీరితో పాటు వింటారు. ఇక సాయంత్రం 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8:00 హెలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తలు, 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం రాత్రి 11:10 నేటి మా కార్యక్రమాల ముగింపు. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం మీంతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహాపురి కార్యక్రమంలో 3వ మనిషి అనే కథానికతో మీ ముందుకొస్తాను.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. దేశంలో ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్ ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. ఇండోనేషియా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ నిన్న జకార్తా చేరుకున్నారు. ప్రత్యేక గౌరవంగా అధ్యక్షుడు ప్రభువో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన తర్వాత ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్గా నిలిచాయి. ఈ స్వాగతం తనను ఎంతగానో ఆకట్టుకుందని అభివర్ణించిన ప్రధానమంత్రి మోదీ 2018లో తాను జరిపిన పర్యటనలో ఏర్పాటైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపందించేలాగా అధ్యక్షుడు ప్రభువుతో చర్చలు జరపడానికి తాను ఉత్సుకతతో ఉన్నానని పేర్కొన్నారు. జకార్తా చేరుకున్నప్పుడు లభించిన గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇవి భారత ఇండోనేషియా మధ్య ఉన్న నాగరికత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ఇండోనేషియా విద్యార్థులతో కూడిన సమన్వయ గ్రూప్ ప్రదర్శించిన భరతనాట్యాన్ని కూడా ప్రధానమంత్రి అభినందించారు. తాను బస చేసిన హోటల్లో ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం అందుకున్న తర్వాత ప్రధానమంత్రి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. వాటిలో రామాయణాన్ని వర్ణించే ఇండోనేషియా ప్రసిద్ధ వాయాంగ్ కులిత్ షాడో పప్పెట్రీ, ఇండోనేషియా విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన, త్రిరత్నాలకు నివాళులర్పించే బౌద్ధ భక్తి నృత్యం ఉన్నాయి. జకార్తాలో తనకు లభించిన ఘన స్వాగతానికి భారతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆదరణ తనను ఎంతగానో కదిలించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. ఒక ప్రైవేట్ వార్తా ఛానల్తో మాట్లాడుతూ ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని, సముద్ర తీర ఆర్థిక సంబంధాలను పటిష్టం చేస్తుందని, అలాగే కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుందని సందీప్ చక్రవర్తి అన్నారు.
1: India and Indonesia are very close and strategic partners. We are just 160 kilometers away. The southernmost tip of India in the Nicobar Islands is just 160 kilometers from Aceh. And after the very successful visit of President Prabowo as chief guest for our Republic Day, I think the relations are on an upward swing in a higher trajectory, and Prime Minister's visit will reinforce that trend. And we will, of course, doing a lot of understandings and agreements on several areas of cooperation, and we are also hopeful for opening up new areas of cooperation.
0: సంస్కరణలు, డిజిటలైజేషన్, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలో ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను ఉద్దేశించి నిన్న ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ధి అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖను అమిత్ షా అభినందించారు.
2: सहकारिता मंत्रालय के इनिशिएटिव से कुल 9 राष्ट्रीय स्तर पर काम करने वाली सहकारी समिति बनाकर देश से लेकर ग्राम तक ये 9 क्षेत्रों में सहकारिता मंत्रालय को एक माला में पिरोने का काम हमने किया है.
0: గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడినదిగా మార్చే దిశగా ప్రశంసనీయమైన తీరులో పని జరిగిందని కూడా అమిత్ షా వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కువైట్ ఒమాన్ దేశాలతో కూడిన తన 4 గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఖతార్ పర్యటన ముగించుకుని 2వ విడతగా డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుమారు 4.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్న భారత లెదర్ ఫుట్వేర్ రంగానికి అపారమైన వృద్ధికి అవకాశం ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలున్నాయి. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రస్తుతం భారతదేశ లెదర్ ఎగుమతుల్లో 77% కేవలం 15 దేశాలకే పరిమితమవుతున్నాయని గోయల్ గుర్తు చేశారు.
3: इस मैनेजमेंट एजुकेशन बाइलिंगुअल होने के कारण सरल भाषा में लोगों तक पहुंचे, उम्मीद करता हूं.

0: कि इसमें जो भाषा होगी वो ऐसी रखी जाएगी कि सभी को आसानी से समझ में आए, और साथ ही साथ ऑनलाइन होने के कारण काफी व्यापक प्रभाव इसका देखने को मिल सकता है.
1: ఈ సందర్భంగా ద్విభాష మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యావకాశాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గుతుందని కూడా పీయూష్ గోయల్ చెప్పారు. విద్యార్థులు ఆన్లైన్ ఈ కోర్సును అందుకోవడం ద్వారా తమ వృత్తి జీవితంలో ప్రగతి సాధించగలుగుతారని ఆయన అన్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వారి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కొత్త నియామకాలు జరిగే వరకు కృష్ణమోహన్ ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. విరాళాల అక్రమాల ఆరోపణల కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ కు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదే ప్రతిపదికగా నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ట్రస్ట్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ పరిణామంపై మాట్లాడుతూ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి, ఈ పరిణామాల వెనుక కుట్రకోణం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. విరాళంగా వచ్చిన ఆభరణాలు, విలువైన వస్తువులన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించి సరైన లెక్కలున్నాయని, అన్ని వివరాలు ట్రస్ట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతికతతో రూపొందించగా ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వతశ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఫ్రిగేట్ ఆధునిక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ఇది అన్ని రకాల సముద్ర తీర మిషన్లలో అసాధారణమైన సామర్థ్యంతో అత్యంత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మహేంద్రగిరి ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ విధానానికి చక్కని ఉదాహరణ అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట, కచ్, మధ్య మహారాష్ట, తీర ప్రాంత కర్ణాటకల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ మొదలైన చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఫుట్బాల్లో నిన్న రాత్రి డల్లాస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో పోర్చుగల్ ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ ఫీఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకువెళ్లింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తమ ఏకైక ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకోవడం ఇదే మొదటిసారి. మెక్సికో సిటీలో జరిగిన మరొక మ్యాచ్ లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్ లోకి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో చర్చలు జరుపుతారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి యుద్ద నౌకను శనివారం నాడు జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. నేటి శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి శుభోదయం సింహాపురి కార్యక్రమంలో మూడవ మనిషి అనే కథానిక ముందుగా వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు మనకు అందించిన కథానిక
3: నా కథ శీర్షిక మూడో మనిషి. అమ్మాయి రజని ఆ పిల్లల్ని అలా వదిలేస్తే ఎలా? వీధిలోకి వెళ్లారంటే ఎంత ప్రమాదం. పోయే బళ్ళు వచ్చే బళ్ళాయే. ఏ స్కూటర్కో కార్కో అడ్డం పోయారంటే ఇంకేమన్నా ఉందా? రామనాథం గారి గొంతు గణగణ గంటలా మోగుతున్నది. అది విన్న రజని కస్సును లేచింది. ఆ గొంతంటేనే ఆమెకు కంపరం, అసహ్యం. ఎక్కడికి పోతారండి బాబాయ్ గారు? పోతే పోనీయండి, ఎంతసేపని పట్టు కూర్చుంటాం అంది విసుగ్గా రజని. చిన్నపిల్లలు కదమ్మా, వాళ్ళకేం తెలుస్తుంది, అందుకని చెప్పానులే అన్నాడు ఆయన. 24 గంటలు పక్కింటి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇదే గొడవ తప్ప ఏ పని పాట లేదు ఈ మనిషికి అని గొణుక్కుంది రజని. ఆ ఇంట్లో 4 పోర్షన్లున్నాయి, పైన 2, కింద 2. రామనాథం ఆ ఇంటికి యజమాని. ఆయన రిటైర్డ్ పోస్ట్ మాస్టరు. ఆయనకి 2 పిల్లలు, 2 పెళ్లిళ్ళయ్యాయి. అమ్మాయి హైదరాబాదులో, అబ్బాయి ముంబైలో ఉంటారు. ఈయన పెన్షన్ ఈయనకొస్తుంది, ఏ బాధరాబందీ లేదు. ఆయన భార్య చంద్రకాంతమ్మకి భర్త మాటంటే వేదవాక్కు, ఆయన చెప్తే మంచే చెప్తాడు అనే నమ్మకంతోనే ఆయన చెయ్యి పట్టుకుని 40 ఏళ్ల నుండి నడుస్తున్నది. రామనాథం కూడా అంతే, ఇంటి పనిలో వంట పనిలో భార్యకు చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయనకు వచ్చే జీతంలో పొదుపుగా ఉండబట్టే ఈరోజు వరకు ఎవరిని దేహి అంటూ చెయ్యి చాపకుండా నెట్టుకొస్తున్నాడు. మీరెందుకు నాన్న విడిగా అక్కడ, మా దగ్గరే ఉందరు గాని రాకూడదా అంటూ కొడుకు అనంత్ ఎన్నోసార్లు పిలిచాడు. కోడలు మణి కూడా సర్దుకుపోయే అమ్మాయి, కాలు చెయ్యి ఆడుతున్నది కదరా, అక్కడకు వచ్చి ఏం చేస్తాము, ఇక్కడంటే అలవాటైన ఊరు, అంతగా చేసుకోలేని రోజు నువ్వు చెప్పినట్టే చేస్తాం, మీ దగ్గరికి కాక ఇంకెవరి దగ్గరికి వెళ్తాము అంటూ నవ్వేస్తారు రామనాథం గారు. అసలు ఆయనకు ఈ వీధి, ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లబుద్ధి కాదు. ఈ 4 ఇళ్ల లోగిలిలోనే అందరూ తనకు కావలసిన వాళ్లే అనుకుంటాడు. ఏదో ఒక సలహా చెప్తుంటాడు. ఆ వీధిలో ఆయన 20 ఏళ్ల పైబడి ఉండటం వల్ల అందరికీ సుపరిచితుడు. ఎవరికేం మాట సాయం కావాలన్నా నిమిషంలో పరుగులు తీస్తాడు. ప్రతి ఏటా శ్రీరామనవమికి ఆ ఇంటి ఆవరణలోనే రాములవారి వివాహ మహోత్సవం జరిపిస్తాడు. ఆ రోజు ఆ వీధంతా కదలి వస్తుంది, తీర్థప్రసాదాలు పంచుతారు. రామనాథం గారి చేత అక్షతలు వేయించుకొని ఆశీర్వాదం పొందేందుకు కూడా కొందరు వస్తారు. ఆ ఇళ్లలోనే ఓ ఇంట్లో రజని, రమేష్ 2 పిల్లలు ఉండే కుటుంబం అద్దెకు ఉంటున్నది. వాళ్ళు వచ్చి 6 నెలలు కావస్తున్నది. అమ్మాయి రజని అంటూ అడగకుండానే లోపలికి రావడం, ఈ సోఫా ఇటెందుకు పెట్టారమ్మా, ఇటు ఈశాన్యం బరువుండకూడదు, ఆ దేవుని ఫోటో తూర్పు చూసేటట్టు పెట్టుకోండి మంచిది అంటూ సలహాలు ఇచ్చేవాడు రామనాథం గారు. ఏంటి ఈరోజు సెలవా, మీ వారు పిల్లలు ఇంకా నిద్రలు లేచినట్టు లేదు అంటూ రజనిని అడుగుతుంటే, ఈయనకి వేరే పని పాట లేనట్టుంది, నా ప్రాణం తీస్తున్నాడు అనుకునేది రజని. పిల్లలకి అప్పుడప్పుడు ఏదో ఒక బిస్కెట్ ప్యాకెట్టు, చాక్లెట్టు ఇవ్వడం చేసేవాడు. ఒరే బాబీ, అలా ఎవరంటే వాళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటూ పిల్లల్ని అరిచేది రజని. రమేష్తో చెప్తే ఏదోలే ఆయన చాదస్తం, పట్టించుకోకు అనేవాడు తేలిగ్గా తీసేస్తూ. కానీ ఒకరోజు రమేష్కి విసుగనిపించింది. ఏమయ్యా రమేష్, ఆ బండి మీద రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తావు కదా, పిల్లల్ని పెళ్ళాన్ని ఎక్కించుకుని తిరుగుతుంటావు, కాస్త అప్పుడప్పుడు బండిని శుభ్రంగా తుడుచుకోవాలయ్యా, చూడు ఎట్లా దుమ్ము కొట్టుకుని పోయిందో అంటూ సలహా ఇస్తున్న రామనాథం గారితో, నాకు తెలీదా సార్, టైం ఉంటే చేసుకోలేనా, ఆఫీస్ పనిలో బిజీగా ఉంటున్నాను అన్నాడు. ఎన్నున్నా మన

అని మనం వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటుంటే పనులు పెండింగ్ లో పడవు కదా అంటూ ఆరిన బట్టలను ఇంట్లోకి తీసుకెళ్లాడు రామనాథం. ఈయనలాగా మగపని ఆడపని అంటూ తేడా లేకుండా చేస్తుంటే అందరిలో అలసైపోను అనుకున్నాడు మనసులో రమేష్. మన ఇంటి విషయాల్లో మూడో మనిషి జోక్యం ఏంటండి, కల్పించుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తే సరి అంది రజని. సమయం దొరికింది కదా అని రమేష్తో. ప్రపంచంలో భయంకరమైన వైరస్ బయలుదేరింది. కరోనా భయంతో మనుషులు ఎక్కడి వాళ్ళు అక్కడ కట్టుబడిపోయినారు. పదులు కాస్త వందలు వేలు లక్షలు ఆ మహమ్మారికి బారిన పడుతున్నారు. ప్రభుత్వం స్వీయ నిర్బంధం, సామాజిక దూరం అంటూ అందరి ముఖానికి మాస్కులు ధరించండి అంటూ నిబంధనలు విధించింది. లాక్డౌన్ సమయంలో కూడా రమేష్ కి ఆఫీస్ డ్యూటీ తప్పడం లేదు. అతను కలెక్టరేట్ లో పనిచేస్తున్నాడు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి క్వారంటైన్ డ్యూటీలు వేస్తున్నారు. రమేష్ అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నాడు. పొద్దున వెళ్తే ఏ రాత్రో ఇంటికి వస్తున్నాడు. ఇంట్లో రజని పిల్లలు ఉంటున్నారు. పిల్లలు 5-3 తరగతులు చదువుతున్నారు. పూర్తిగా ఊహ తెలిసిన వాళ్ళు కారు, అట్లా అని తెలియని వాళ్ళు కాదు. వాళ్ళిద్దరు ఇంట్లోనే తలుపులు వేసుకుని అరెస్ట్ అయినట్టు ఉండలేకపోతున్నారు. దాంతో ఒకటే గోళ అరుపులు ఏడుపులు కొట్టుకోడాలు. రజని వాళ్లతో వేగలేకపోతున్నది, పైగా మళ్లీ కడుపుతో ఉన్నది. ఆడపిల్ల మీద మోస్తో ఇంకొక ఛాన్స్ చూద్దామనుకున్నారు రజని రమేష్. ప్రస్తుతం రజనికి 3వ నెల వచ్చింది. ఆ రోజు ఎందుకో పొద్దున్నీ రజనికి బాగా నీరసంగా ఉంది. లాక్డౌన్ వల్ల పని మనిషి మానేసింది. పనులన్నీ చేసుకుని రమేష్ కి టిఫిన్ లంచి అన్ని బాక్సుల్లో సర్ది పంపించి మంచంపై పడుకుంది. టైం 9 గంటలైంది. పిల్లలిద్దరూ హాల్లో బొమ్మలతో ఆడుకుంటూ కొట్టుకుంటున్నారు. ఒకే బొమ్మ ఇద్దరికి కావాలి. అప్పటికి ట్యాబ్ కోసం ఏడుపు అయిపోయింది. వాళ్లకి తోచటం లేదు. రజనీకి వాళ్ల ఏడుపులు తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఏంట్రా బాబ్జీ బుజ్జి కొట్టుకుంటున్నారు అంటూ రామనాథం గారు లోపలికి వచ్చాడు. ఆ పరామర్శకే బుజ్జి ఇంకొంచెం రాగం పెంచాడు. మరేమో నా కారు బొమ్మ తీసుకుని ఇవ్వడం లేదంటూ అన్నపైన కంప్లైంట్ చేశాడు బుజ్జి. ఇట్రండి బుద్ధిగా కూర్చోండి, మీకు ఒక మంచి కథ చెప్తాను అంటూ కుర్చీలో కూర్చున్నాడు రామనాథం గారు. కథ అవగానే ఉత్సాహంగా ఏడుపులు దెబ్బలాటలు మాని బుద్ధిగా కూర్చున్నారు పిల్లలిద్దరు. చెప్పు తాతయ్య అంటూ సర్దుకొని కూర్చుంటున్న పిల్లలతో, ముందు మీరు వెళ్లి శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కొని రండి అన్నాడు ఆయన. ఓ అంటూ వాష్ మేసిన్ దగ్గరికి పరిగెత్తారు. రామాయణంలో వాలిసుగ్రీవుల యుద్ధం గురించి పిల్లలకి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్న రామనాథం గారి గొంతు శ్రావ్యంగా వినిపిస్తున్నది బెడ్రూమ్ లో పడుకున్న రజనికి. వాళ్ల కథ పూర్తయ్యేసరికి హాల్లోకి వచ్చింది. ఏంటమ్మా రజని అంత నీరసంగా కనిపిస్తున్నావు, ఒంట్లో బాగలేదా? ఉండు, మీ ఆంటీని పంపుతాను, ఏమన్నా కావాలంటే సహాయం చేస్తుంది అంటున్న రామనాథం గారి మాటలకి ప్రాణం లేచి వచ్చింది రజనికి. పడుకొని రెస్ట్ తీసుకోమ్మా, ఏదన్నా అవసరం ఉంటే పిలువు అంటూ, రాండర్రా పిల్లలు మా ఇంటికి వెళదాం, క్యారమ్స్ ఆడుకుందాం అంటూ రజని వైపు చూశాడు. తీసుకెళ్ళండి బాబాయ్ గారు అంది రజని. పిల్లలిద్దరూ గెంతుకుంటూ సంతోషంగా ఆయన చేతులు పట్టుకుని ఆయనతో వెళ్లారు. రజనీలో ఏదో అంతర్మథనం మొదలైంది. ఈయన గురించి ఎంత నెగిటివ్ గా ఆలోచించాను అనుకుంది. రామనాథం గారు చెప్పారేమో, చంద్రకాంతమ్మ వచ్చింది రజనీ దగ్గరికి. ఏంటి రజని నీరసంగా ఉన్నావని మీ అంకుల్తో చెప్పావు, జ్వరమా అంటూ అడిగింది దూరంగా నిలబడి. అబ్బే కాదండి అంటూ తన సంగతి చెప్పింది రజని. అవునా, హ్యాపీ న్యూస్, పడుకో పడుకో, పిల్లల్ని ఆయన ఆడిస్తారులే అంటూ నిమ్మకాయలున్నాయా అని అడిగింది. రజని ఫ్రిడ్జ్ లోంచి 4 నిమ్మకాయలు తీసిచ్చింది. ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన చంద్రకాంతమ్మ ఓ 10 నిమిషాల తర్వాత గ్లాసుడు నిమ్మకాయ రసం కలిపి తీసుకువచ్చింది. అది తాగాక రజనీకి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. చూడమ్మా, మీ ఆయన పొద్దున వెళితే రాత్రి గాని రావడం లేదు. పిల్లలకు బడులు ఆటలు లేక ఇళ్లలో బందీలయ్యారు. అందరి పరిస్థితి ఇదే. నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళని మా ఇంటికి పంపు, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాంలే అంటూ వెళ్లిపోయింది చంద్రకాంతమ్మ. అట్లా అట్లా పిల్లలు రామనాథం దంపతులకి బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు రజనికి పెద్దవాళ్ల అండదండా ఉంటే ఎంత ధైర్యంగా ఆరోగ్యంగా ఉంటుందో అర్థమైంది. రామనాథం గారి మాటలు ఇప్పుడు చాదస్తంగా విసుగ్గా అనిపించటం లేదు, కోపము తెప్పించటం లేదు. కూరలు తేంగానే కొంచెం వేడిగా ఉండే నీళ్లలో బాగా కడిగి తడి ఆరాక ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అను, చల్లని ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దు అను, చేతులు బాగా కడుక్కోండి అను, మాస్కులు తప్పనిసరిగా కట్టుకుని వెళ్ళండి అను ఏదో ఒక సలహా ఇస్తున్నా అంతా మన మంచికేగా అని అనుకుంటున్నారు రమేష్ రజనీ.

0: మూడు నాలుగు నెలల్లో పిల్లలకి రామాయణ భారతాలు, నీతి పద్యాలు, చిన్న లెక్కలు, ఎక్కాలు అన్ని నోటికి వచ్చేశాయి. రజనికి ఏడో నెల పెట్టింది. రామనాథన్ చంద్రకాంతమ్మలే అమ్మా నాన్నలయ్యారు రజనికి. లాక్డౌన్ కారణంగా రజని అమ్మా నాన్నలు గాని అత్తామామలు గాని రాలేకపోతున్నారు. తనను సొంత కూతురులా చూసుకుంటున్న ఆ దంపతుల వల్ల తను ఎంత మనశ్శాంతిని పొందిందో అర్థమయ్యేసరికి పశ్చాత్తాపంతో ఆమె హృదయం తల్లడిల్లిపోయింది. ఇన్నాళ్లు వీళ్ల మంచితనం గ్రహించలేకపోయాను, మూడో మనిషి వల్ల మెంటల్ డిస్టర్బెన్స్ అనుకున్నాను, మనసులో ఎన్నిసార్లు తిట్టుకున్నాను, దేన్నైనా పాజిటివ్గా తీసుకుంటే ఎదుటి మనిషి విలువ తెలుస్తుంది అనే గుణపాఠం నేర్చుకున్నాను అనుకుంది రజని.
1: మీ ఇంతవరకు మూడవ మనిషి అనే కథనిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీమతి పాటూరి అన్నపూర్ణ గారు. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో రాజేంద్ర సింగ్ గారి రచన మరియు సమర్పణలో కవితాగానం వింటారు.
2: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ బి రాజేంద్ర సింగ్ గారు మనకు అందించిన కవితా శీర్షికలు ఇప్పుడు విందాం.
3: కవిత శీర్షిక అమ్మ మాట బంగారు బాట. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు, అమ్మ అందరికంటే గొప్పదన్నారు. కానీ అమ్మ మాటను, అదే మాతృభాషను మనవాళ్లు కాదనుకుంటున్నారు. సొంత తల్లి కంటే మరొకరి తల్లిని, పరాయి భాషను తలదాలుస్తున్నారు. ఇంత విడ్డూరం ప్రపంచంలో ఎక్కడా లేదు. అమ్మ భాష తెలియకుండానే వచ్చేస్తుంది. సవతి తల్లి భాష నేర్చుకుంటే గాని రాదు. ఏది ఏమైనా సవతి తల్లి సొంత తల్లి కాలేదు. తల్లి ప్రేమకు సవతి తల్లి ప్రేమ సాటి రాదు. తల్లిని వదిలి సవతి తల్లి కోసం పరిగెడుతున్నాం. ఇది పొరపాటునే స్పృహ కూడా లేదు. మానసిక శాస్త్రజ్ఞులు ఎప్పుడో తేల్చారు, మాతృభాషలో విషయం అర్థమైనట్టు మరే భాషలోనూ అర్థం కాదని. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరస్వీ విరామం నుండి నా దాకా ఆంగ్ల మాధ్యమంలో చదవలేదు. చిన్నప్పుడు అసలు ABCDలు ఆరో తరగతిలో నేర్చుకున్నాం. మరి మాకందరికీ ఆ భాష బాగానే వచ్చిందిగా. ఆంగ్లం నేర్చుకోవడానికి ఆంగ్ల మాధ్యమం అవసరమనే భ్రమ నుండి బయటపడదాం. భరతఖండంలో తప్ప మరే దేశంలోనూ ప్రాథమిక విద్య మాతృభాషలో కాకుండా పరాయి భాషలో బోధించడం జరగదు. భాషా సంబంధ మూఢత్వం అంతా మన మనసుల్లో గూడు కట్టుకుంది. ఆంగ్ల పదాలకు తెలుగు అర్థం చెప్పడం పోయి తెలుగు పదాలకు ఆంగ్ల అర్థం చెప్పుకుంటున్నాం. కళ్ళు అనే పదం కళ్ళు అని పలుకుతున్నాం. ఈ పరిస్థితిని భారతంలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టిన మెకాలే కూడా ఊహించి ఉండడు. సంస్కృతం స్థానంలో ఆంగ్లాన్ని నిలపడానికి మన భావదాస్యానికి నాడు ఆయన వేసిన బీజం నేడు మన దేశ మస్తిష్కాన్ని ఆక్రమించిన మహామర్రిగా మహావెర్రిగా మారింది. ఉన్నత విద్యకు నేటి ప్రపంచంలో మనుగడకు ఆంగ్లం అవసరాన్ని ఎవ్వరూ కాదంటారు. కానీ భక్తి కోసం తల్లిని చంపుకోవడం అవసరం లేదు. విద్యావేత్తలందరికీ ఈ విషయం తెలుసు. చాలామంది మేధావులు సాధు జంతువులు మాట్లాడరు. ఒకరో ఇద్దరు గీపెట్టినా ఎవరూ వినిపించుకోరు. చదివే విషయం సరిగ్గా అర్థమైతే చదువు మీద ఇష్టం పెరుగుతుంది. ఇష్టంగా చదివి వంట పట్టించుకున్నవాడు కొత్త ఆలోచన చేస్తాడు. అదే పరిశోధన. దాన్ని ఆధారం చేసుకొని పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. తయారైన వస్తువులతో దేశ సంపద పెరుగుతుంది. జనం సుఖంగా జీవించే పరిస్థితి వస్తుంది. దేశ భవిష్యత్తుకు మూలమైన విద్యను ఆంగ్ల మాధ్యమం ద్వారా చదివించి అవగాహన కొరవడేటట్లు చేసి దేశ నాశనానికి మనందరం తలో చేయి వేస్తున్నాం. ఇది మెకాలే గొప్పతనము, మన మూర్ఖత్వము మీరే చెప్పండి. కవితా శీర్షిక పేరు ఆత్మావలోకనం. రవికాంతనను కూడా చూసేస్తాడు, ఇంపుగా సొంపుగా రాసేస్తాడు, ఆనందపరుస్తాడు, ఘటనాఘటనలకు భాష్యం చెబుతాడు, ఆలోచింపజేస్తాడు, భవిష్యత్ దర్శనంతో జనాన్ని ముందుకు నడిపిస్తాడు. మెరుగైన ఆలోచన అతని నైజం, విలక్షణ తర్కం అతని శైలి. తన సృజనా జగత్తు నిజమని నమ్మించగలడు. మాటలు గారడీ చేస్తాడు, మనసుల్ని మరమ్మత్తు చేస్తాడు.

0: భాషను బ్రతికిస్తాడు, దాన్ని వినూత్న రీతుల కథను తక్కిస్తాడు, సుందర హర్మ్యాలను నిర్మిస్తాడు, మనుషులతో పాటు దయ్యాలను కూడా దేవుళ్ళుగా చేసి అందులో కొలువు ఉంచుతాడు. అతన్ని చందో కారాగారంలో పెట్టి యతిప్రాసల సంకెళ్లు తగిలించి సనాతనత్వ తాడుతో ఉరితీస్తే, అతని అఖండ జ్ఞానాన్ని అర్హులకు అందకుండా చేస్తే యుగధర్మ నిర్వహణ అవుతుందా? కాలచక్రం వెనక్కి తిరుగుతుందా? ఎవరికీ జవాబు చెప్పాల్సిన పని లేదు. నీలోకి చూసుకుని నీకు నువ్వే చెప్పుకో. శీర్షిక పేరు స్వేచ్ఛాజీవి. నేను కవిని, సృష్టికర్తను, సమ్యక్దర్శిని, రవికాంచనవి కూడా చూసి నచ్చేటట్టు రాసి మార్గదర్శనం చేయగలను, ధర్మ మార్గాన్ని నడిపించగలను, సత్యశోధన చేయించగలను. కానీ నేడు కళ్ళు మూసుకున్నాను, కమ్మటి కళ్ళలు కంటున్నాను, భావుకతలో మనకలేస్తున్నాను, మొబ్బుల్లో తేలుతున్నాను. వెన్నెల కోయిల పాటలు, శిలయేళ్ళు, వసంతం, లేత చిగుళ్ళు, కోని రాగాలు కనిపిస్తాయి మూసిన కళ్ళకి. మంచిదే, కళ్ళు తెరిస్తే గుడి ముందు బిచ్చగత్తె, గుడి లోపల చాలామంది బిచ్చగాళ్ళు, గుడిని పేల్చే ప్రయత్నంలో కుర్రాళ్ళు, వాళ్ళ వెనుక కుహనా మేధావులు, మరీ వెనుకగా విదేశీ ఏజెంట్లు. వారు కళ్ళలతో కలిగిస్తున్న విధ్వంసం అన్నీ చూడాల్సి వస్తుంది. నాకెందుకు ఈ గొడవ? స్వతంత్ర దినం, రాజ్యాంగ దినం జెండాకో సెల్యూట్ కొట్టేసి మేరా భారత్ మహాన్ అని అరిచేసి జనగణమన పాడేస్తే అయిపోతుందిగా. చాలదంటే ఓ దేశభక్తి గీతం రాసేద్దాం, పద్మశ్రీ ఇచ్చేస్తారేమో. తరువాత శీర్షిక పేరు స్కూలీ. నేను స్కూలీని, అవును, బడిలో పనిచేస్తాను, పిల్లలకు పాఠాలు బాగా చెప్తాను. విద్యార్థులను పట్టుకురమ్మని ఊరి మీదకు నన్ను పంపించకపోతే, గుమాస్తాలాగా రికార్డులు రాయమనుకుంటే, రోజుకో పరీక్ష పెట్టి పేపర్లు దిద్దమనుకుంటే, ప్రభుత్వ పథకాల ప్రచార సారథిగా వాడుకుంటే, పిల్లలకు వండి వార్చే బాధ్యత లేకుంటే, జనాభా లెక్కలు రాయడానికి పంపకపోతే, ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకోకపోతే, నేను ఉపాధ్యాయుడిని అంటారు అందరూ, గురువుగా గుర్తించరెవరు. విద్యార్థుల శారీరక మానసిక నైతిక అభివృద్ధికి మూల కారకుడనని ఎవరూ గుర్తించరు. పాఠంతో పాటే జీవితపు విలువలు రంగరించి విద్యార్థుల భవిత అమృతమయం కావాలని తపించే ఆశాజీవినని ఎవరూ గుర్తించరు. 2 మార్కులు తగ్గాయని గద్దించే తల్లిదండ్రులు, పాఠం చెప్పడం కంటే హాజరు వేయడం ముఖ్యమని భావించే అధికారులు, విద్యను వ్యాపారంగా మలుచుకునే యజమానులు, మనోవికాసం గురించి ఎవ్వరూ మాట్లాడరు వేదికలెక్కినప్పుడు తప్ప. మరో కవిత శీర్షిక మేలుకోవటరు. ఎన్నికలు వచ్చేశాయి, సారా ప్యాకెట్లు నోట్లు లంచమిస్తారు నీకు, 5 సంవత్సరాలు నీ తలరాత రాయడానికి, తీసుకుంటే నీ బతుకు బండలవుతుంది. కులాలంటారు, మతాలంటారు, పెద్దల మాట వినాలంటారు, నాయకులు పెద్దలు బాగుపడుతున్నారు నిన్ను ముంచి. ఎవరి మాట వినొద్దు, దేనికి ఆశ పడొద్దు, నీ బతుకు నీ బిడ్డల బతుకు బాగుండాలంటే ఆలోచించు, అందరినీ గమనించు. మంచితనం, తెలివి, పద్ధతి కలవాడిని వెతుకు, నలుగురికి మంచి చేసేవాడిని పట్టు, తెలిసిన వాడిని మురిసి మోసపోకు. నీ పని చెయ్యడానికి 10 మందిని ముంచేవాడు వద్దు, నీతో పాటు అందరూ బాగుండాలని కోరుకో. గుర్తుంచుకో, మనోడికి కాదు చేతనైనోడికి మంచోడికి ఓటు వేయి.
1: ఇంతవరకు మీరు సుమదీన్ సింహపురి కార్యక్రమంలో రాజేంద్ర సింగ్ గారి రచన మరియు సమర్పణలో కవితాగానం విన్నారు. ఇప్పుడు సుభోదయం సింహపురి కార్యక్రమంలో స్వచ్ఛతతో వ్యాధుల దూరం అనే అంశం గురించి ఇప్పుడు విందాం.

మనిషి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ఇవి ఎంత శుభ్రంగా ఉండాలో మన ఇళ్ళు, శరీరం కూడా.

శుభ్రంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. మన పెద్దవాళ్లు అందుకే ఇలా అన్నారు, మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు ఆమడ దూరంలో ఉంటాయి అని. పరిశుభ్రత అంటే మన ఇంటిలో చుట్టుప్రక్కల చెత్తా చెదారం లేకుండా ఉండటం. మనం తాగే నీరు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా ఈ పరిశుభ్రత విషయంలో పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవడం. పిల్లలకు చిన్నప్పటి నుండే శుభ్రత నేర్పించాలి. అన్నం తినే ముందు అలాగే టాయిలెట్ కి వెళ్లి వచ్చాక చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. టేబుల్ మీద కూర్చోపెట్టి అన్నం కింద పడకుండా చేతితో తినడం నేర్పించాలి. చాలా మంది అన్నం తినడం చెంచాతో నేర్పిస్తారు. చెంచా కన్నా చేతితో తినడం వల్ల మనం తినేటటువంటి ప్రతి ముద్ద కూడా అమృతంలా మారి మన ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఇక పిల్లలకు వ్యాధుల గురించి చెప్తూ ఉండాలి. పిల్లలే కదా ఇప్పుడెందుకు అన్న అలసత్వం చెయ్యకూడదు. ఎందుకంటే పిల్లలకి నేర్చుకునే శక్తి అలాగే జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పుడు నేర్చుకునేవే పెద్దయ్యాక కూడా ఆచరించే లక్షణం వారికి ఉంటుంది. కాబట్టి పిల్లలకి రెండు పూటలా స్నానం చేయించాలి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఆటలకి పంపకూడదు. ఆ సమయంలో దోమల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆటలకి పంపే సమయంలో వాళ్లకి కాళ్ళకి చెప్పులు, ఫుల్ షర్టు, ఫుల్ ప్యాంటు వేసి పంపించాలి. మట్టిలో ఆడకుండా చూసుకోవాలి. బహిరంగ మలమూత్ర విసర్జన చెయ్యకుండా చూడాలి. కాళ్ళకి చెప్పులు లేకుండా ఆడుకున్నట్లయితే ఈ బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల మట్టిలో ఉన్నటువంటి క్రిములు పాదాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అతిసారం, టైఫాయిడ్, ట్రకోమా వంటి రోగాలు వస్తాయి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండు పూటలా వేడిగా ఆహారాన్ని వండిపెట్టాలి. తినే ఆహారం మీద మూతలు తప్పనిసరిగా పెట్టాలి. పిల్లలు ఆడుకుని రాగానే ఆ మట్టి చేతులతోనే ఏదో ఒకటి తినేస్తారు. అలా కాకుండా చేతులను శుభ్రంగా కడిగించి తినిపించాలి. తాగే నీటి మీద కూడా మూత పెట్టి ఉంచాలి. గరిట ద్వారా నీటిని గ్లాసులోకి తీసుకుని తాగించాలి. ముందర పెద్దవారు కనుక పరిశుభ్రతను పాటించినట్లయితే వారిని చూసి పిల్లలు అనుకరించి నేర్చుకుంటారు. ఇంటిని రోజూ కూడా తడిగుడ్డ పెట్టి తుడవాలి. పిల్లల బట్టలు వెలుతురులో, ఎండ వచ్చే ప్రదేశంలో ఆరవేయాలి. వంటింట్లో అలాగే బాత్రూంలలో సింకులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మంచం మీద దుప్పట్లు, పరదాలు ప్రతి వారం కూడా మారుస్తూ ఉండాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించి ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు మీరు శుభోదయం సింహాపురి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు సింహాపురి సమాచారం తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితాకు సంబంధించి ఇప్పటి వరకు 10,84,562 ఓటర్ల ఫారాలను డిజిటలైజేషన్ చేసి 54.94% లక్ష్యాన్ని చేరుకున్నామని కలెక్టర్ హిమాంశు శుక్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 19,74,240 ఓటర్లు ఉండగా 19,43,973 ఫారాలను ఇంటింటికి తిరిగి బీఎల్ఓలు పంపిణీ చేశారని, 98.47% ప్రగతి సాధించామని చెప్పారు. ఫారాలు తీసుకున్న ఓటర్లందరూ తమ వివరాలను నమోదు చేసి వెంటనే బీఎల్ఓలకు అందజేసి ఓటును నిలుపుకోవాలని సూచించారు. దొత్తలూరులో నెల్లూరు జిల్లా ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి వెంగమాంబ గురవయ్య నాయుడు దంపతుల గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉదయం నర్రవాడలోని వెంగమాంబ ఆలయంలో వెంగమాంబ గురవయ్య దంపతులకు విశేష పుష్పాలంకరణ, పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వెంగమాంబ దంపతులను దర్శించుకున్నారు. హోమగుండంలో ఎండు కొబ్బరి వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక సంతానం లేని మహిళలు అమ్మవారి సన్నిధిలో వరపడ్డారు. రాత్రికి వెంగమాంబ పుట్టినిల్లు అయిన వడ్డీపాలెంలోని రేణుకయ్యల్లమ్మ ఆలయంలో వెంగమాంబ దంపతులు ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. నరవాడ గుదేవారిపాలెం, ఉలవవారిపాలెం తదితర గ్రామాల్లో గ్రామోత్సవం, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, బాణాసంచా వెలుగుల నడుమ వేడుకగా సాగింది. కాగా ఉత్సవాల్లో మూడో రోజు మంగళవారం కూడా వెంగమాంబ దంపతుల గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ఏపీ సాక్స్ జెడిక డాక్టర్ మంజుల పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరులోని డిఎఫ్ఐటి కార్యాలయంలో జిల్లా ఎయిడ్స్ టీబీ నివారణ అధికారి డాక్టర్ కాదరవల్లి అధ్యక్షతన ఐసీటీసీ, పీపీటీసీ, డిఎస్ఆర్సీ, ఏఆర్టి కేంద్రాలు, ఎన్జీఓ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంజుల గారు మాట్లాడుతూ హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్ధారణైన వారిని తప్పనిసరిగా ఏఆర్టి కేంద్రంలో నమోదు చేయించాలని, ఇండెక్స్ టెస్టింగ్పై అవగాహన కల్పించాలన్నారు. హెచ్ఐవీ బాధితులకు సకాలంలో వైరల్ లోడ్ పరీక్షలు నిర్వహించి ఫలితాలకు అనుగుణంగా మందులు అందించాలని సూచించారు. తమ సమస్యలపై క్షేత్రస్థాయిలో అధికారుల చుట్టూ తిరుగుతున్నామంటూ మండల స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో వ్యయ ప్రయాసలు కోర్చి జిల్లా కేంద్రానికి వచ్చామంటూ ఇక్కడైనా తమ గోడు వినిపించి తమ సమస్యలకు పరిష్కారం చూపించాలంటూ ప్రజలు వేడుకుంటున్నారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కనా ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీ స్థాయిలో వచ్చారు. అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. ప్రజల నుంచి కలెక్టర్ హిమాంశు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్, ఇతర జిల్లా అధికారులు అర్జీలను స్వీకరించారు. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా యాంటీ ర్యాబిస్ టీకాలు వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె రమేష్ నాయక్ తెలిపారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా సోమవారం నెల్లూరులోని వెటర్నరీ పాలిక్లినిక్ ప్రాంగణంలో ఉచిత యాంటీ ర్యాబిస్ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెంపుడు జంతువుల యజమానులకు అవగాహన కల్పించారు. రమేష్ నాయక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 31,100 డోసుల యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ను అన్ని ప్రభుత్వ పశు వైద్యశాలలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

గండలేరు జలాశయంలో సోమవారం నాటికి 31 TMC నీరు నిల్వ ఉన్నట్లు ఈ గజేంద్రారెడ్డి తెలిపారు. గండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2000, లో లెవెల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. విడవలూరు మండలంలోని రామతీర్థంలోని కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు 3 కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఎగురవేశారు. అనంతరం సంతానం లేని భక్తులకు గొడుమొద్దుల ప్రసాదాన్ని పంచిపెట్టారు. రాష్ట ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పట్టణంలోని రేషన్ దుకాణంతో పాటు ప్రభుత్వ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత పట్టణంలోని రేషన్ దుకాణాన్ని సందర్శించి బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల నిల్వలు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్సీ వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహాల్లోని మౌలిక వసతులు, భోజనం నాణ్యత, త్రాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థులు సానుకూలంగా స్పందించడంతో వార్డెన్ నాగరాజును అభినందించి సత్కరించారు. ఆ తర్వాత బీసీ వసతి గృహాన్ని సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు సంతృప్తికరంగా ఉన్నాయని, విద్యార్థులకు అందిస్తున్న సేవలు మెరుగ్గా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

0: నెల్లూరులో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు వాటర్ ప్యూరిఫైయర్లను కలెక్టర్ హిమాంశు శుక్లా పంపిణీ చేశారు. సోమవారం కలెక్టరేట్ లో సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎస్ఆర్ కార్యక్రమం కింద జయభారత్ ఆసుపత్రి యాజమాన్యం వాటిని అందించినట్లు తెలిపారు. మనుబోలు, సంగం, సైదాపురం, గూడూరు మండల పరిధిలోని పాఠశాలలకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని విద్యుత్ భవనంలో సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం జరిగింది. ఏడుగురు వినియోగదారుల సమస్యలు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ సరఫరాలు అంతరాయం, లో వోల్టేజ్ సమస్య, అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, వ్యవసాయ సర్వీసులు మంజూరు తదితర వాటిపై ఫిర్యాదులొచ్చాయని ఎస్ఈ తెలిపారు. వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం సీఎండీ శివశంకర్ ఆదేశాలతో నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఏలు శేషాద్రి బాలచంద్ర, శ్రీధర్, డిఈ మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. మీరింతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం తెలుసుకున్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:35 ప్రసారమయ్యే మనోరంజని కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం దివాంచెరువు పై వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పారదర్శక పాలనతో పాటు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు సమర్థంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, దివాంచెరువులో నిర్మిస్తున్న ఆధునిక ఎలివేటెడ్ కారిడార్ అందుకు నిదర్శనమని పురందేశ్వరి తెలిపారు. జిల్లాలోని నిడదవోలు రైల్వే స్టేషన్లో విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్ప్రెస్ హాల్ట్ మంజూరైనందుకు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఏరువాక పనుల సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెన్నెముక రైతేనని, రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి అన్నారు. ఏరువాక పనువి రైతాంగం వార్షిక వ్యవసాయ పనులను ప్రారంభించే తొలి పండుగ అని పేర్కొన్నారు. రైతులు ఏడాది మంచి దిగుబడులు సాధించి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది ఎన్నెన్నో వాతావరణ పరిస్థితులను అధిగమించి రైతులు పంట సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖరీఫ్ సాగును శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో రైతులకు 35,000 ఋతుపవనాలకు ముందు పొడి విత్తనాలు, పీఎండిఎస్ కిట్లను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో ఏడాది ఖరీఫ్ లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 96,266 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 2,595 హెక్టార్లలో నర్సరీలు వేయడం జరిగిందని, వాటి ద్వారా సుమారు 51,900 హెక్టార్లలో నాట్లు వేసేందుకు సరిపడా మొక్కలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం మొదటి 2 రోజుల్లో లక్ష్యంగా నిర్ణయించిన జనాల్లో 95.2% మందికి పోలియో చుక్కలు వేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ వసుంధర తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో 247,300 గృహాలను సందర్శించి 23,293 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు వివరించారు. జిల్లాలో అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడంలో విమానాశ్రయాలు కట్టుబడి ఉన్నాయని రాజమహేంద్రవరం విమానాశ్రయ ప్రాజెక్టు డైరెక్టర్ కె ప్రీతి అన్నారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రి సువిధ దివస్ 2026 కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ది, ప్రయాణికులకు అందుతున్న సేవలు, సమాజాభివృద్దిలో విమానాశ్రయాల పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ఇంతవరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తవేరు వెంకట సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. ఈనాటి మన మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినబోతున్నాం. మరి మీరు కూడా మీరు కోరిన పాట వినాలనుకుంటే పోస్ట్ కార్డ్ పైన మనోరంజని కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, పొదలకూరు రోడ్, తెలుగు కాలనీ, నెల్లూరు, పిన్ 524004 కి పంపించవచ్చు. మరి ఫస్ట్ లెటర్ మనం చదువుతున్నది, మనకి రాసింది నవాపేట నుంచి మాధవి, జయశంకర్, అజయ్, విజ్జి, కాదర భాష, దిలీప్, లీలా, ప్రవళిక, మోహన్, ఇంకా మదన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వీరు చావా చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయమని చెప్పి కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరినట్టుగా చావా మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మీరిప్పుడు మరణించిన కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటున్నారు కదా. మరి నెక్స్ట్ మనకి రాసిన వారు ఈ లెటర్ని నెల్లూరు డిపో సెంటర్ నుంచి సంజు, నరేష్, రోజా, నిక్కీ, కుమార్, భాగ్యలక్ష్మి, అనంత్, శ్రవణ్, నవీన్, వినీత్, పల్లవి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. వీరు ఆంధ్ర తాలూకా కింగ్ చిత్ర నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే అండి, మీరు కోనట్టు ఆంధ్ర తాలూకా కింగ్ నుంచి మీరు కొన్న సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఎలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా, టైం అయిపోతుంది కదా.
2: హా పెద్దా,
1: అలా సినిమాల్లోనే అవుతుంది.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారంలో భాగంగా మనోరంజన కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకున్న పాటలి. మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ని స్టోనోస్పేట నుంచి అమ్ము, శశి, సిరి, మృదుల, రేఖ, తనుజ, మనోజ్, లవ్లీ, శాండీ, మేఘన, పింకీ, ఇంకా లలిత వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు ఛాంపియన్ చిత్రం నుంచి పాట కవలం కోరుతున్నారు. ఓకే అండి, మీరు కొన్నట్టు ఛాంపియన్ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో మరొక పోస్ట్ లెటర్ నెల్లూరు ప్రకాష్ నగర్ నుంచి వచ్చింది. సుజాత, రాంబాబు, కోటి, విఘ్నేష్, మాలిని, శ్వేత, శ్రీధర్, వేణు, గోపి, ప్రియాంక ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చున్నారు. మీరు హనుమాన్ చిత్రం నుంచి సాంగ్ కావాలి, మా కోసం మిస్ చేయకుండా ప్లే చేయమని చెప్పి కోరుతున్నారు. ఓకే అండి, మీకోసం సుజాత అండ్ ఫ్యామిలీ కోసం హనుమాన్ చిత్రం నుంచి మీరు కొన్న సాంగే ప్లే చేస్తున్నాను, వినండి.

ఈనాటి మన ప్రోగ్రామ్ కి ఆఖరి సాంగ్ నెల్లూరు వేదేపాల నుంచి రాస్తున్నారు పావని వాళ్ళ ఫ్యామిలీ. స్వప్న, బాజీరావు దేవి, బాలకృష్ణ, సుగుణ, చిన్నయ్య, లక్ష్మీకాంత్, సుబ్రహ్మణ్యం, జీవన్, ఇంకా కేదర్నాథ్ వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా బలగం చిత్ర నుంచి సాంగ్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా అండి, మీరు కొన్నట్టు బలగం చిత్ర నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మనం ఇప్పుడు వచ్చేసాం సమయం 9 గంటలు హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి. ఈనాటి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని వినబోతున్నాం. మరి మీరు కూడా వినాలనుకుంటే 0861233100 లేదా 0861233102కి కాల్ చేసేయచ్చు. మరి ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నాను. సో మనం నార్మల్ గా ఇంకా పేరు చెప్పుకోవాలి కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి చెప్పండి. ఓకే, కాదర్ భాషా గారు, ఏంటి స్పెషల్ ఈరోజు? ఫస్ట్ కాల్ మీదే వచ్చేసింది.
5: దేవుడు దయ మేడం, అదే
1: డైలీ మీకు దేవుడు దయ ఉంటుందండి, ఖచ్చితంగా మీకు కాల్ కలుస్తుంది. ఓకే, ఈరోజు ఏ సాంగ్ విన్నాం అనుకుంటున్నారు?
5: అనుబంధం మేడం.
1: ఏఎన్ఆర్ గారిది. ఓకే, ఎందుకు ఎప్పుడు మీరు ఓల్డ్ సాంగ్స్ వింటుంటారా, కొత్త వినరా?
5: లేదు మేడం, మేము ఓల్డ్ సాంగ్ అంటే మంచి ఇంట్రెస్ట్, మంచి మంచి సాహిత్యాలు,
1: మీనింగ్స్ బాగుంటాయి దాంట్లో.
5: అది
1: ఓకే. సో ఈ ట్రెండ్ వాళ్ళకంతా కొత్త సాంగ్స్, మీరంతా ఇంకా అక్కడే ఉండిపోయారు.
5: ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి కదా మేడం,
1: అంతే
5: వాళ్ళ చాయిస్ మనం కాదని గురుదు.
1: ఓకే, మరి ఏఎన్ఆర్ గారికి స్పెషల్ ఫ్యానా మీరు?
5: అవును మేడం.
1: అవునా? అవునా? ఓకే, అయితే సరే, సాంగ్ రెడీగా ఉంది, విన్నామా?
5: ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్, గుర్తుందిరా గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: చూసావుద్రా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: పెట్టే వింటారు, పిల్లల పిల్లలకు పెట్ట కథగా చెప్పుకుంటారు అంతే.
2: స్నేహ పానంద గీతం ఆ

0: పసిపిల్లలాగా చిచ్చి ఊరుకో.
1: అరే ఈ కండే నాకు చూసి ఎక్కడ్రా,
0: కచ్చింతో తుడిచాడు కదా.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా?
4: చాలా బాగున్నాను మేడం.
3: ఓకే, మరి రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
4: రౌడీ అల్లుడులో చిలుక క్షేమమ.
3: ఓకే,
4: మా మిత్రుల కోసం గుళ్ళపల్లి సురేష్ కొత్త కొత్తలో, ఇంకా నారోబాబు వెంకటేశ్వర్లు, ఇస్మాల్ భాయ్, ఆలగడ్డ పోలయ్య, ఇనుమడుగు మొహమ్మద్ రఫీ, గోపీనాథ్, అవబలం వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ మీకు తెలిసిందే కదా మా టీం.
3: ఓకే ఓకే,
4: వీళ్ళందరి కోసం వినిపించండి మేడం.
3: ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తాను, విందాం.
4: థ్యాంక్ యూ మేడం.
3: థ్యాంక్ యూ.

0: ఈనాటి మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. లైన్ లో వెయిట్ చేస్తున్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా పండ్లూరు మండలం కోరవాలండి. మేడం
0: బాగున్నారు? ఈశ్వర యాదవ్ గారు
1: బాగున్నారు మేడం.
0: బాగున్నానండి. ఈరోజు ఏ సాంగ్ ఇందామనుకుంటున్నారు? ఓకే, డెఫినెట్ గా ప్లే చేస్తాను. శ్రోతలు ఉన్నారా, కోరుకునేవారు? అంత టైం లేదు కదా మనకి, సో వారందరి తరఫున కూడా. ఓకే, సో వారందరి కోసం కూడా, మీకోసం. ఓకే రైట్ సార్, మీకోసం సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: ఆకాశవాణి శివపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై నేటి మన ప్రభాత ప్రసారంలో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: శుభోదయం మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: కావలడోల గ్రామం నుంచి అపోబిళం వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన ప్రణవ్ మేడం గారికి నమస్కారములు.
0: నమస్తే సార్, బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: ఓకే, మరి ఈ రోజు ఏ సాంగ్
1: పాట పోతే ముందుగా
0: చెప్పండి చెప్పండి.
1: ఇప్పుడు అభిరుచి ప్రోగ్రామ్ 9 గంటలే, నాకు సరిపట్టలేదు మేడం. 10 గంటలకి బాగుంటుంది.
0: మనం ఏం చేస్తాం,
1: 10 గంటల ముందు కవర్ చేయలేకుండా ఇక్కడ.
0: ఓకే ఓకే, సరే. అయితే ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? వాట్సాప్ 2 సార్లు అనవసరం మేడం, ఉదయం సాయంత్రం. ఆ వాట్సాప్ లో పేర్లు వచ్చి రిపీట్ అవుతుంది.
0: ఓకే ఓకే,
1: గంట సేపు అభిరుచి ప్రోగ్రామ్ పెట్టుకొని సాయంత్రం 6 గంటలకు వెళ్తాను మేడం వాట్సాప్.
0: ఓకే సార్, ఓకే సార్, అలాగే మాట్లాడదాం. మీరు ఇవాళ సాంగ్ అయితే ఏం కావాలో చెప్పాలి.
1: బాబు సినిమాలో కలిసిన తరుణాలు
0: సార్, తప్పకుండా ప్లే చేస్తాను.
1: సోమనాథ జనార్దరావు, పాడ పోలయ్య, ధనలక్ష్మి.
0: ఓకే సార్, సాంగ్ రెడీగా ఉంది, విన్నామా?
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ఒకదంత కలిసిన తరుణాన ఒక గుండె రగిలెను ద్వేషానా.

0: జాతి జాతియని గాంధించిందా పెద్దతరం,
1: కులమే కులమని మీతే జాతని వాదించిందా యువతరం,
0: తండ్రి కొడుకుల బంధం నేటికి తెగిపోతుంది,
1: అనురాగపు అనుబంధం తలవంచక ఉంటుంది.

0: మరి ఈనాటి మన ప్రోగ్రామ్ కి ఆఖరి కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నెల్లూరు జిల్లా పోట్లపూడి.
0: తిరుపల్ గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: బాబామర్దుల్లో గజ్జగల్లు మన పాట మేడం.
0: ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తాను. ఓకేనా
1: మేడం?
0: థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరింతవరకు మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు విన్నారు కదా. మరి వెంటనే మనం సమయం 9:32 అయిపోయింది, హలో అభిరుచి వాట్సాప్ లో సాంగ్స్ వినే కార్యక్రమానికి వచ్చేద్దాం. మరి ఇక్కడ కూడా చాలా మంది శ్రోతలు అయితే వెయిట్ చేస్తున్నారు సాంగ్స్ విందామని. ఫస్ట్ అయితే మనకి స్వరాజ్యం చిత్రం నుంచి, స్వరాజ్యం 1983 మూవీలో నుంచి సాంగ్ కావాలంటూ బుచ్చిరెడ్డిపాల నుంచి తుమ్మలచెల్ల గోపినాథ్ గారు రాశారు. అలాగే పొట్టి శ్రీరాములు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకటభావన, వెంకమ్మ ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబులం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, అలాగే తాటిపర్తి గ్రామ చేనేత కార్మికుల కోసం దేవి సినిమా చిత్రం నుంచి మా కోసం పాటని ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. ఇంకా సింగర్ కైలాష్ కేర్ పుట్టినరోజు సందర్భంగా అరుంధతి చిత్రం నుంచి పాట కావాలి అంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రస్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా అరుంధతి చిత్రం నుంచి ఈ పాట ప్లే చేస్తున్నాను, విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న పాటని. మరి నెక్స్ట్ మనకి రాసిన వారు ఈ మెసేజ్, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయిషా, వీరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి రాస్తున్నారు. మణశంకర వారి ప్రసాద్ చిత్ర నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయమని కోరుతున్నారు. అలాగే నువ్వే కావాలి చిత్రం నుంచి పాట కావాలంటూ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. వీరితో పాటు రామాంజనేయ చిత్రం నుంచి సాంగ్ కావాలి అంటూ రమాదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి ఈ పాట.

ముఖ్యమైన ఈనాటి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో నెక్స్ట్ మెసేజ్ హర్షియశ్రీ పోషియా సాయి నెల్లూరు నుంచి రాస్తున్నారు. వీరు రామయ్య వస్తావయ్యా మూవీ నుంచి సాంగ్ కావాలని అడుగుతున్నారు. అలాగే శివపురం నుంచి కొండమ్మ కొండయ్య పెంచలయ్య పెంచలమ్మ సుబ్బులమ్మ సుబ్బులయ్య రవి బెజవాడ మాలియాద్రి అజయ్ నజీర్ పరందామయ్య సురేష్ రాము తాత వెంకటేశ్వర్లు దోవపర్తి శివప్రసాద్ శ్రీను వెంకటేశ్వర్లు సరోజనమ్మ ప్రసాద్ బాబురావు రవి అమీర్ చాబాషా గండవరం పూలతోట రామచక్ర నుంచి మనకి మెసేజ్ రాస్తున్నారు. వీరికి తులసి చిత్రం నుంచి పాట కావాలని అడుగుతున్నారు. అలాగే పసివాడి ప్రాణం చిత్రం నుంచి పాట కావాలి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల్ అరుణ సర్దానప్ప లింగరాజు యశ్వంత్ సుధీర్ కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా రామయ్య వస్తావా చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సిమాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరిప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారంలో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఖైది నెంబర్ 150 మూవీ నుంచి సాంగ్ కావాలంటూ మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ట్ నుంచి నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ సక్కుబాయి యాదవ్జే సోనిక లక్ష్మీవర్మ లడ్డుబాబా మూసాపేట నరేష్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. అలాగే అర్సన్ బిట్రగుంట నుంచి శారద సినిమా నుంచి మాకోసం సాంగ్ ప్లే చేయమని కోరుతున్నారు. ఇంకా ముఖేష్ హైదరాబాద్ నుంచి ఏదైనా మహేష్ బాబు సాంగ్ ప్లే చేయండి మా కోసం అని అడుగుతున్నారు. ఇక అలాగే మ్యాట్ చిత్రం నుంచి సాంగ్ కావాలి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం అయితే ఖైది నెంబర్ 150 నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. ముందుగా అయితే ఇది విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

మరి ఈనాటి మన హలో బ్రిడ్జి కార్యక్రమానికి ఆఖరి సాంగ్ ఎవరిదో చూద్దాం. నెల్లూరు నారాయణ రెడ్డిపేట బీసీ కాలనీ నుంచి హారిక రాస్తోంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే సాంగ్ ని ఊసరవెల్లి మూవీ నుంచి ప్లే చేయండి అంటూ నాగరాజు, కామాక్షి, మేఘన అండ్ ఆల్ రేడియో ఫ్యాన్స్ కోసం అని చెప్పి అడుగుతోంది. ఓకే, ట్రై చేద్దాం. అలాగే మనసిచ్చి చూడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ సీఎం ఆటునగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్ కోరుతున్నారు. ఓకే, మరి వీరి కోసం మనసిచ్చి చూడు చిత్రం నుంచి ఈ పాట.

మరి ఈనాటి ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా సాంగ్స్ అన్ని కూడా. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ప్రణవి మిమ్మల్ని కలుసుకుంటుంది. సమయం అయితే 10 గంటలకు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారం అవుతాయి. మరి నెక్స్ట్ వీక్ వరకు బాబాయ్, సైనింగ్ ఆఫ్ మీ ప్రణవి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగ చరిత్రలో 2 కీలక ఘట్టాలు ఈ పర్యటనలో ఆవిష్కృతమయ్యాయి. గిరిజన విద్యా వికాసానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తూ అట్టహాసంగా జరిగిన ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మంజూరైన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలోని మెంటాడ దత్తిరాజేరు మండల పరిధిలో ఏర్పాటైన ఈ విద్యా సంస్థ తన తొలి స్నాతకోత్సవాన్ని జూన్ 30వ తేదీ మంగళవారం నాడు అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ విశ్వవిద్యాలయంలో 2020-21 నుండి 2025-26 విద్యా సంవత్సరాల వరకు విద్యనభ్యసించిన 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. అదేవిధంగా పలు కోర్సులలో విశేష ప్రతిభ కనబర్చిన 13 మందికి గోల్డ్ మెడల్స్ ను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులై తమ జీవితంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్న విద్యార్థులకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. పథకాలు అందుకున్న వారిలో 40% మంది మహిళలు ఉండడం హర్షణీయమన్నారు. స్వర్ణ పథకాలు అందుకున్న వారిలో 70% మంది ఉండడం గర్వకారణమన్నారు.
2: उपाधियां प्राप्त करने वाले विद्यार्थियों में लगभग 40% बेटियां हैं। हर्ष की बात ये है कि स्वर्ण पदक प्राप्त करने वाली में लगभग 70% बेटियां हैं। बेटियों के लिए ट्राई वाला महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था की समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की को दर्शाता है। इस जनजातीय विश्वविद्यालय पर अनेक విశేష జిమ్మేదారీ.
1: ఈ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి పలు ప్రత్యేక బాధ్యతలున్నాయన్నారు. గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విధాన రూపకల్పన సామర్థ్యాలను పెంపొందించే ప్రధాన కేంద్రంగా ఇది ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థలు వాటి ప్రాంతంలోని గిరిజన వర్గాల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. రాబోయే సంవత్సరాలలో ఈ విశ్వవిద్యాలయం అనగారిన గిరిజన యువత సమగ్ర

0: ప్రయాసంతో పాటు ఈ ప్రాంతమంతటా సర్వతోముఖాభివృద్ది సాధించడానికి అర్థవంతమైన ప్రయత్నాలు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, తృణధాన్యాలు, ఔషధ మొక్కలు, ఎకోటూరిజం, స్థానిక వ్యవస్థాపకత వంటి రంగాలలో ఉత్పాదక పనులను ప్రోత్సహిస్తూ గిరిజన ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి అన్ని విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయాలు వినూత్న వ్యవస్థలను కలిగి ఉండాలని రాష్టపతి సూచించారు. స్నాతకోత్సవం అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ముఖ్యమైన మైలురాయిని, ఇది వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదని, విద్యార్థులు తమ భవిష్యత్ గురించి ఒక బలమైన సంకల్పాన్ని తీసుకునేలా ప్రేరేపించే క్షణమని రాష్ట్రపతి పేర్కొన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. కేవలం పాఠ్యపుస్తకాల విజ్ఞానానికే పరిమితం కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి తమ చుట్టూ ఉన్న వ్యవస్థ నుండి నేర్చుకోవాలన్నారు.
1: व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा. यहाँ के जनजातीय समाज की अपनी समृद्ध सांस्कृतिक परंपराओं और प्रकृति से जुड़ी जीवन शैली है. इस समाज के इस वर्ग को आधुनिक शिक्षा के उपयोगी आयामों से जोड़कर ये विश्वविद्यालय देश के समतापरक विकास में यहाँ के युवाओं की महत्वपूर्ण भूमिका सुनिश्चित करेगा.
0: విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉంటూనే సమాజం, దేశ ఉజ్వల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. వేగంగా అభివృద్ది చెందుతున్న భారతదేశంలో మన వారసత్వంతో ముడిపడి ఉంటూనే ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను సమాజంలోని ప్రతి వర్గానికి అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇదే లక్ష్యంతో ఉత్తరాంధ్రలోని గిరిజన వర్గాలను సాధికారులను చేసేందుకు ఈ విశ్వవిద్యాలయం సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ను నిర్వహిస్తోందని తెలిపారు. గిరిజన సంక్షేమం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, ఆహార పోషకాహార భద్రత, ఇంధన పరిరక్షణ వంటి రంగాలలో విద్యాపరంగానూ, క్షేత్రస్థాయిలోనూ విశ్వవిద్యాలయం తన ప్రయత్నాలను కేంద్రీకరించిందని ఆమె అభినందించారు. ఈ ప్రయత్నాలన్నీ సమసమాజ స్థాపనకు, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఎంతగానో దోహదపడతాయని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విద్యాలయాల ద్వారా ఆర్జించిన విజ్ఞానాన్ని తమ స్వీయ అభివృద్ధికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి, దేశ నిర్మాణానికి కూడా ఉపయోగించాలని రాష్ట్రపతి విద్యార్థులకు ఈ సందర్భంగా సూచిస్తూ,
1: आपके ऊपर बहुत लोगों का रेस्पॉन्सिबिलिटी दायित्व है, केवल अपनों के लिए नहीं समाज के लिए भी. कभी कभी मैं अपने बीते हुए काल को मैं मोड़ कर देखती हूँ. मेरे पिताजी कहा करते थे, पता नहीं तुम क्या बनोगे, जो भी बनोगे आगे तो बढ़ना ही है लेकिन पीछे मुड़ कर देते. आपसे भी अधिक ऐसे संघर्ष भरा पीछे रहे, इसलिए पीछे मुड़ कर देखो. आपका कर्तव्य है समाज को, पीछे रहने वाले लोगों को आगे लाना है. इससे ही आपका शिक्षा का सार्थकता या महत्व उपलब्ध हो. ये केवल समाज के लिए नहीं, अपने लिए लिए देश के लिए भी ये बहुत बड़ा उपलब्धि है.
0: 2047 నాటికి వికసిత భారత్ ను నిర్మించడమే మన లక్ష్యమని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించే అర్థవంతమైన, సమగ్రమైన ఆచరణాత్మక బోధనా పద్ధతుల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి నమ్మకం వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలను ఆధునిక విద్యా ప్రయోజనాలతో అనుసంధానించడం ద్వారా స్థానిక యువత దేశ సమానత్వ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించేలా ఈ సంస్థ తోడ్పడుతుందని ఆకాంక్షిస్తూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యాభ్యాసానికి ఇది ముగింపు కాదని, కొత్త బాధ్యతలతో కూడిన జీవితానికి నాంది అని చెప్పారు. పట్టభద్రులైన విద్యార్థులందరూ మీ కుటుంబాల పట్ల మాత్రమే కాకుండా సమాజం, దేశం పట్ల కూడా బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా ఉద్యోగాలను కల్పించే వారిగా ఎదగాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కొత్త సంస్థలను నెలకొల్పి అవకాశాలను సృష్టిస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారని విద్యార్థులను ప్రోత్సహించారు.
2: As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri, don't go behind any government service or any job. Try to become job creator. Your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create new innovation, new models. I'm confident and this university has unique position.
0: విశ్వవిద్యాలయాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు విద్యార్థులను సిద్ధం చేయడానికే కాదని, సృజనాత్మకత, వ్యవస్థాపకత, నాయకత్వాన్ని

0: పెంపొందించేందుకు కూడా కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, ఎందుకంటే ఇది సంప్రదాయ ఉన్నత విద్యకు మాత్రమే పరిమితం కాలేదని, గిరిజన సమాజాల జ్ఞాన వ్యవస్థలను నమోదు చేయడం, పరిరక్షించడం, ప్రోత్సహించడం దీని ముఖ్య కర్తవ్యమని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అడవులు, జీవ వైవిధ్యం, వ్యవసాయం, ఔషధ మొక్కలు, వన్యప్రాణులు, ప్రకృతితో సామరస్యంగా జీవించే విధానం వంటి అంశాలపై గిరిజన సమాజాలకు శతాబ్దాలుగా కూడబెట్టుకున్న అపారమైన విజ్ఞానం ఉందని చెప్పారు. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని పరిశోధించి పత్రబద్దం చేసి నేటి అవసరాలకు అనుగుణంగా వినియోగించాలన్నారు. అదేవిధంగా వాస్తవ జీవిత సమస్యలకు మానవ కేంద్రిత వినూత్న పరిష్కారాలను అందించాలని సమాజం విశ్వవిద్యాలయాల నుండి ఆశిస్తోందని, వికసిత్ భారత 2047 లక్ష్య సాధనలో కూడా ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొంటూ,
1: హూ విల్ టేక్ లీడ్ ఆఫ్ దట్ బెనిఫిట్, హూ విల్ ద క్యాప్టెన్ ఆఫ్ దట్ సోషల్ చేంజ్, ఎకనామిక్ చేంజ్, సర్టన్లీ అవర్ యూనివర్సిటీ స్టూడెంట్స్, ద ఏరియా ఆఫ్ బయోటెక్నాలజీ, ఇన్ ఏరియా ఆఫ్ హ్యూమన్ సైకాలజీ, ఇన్ ద ఏరియా ఆఫ్ బిహేవియరల్ ప్రాక్టీస్, ఇన్ ఏరియా ఆఫ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్, మోర్ రీసెర్చ్ ఇస్ ఎక్స్పెక్టెడ్, మోర్ హ్యూమన్ సెంట్రిక్ సొల్యూషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. I am confident this young university will take responsibility to fulfill the target of Viksit Bharat 2047, to fulfill the dream of this countrymen. You will take lead and your parents will be proud of all of you. Not only your parents, or your faculty, your vice-chancellor and all of us will be proud of you with your leadership.
0: భారతీయ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలకు, ఆధునిక శాస్త్రీయ పరిశోధనలకు మధ్య వారధిగా నిలవాల్సిన బాధ్యత ఈ విశ్వవిద్యాలయంపై ఉందన్నారు. స్వదేశీ విజ్ఞానానికి నిలయంగా మారడమే కాకుండా సమకాలీన సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కూడా అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఈ ఆశయాలను నెరవేర్చడమే కాకుండా జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, తొలి స్నాతకోత్సవం గిరిజన విశ్వవిద్యాలయానికి కీలక మైలురాయని చెప్పారు. గిరిజన విద్యార్థుల దీర్ఘకాలిక కలలను విశ్వవిద్యాలయం సాకారం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం మంచి విద్యను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు.
2: ద ఫస్ట్ కాన్వొకేషన్ ఆఫ్ ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మార్క్స్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అండ్ అన్ ఆస్పీషియస్ బిగినింగ్ ఇన్ ద ఎనల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. ద యూనివర్సిటీ హ్యాస్ బీన్ క్యాటరింగ్ టు ద హైయర్ ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఫుల్ఫిల్స్ ద లాంగ్ చెరిస్డ్ డ్రీమ్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద నేబరింగ్ స్టేట్స్ ఆఫ్ ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్, ప్రొవైడింగ్ బెటర్ యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్ ఈస్ వన్ ఆఫ్ ద స్టేట్స్ విత్ ద లార్జ్ నంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ పాపులేషన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 27.39 lakhs, కాన్స్టిట్యూటింగ్ 5.53% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ యాజ్ పర్ ద 2011 సెన్సస్.
0: అదేవిధంగా ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని, నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలన్నారు. ప్రతి తరం ఒక దేశాన్ని వారసత్వంగా స్వీకరిస్తుందని, కానీ ఆ తరం దేశాన్ని ఎలా వదిలివెళ్తుందో నిర్ణయించేది విద్య మాత్రమే అని చెప్పారు.
3: ఎవ్రీ జనరేషన్ ఇన్హెరిట్స్ ఎ నేషన్. ఎడ్యుకేషన్ డిటర్మైన్స్ వాట్ కైండ్ ఆఫ్ నేషన్ ఇట్ లీవ్స్ బిహైండ్. దట్ ఈస్ వై యూనివర్సిటీస్ ఆర్ నాట్ జస్ట్ ఇన్స్టిట్యూషన్స్ దట్ అవార్డ్ డిగ్రీస్. దే క్రియేట్ డ్రీమ్స్, బిల్డ్ కాన్ఫిడెన్స్, షేప్ లీడర్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద డెస్టినీ ఆఫ్ జనరేషన్స్. టుడే ఇస్ నాట్ జస్ట్ ద ఫస్ట్ కాన్వకేషన్ of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society.
0: అందుకే విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు అందించే విద్యా సంస్థలు మాత్రమే కాదని, అవి కళలకు రూపమిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, అలాగే భవిష్యత్ నాయకులను కూడా తీర్చిదిద్దుతాయని చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ అన్ని వర్గాలు భాగస్వామ్యం అయితేనే వికసిత్ భారత్ కల సాకారమవుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలు మాత్రమే కావని, ఇవి సామాజిక పరివర్తనకు, సమాన అవకాశాలకు మార్గదర్శకాలని చెప్పారు. ఒక కుటుంబంలో తొలితరం విద్యార్థి పట్టభద్రుడైతే ఆ కుటుంబం మొత్తం ముందుకు సాగుతుందని, దీంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, అభివృద్ధి ద్వారా ప్రతి పౌరుడికి సాధికారత కల్పిస్తూ మన గొప్ప గిరిజన వారసత్వాన్ని కాపాడుకోవడమే వికసిత్ భారత్ స్ఫూర్తి అని చెప్పారు. ఇక గిరిజన సమాజాలు ఎదుర్కొంటున్న విద్య, ఆహార భద్రత, జీవనోపాధి వంటి సవాళ్లను పరిష్కరించేందుకు ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పనిచేస్తోందని వైస్ ఛాన్సలర్ టి శ్రీనివాసన్ స్వాగత ప్రసంగంలో పేర్కొంటూ,
4: ఇండియాస్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ రిచ్ లెగసీ ఆఫ్ నాలెడ్జ్, బయోడైవర్సిటీ,

0: sustainable living and cultural heritage. At the same time, many tribal regions continue to face challenges in the education, healthcare, nutrition and livelihood. The true measure of India's progress lies in ensuring that these communities become equal partners in the national development. It is with this vision that the Central Tribal University of Andhra Pradesh was established in the year 2019. Our mission is not only to provide quality higher education but also to preserve tribal knowledge systems and empower tribal youth and integrate traditional wisdom with modern science for inclusive and sustainable development.
1: స్నాతకోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ డేకా నుంచి బెంగళూరుకు తిరుగు పయనమయ్యారు. ఆ మరుసటి రోజు ఉదయం అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అనంతపురంలో ఈ అత్యున్నత విద్యా సంస్థ ఏర్పాటైంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు గ్రామం వద్ద 2018 ఆగస్టులో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. పార్లమెంటు ఆమోదించిన కేంద్ర విశ్వవిద్యాలయాల సవరణ చట్టం 2019 ద్వారా ఇది అధికారికంగా స్వతంత్ర హోదాను పొందింది. 2022 నుంచి 2026 మధ్య విద్యా సంవత్సరాలకు చెందిన 1268 మంది విద్యార్థులకు డిగ్రీలు పీజీలను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. అలాగే 56 మందికి గోల్డ్ మెడల్స్ ను ప్రదానం చేశారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సియుఏపి నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ డేటా సెంటర్ ను కూడా రాష్టపతి ప్రారంభించారు. నూతన విద్యా విధానం ఎన్ఈపి 2020ని పూర్తి స్థాయిలో అమలు చేసిన తొలి కేంద్రీయ విశ్వవిద్యాలయంగా తాము నిలిచామని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్ఏ కోరి స్వాగత ఉపన్యాసంలో పేర్కొంటూ,
2: ది సియుఏపి హాస్ ర్యాపిడ్లీ ఎవాల్వ్డ్ ఇంటూ ఎన్ ఇన్స్టిట్యూషన్ కమిటెడ్ టు అకాడెమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, ఇన్క్లూసివిటీ అండ్ నేషన్ బిల్డింగ్. గైడెడ్ బై ద విజన్ ఆఫ్ విక్సిత్ భారత్ 2047, the university has aligned its vision and mission with the National Education Policy 2020, the Sustainable Development Goals and the ideals of Atmanirbhar Bharat. Our institutional development plan now serves as the roadmap for our future growth.
1: పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవం విద్యార్థుల గత కొన్ని సంవత్సరాల అంకితభావం, పట్టుదల, కఠోర శ్రమకు ఫలితమన్నారు. ఎన్నో కళలతో విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన విద్యార్థులు నేడు విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, కొత్త అవకాశాల తలుపులు తెరిచే పట్టాలతో బయటకు వెళ్తున్నారని చెప్పారు. విద్యార్థుల విజయం వెనుక వారి కష్టంతో పాటు తల్లిదండ్రుల త్యాగాలు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సమాజం మద్దతు ఉన్నాయని, అందుకే సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో వీరంతా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలైనా, ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలైనా, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులైనా, సేవ చేసే దాతలైనా, వారి విద్యా విజ్ఞానం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఆసరాగా నిలవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఈ నూతన విద్యా సంస్థ ప్రస్థానంలో కీలక మైలురాయని అభివర్ణించారు. ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక దార్శనికతను అభివృద్ది చేసుకోవడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు, ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సంస్థ కట్టుబడి ఉండటం, సమ్మిళిత సమానత్వ వృద్ధిపై దీనికున్న బాధ్యతను తెలియజేస్తోందన్నారు. ఈ విశ్వవిద్యాలయం అద్భుత విద్యా కేంద్రంగా ఎదుగుతుందని, 2047 నాటికి వికసిత్ భారత స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్ట్రపతి, ఇలాంటి వేగంగా మారుతున్న ప్రపంచంలో పట్టా పొందడంతో విద్య పూర్తి కాకూడదని విద్యార్థులకు చెప్పారు. అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు.
3: Technological advancements are transforming every sector. In such a rapidly changing world, learning and should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technologies will be one of your greatest strengths. You should cultivate the courage to explore new ideas and acquire new knowledge. Let perseverance be your valued strength.
1: నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని స్పష్టం చేశారు. తమ జ్ఞానాన్ని సృజనాత్మకత, సంకల్పం, బాధ్యతాయుత భావంతో ముడిపెట్టడం ద్వారా సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలరని

0: మరింత సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి తోడ్పడగలరని రాష్టపతి పేర్కొన్నారు. జీవితంలో నైతిక విలువలను ఆచరణలో పెట్టుకోవడం విద్యార్థులకు ఎంతగానో సహాయపడుతుందని రాష్టపతి సూచించారు. నిజాయితీ, కరుణ, సానుభూతి, ప్రకృతి పట్ల గౌరవం ఉన్నతమైన నైతిక ఆదర్శాలు మాత్రమే కావని, అవి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి పునాదులని తెలిపారు. ఈ విలువలు విద్యార్థుల జీవితాన్ని సార్థకం చేయడంతో పాటు సమాజానికి, దేశానికి అర్థవంతమైన సేవలందించేలా తీర్చిదిద్దుతాయని చెప్పారు. వికసిత్ భారత్ దార్శనికత యువతలోని శక్తి, ప్రతిభ, అంకితభావం ద్వారానే సాకారమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా అంకితభావంతో, నిజాయితీతో అత్యుత్తమ ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
1: యు ఆర్ గోయింగ్ టు బిగిన్ యువర్ కెరియర్స్ ఎట్ ఏ ట్రాన్స్ఫార్మేటివ్ జంక్చర్ వెన్ ఇండియా ఇస్ మూవింగ్ కాన్ఫిడెంట్లీ టువార్డ్స్ బికమ్ ఏ డెవలప్డ్ నేషన్ బై 2047. దిస్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ కెన్ బి రియలైజ్డ్ ఓన్లీ త్రూ ద ఎనర్జీ, టాలెంట్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ అవర్ యూత్. ఈచ్ వన్ ఆఫ్ యూ ఈజ్ ఎన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దట్ ఫ్యూచర్. వాట్ ఎవర్ పాత్ యూ చూజ్, యూ షుడ్ పర్స్యూ ఎక్సలెన్స్ అండ్ డెడికేషన్ అండ్ ఇంటిగ్రిటీ. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy and respect for nature are not only lofty moral ideas, they are also the foundation of historic development.
0: నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. AI, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచిస్తూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రతిష్టాత్మకమైన కేంద్ర విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. ఇప్పటివరకు మీరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: రాబోయే అతిథి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. వాణిజ్య ప్రకటన అనంతరం
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా నచ్చినటువంటి పాటను కోరుకునే కార్యక్రమం రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా రామరాజ్యంలో భీమరాజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్ వీరి కోరికపై ఈ పాట.

ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా ఆయేషా వీరి కోరికపై ఈ పాట.

0: మీరు విన్న పాటతో రావోయే అతిథి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న కేంద్ర పథకాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్ లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
3: నమస్తే అండి.
2: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
3: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకి అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు బీబీజీ రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాలు చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతా ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లక్పతి దీదీలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదిక ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి అందుతుంది.

0: జరుగుతుంది. ఇది ఒక అంశం అయితే, మళ్ళీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సరం నివేదికలు, ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ పేదరిక నిర్మూలనకి తీసుకుంటున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత భారత్ కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజీస్ ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఇండికేటర్స్ లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం కానీ, వారిచ్చే కాంట్రిబ్యూషన్, ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75%, ఏ ప్రాతిపదికనైతే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాల చైర్మన్ గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్లు కట్టించి ఉంటారు మీరు, ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ లో పిఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పిఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏదైతే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకు తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్, కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ గానీ, రోడ్డు కనెక్షన్ గానీ, డ్రైనేజ్ కనెక్షన్ గానీ, విద్యుత్ కనెక్షన్ గానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు ఒక 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి కేంద్ర రాష్ట్ర నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు, వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా గానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5%-10% పనులు చేయకుండా

0: 2019-2024 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తీస్తే అప్పులు నడ్డి వీచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటు ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా హీసీ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకురండి. అట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో గానీ టీవీలో గానీ చూసినప్పుడు కూడా రైతులకి పంప్ సెట్ల గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంప్ సెట్ గుండా విద్యుదీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారీ ఎన్ని పంప్ సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్ కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వితరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్ కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంట్ కి సంబంధించి కూడా పిఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవటం జరిగింది. పిఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కి దగ్గరగా 4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ ని చేసి వాటిని ఆ సబ్స్టేషన్ కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో అయితే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో హైడ్రో గానీ లేకపోతే థర్మల్ పవర్ గానీ, వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానం కావాలని పిఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో గానీ, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో గానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో, పాత ఉభయ గోదావరి జిల్లాలో గానీ ఇటువంటి ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో ఒక పార్ట్, ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పిఎం కుసుము ముందు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్ కి 3.5 నుంచి 4.5 ఎకరా వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంటే ప్రభుత్వాన్ని ఇవ్వటం, దాదాపు 32,000 రూపాయల వరకు కౌలిస్తూ భూముల్ని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పిఎం కుసుమ్ సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం.
1: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ, గ్రామీణాభివృద్ధి అనగానే విద్య, వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
0: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపి తీసుకున్నారో, అనేక సంస్కరణ తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉంది, దాన్ని సమగ్ర శిక్ష అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి, నోట్ బుక్స్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి, అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా, అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్ష అభియాన్ మళ్ళీ పిఎం శ్రీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎం శ్రీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40 నుంచి 60 స్కూల్స్ ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎం శ్రీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికి ఆధునిక ల్యాబొరేటరీస్ గానీ, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు గానీ, ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ, డిజిటల్ లెర్నింగ్ కావలసినటువంటి అంశాలు పాఠశాల వల్ల మీరు చూస్తే పిఎం శ్రీ స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాల ఏదైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, అలాగే

0: ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు అనే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లో రావటం అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులను వికసిత భారత స్పందన అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత్ సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా గానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: అంటే ప్రాథమిక విద్యకి ప్రారంభ దశలోనే ఇప్పుడు అంగన్వాడీలు కూడా ఉన్నాయి, వాటి ప్రస్తావం
0: అంగన్వాడీకి సంబంధించి ముఖ్యంగా పిఎం పోషణ పథకం ద్వారా ఎవరైతే పిల్లలకి ఎవరెవరికైతే వారికి వారికి కావలసినటువంటి పౌష్టికాహారాన్ని బరువు తక్కువగా పుట్టినటువంటి పిల్లలు గానీ పిల్లలు ఏదైనా చిన్న చిన్న సమస్యలతో పుట్టినటువంటి పిల్లలు కానీ ఇవాళ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఎలా ఉందంటే పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం ఆన్లైన్ లో ఎక్కుతా ఉంది. పిఎం మాతృవందన యోజన అనేటటువంటి కార్యక్రమం ద్వారా పుట్టినటువంటి పిల్లలకి సంబంధించి మొదటిసారి కానుప అయితే 5,000 రూపాయలు, అలాగే ఆడ శిశువు 2 కానుప అయితే మరొక 6,000 ఇవ్వటం జరుగుతుంది. అలాగే పుట్టినటువంటి పిల్ల వాడికి సంబంధించినటువంటి కేసు హిస్టరీ మొత్తం కూడా ఆన్లైన్ లో ఎప్పుడవుతుందో ఆ 0 to 6 years మధ్యలో ఆ పిల్లవాడు తక్కువ బరువుతో పుట్టాడా లేకపోతే ఏదన్నా స్పెషల్ ఛాలెంజ్డ్ బేస్ ఆ రిక్వైర్మెంట్ తోటి పుట్టాడా, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆ కేసు బుక్ లో ఉంటాయి. కాబట్టి దానికి తగిన విధంగా అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడం, వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అవసరం ఉన్నా కానీ నెలలో 2 సార్లు ప్రతి గ్రామానికి వైద్యాధికారులు వస్తా ఉన్నారు, వారు కూడా టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి ద్వారా ఆ పిల్లలు అంగన్వాడీలో ఉండేది, అలాగే వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారంతో పాటు గుడ్డు ఏదైతే ఉందో దాన్ని వారికి కావాల్సినటువంటి మోతాదులో ఇవ్వడం, అలాగే ఐరన్ టాబ్లెట్స్ కానీ అలాగే విటమిన్ టాబ్లెట్స్ కానీ అవన్నీ కూడా సకాలంలో అందించడము, అలాగే విద్యా బుద్ధులు కూడా వాళ్ళకి అలవాటు చేసేటటువంటి విధంగా ముస్తాబ్ అనే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే పిల్లల్ని చక్కగా కూడా శుభ్రంగా ఉండేటటువంటి విధంగా అంటే అన్ని రకాలుగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవటం, ICD సెంటర్స్ ద్వారా వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతూ ఉంది.
1: సార్, వైద్య విధానంలో చూస్తే 14 ఏళ్లు రాగానే అంటే కౌమార దశ వచ్చిన పిల్లలకి టీకాలు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం, వాటి వివరాలు.
0: పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముఖ్యంగా మహిళలకి సంబంధించి అతి ఎక్కువగా ఉన్నటువంటి అమీనియా ఏదైతే ఉందో రక్తహీనత అది చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, గర్భిణీ స్త్రీలకి సంబంధించి ముఖ్యంగా ఆడపిల్లలకి సంబంధించి ఆ రక్తహీనతకి సంబంధించి వచ్చినటువంటి ఇబ్బందికి తీర్చడానికి కావలసినటువంటి పౌష్టికాహారంతో పాటు వారికి ఐరన్ టాబ్లెట్స్ కి సంబంధించి వారికి సకాలంలో అందించడము, అలాగే 14 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి వారి యొక్క ఏదైతే ఇందాక మీకు చెప్పాను ఒక కేస్ స్టడీ లాగా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి వైద్య రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి తదనుగుణంగా కావలసినటువంటి వ్యాక్సినేషన్స్ టీకాలు వాళ్లకి వేయటము. ఒక వారం క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు సంజీవని పోర్టల్ ని కూడా వారు దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పౌరుడు ఎవరైతే రాష్ట్రంలో జీవిస్తున్నారో ఆ పౌరుడికి సంబంధించినటువంటి సమగ్ర ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు మొత్తం కూడా వారికి సంబంధించినటువంటి సమాచారం, ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన టాబ్లెట్లు వేసుకోవాలి, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎలాగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక ప్రివెంటివ్ మెజర్ గా దాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అనేక కార్యక్రమాలు మీరు ఒకసారి గనక గమనించినట్లయితే తల్లి గర్భంలో ఉండేటటువంటి బిడ్డకి ఆ తల్లితో మొదలుకొని ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లవాడు మొదట 0 పుట్టిన దగ్గర నుంచి 6 సంవత్సరాల వరకు తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ, 6 సంవత్సరాల నుంచి పాఠశాలలోకి వెళ్లిన తర్వాత 14 సంవత్సరాల వరకు ఏ ఏ సందర్భాల్లో ఏ విధమైనటువంటి పరీక్షలు అవసరం, చివరికి పిల్లలకి సంబంధించి స్కూల్స్ లో ఉండేటటువంటి పిల్లలకి ఆశ్చర్యపోతారు ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క జిల్లాలో దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది పిల్లలకి సమగ్ర ఆరోగ్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, అలాగే ఐ స్క్రీనింగ్ ఐ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఐ స్క్రీనింగ్ లో ఎవరికైనా కళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే యావరేజ్ నేను గమనించినంత వరకు ప్రతి సంవత్సరం కూడా 4,000 నుంచి 5,000 కళ్ళజోళ్లు ఉచితంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఒక్కొక్క జిల్లా నుంచి దాదాపు 1,60,000 నుంచి 2 లక్షల స్క్రీనింగ్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా అసాధారణ పరిస్థితుల్లో కంటి ఆపరేషన్ చేయించాలన్నా చేయించే ఇవన్నీ కూడా ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. హెల్త్ నుంచి
1: దినకర్ గారు, మీరు ఎలాగో ఇప్పుడు పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి కౌమార దశ, యవ్వన దశ, అతను యవ్వనం అయిన తర్వాత ఇప్పుడు అతను పౌరుడు అవుతాడు కాబట్టి అతనికి రావాల్సిన ముఖ్యంగా వచ్చినవన్నీ చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పుడు వృద్ధులకి దివ్యాంగులకి ప్రత్యేకమైన పథకాలు వచ్చింది, పర్టికులర్ గా ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటి వివరాలు
0: ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ ముందు చెప్పుకోవాలి. ఆయుష్మాన్ భారత్

0: ఏదైతే ఉందో 5 లక్షల రూపాయల వరకు ఏదైనా వ్యాధి వచ్చినా లేకపోతే ఏదైనా వైద్యం చేయించుకోవాలన్నా 5 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వమే ఆయుష్మాన్ భారత్ కి సంబంధించినటువంటి వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రంలో వచ్చినప్పటికి ఎన్టీఆర్ వైద్యసేవ దాదాపు 25 లక్షల రూపాయల వరకు, మన ఆంధ్రప్రదేశ్ లో ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్యసేవ హైబ్రిడ్ విధానంతో మన రాష్ట్రంలో సేవలు అందుతా ఉన్నాయి. అలాగే దివ్యాంగులకి సంబంధించి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టివ్ సిస్టమ్ కానీ, అంతకన్నా ముందు వయసు మండినటువంటి వారికి 70 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఆయుష్మాన్ భారత్ ఎకనమిక్ స్టేటస్ కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఆ సేవని అందించేటటువంటి పరిస్థితి, 70 సంవత్సరాల లోపు ఉండేటువంటి బీపీఎల్ ఫ్యామిలీస్ కి అందించేటటువంటి పరిస్థితి, వీరందరికీ అందిస్తూ దివ్యాంగులకి సంబంధించి వారికి కావాల్సినటువంటి సపోర్టివ్ సిస్టమ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టివ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు 3-వీలర్ వెహికల్స్ కావాలంటే అటువంటివి సపోర్ట్ చేయటము, అలాగే లిమ్స్ కి సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళకి షూ సిస్టమ్స్ కి సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అందుతా ఉన్నాయండి.
1: అలాగే సర్టిఫికేట్ కూడా తీసుకోవడానికి పారదర్శకత దర్శన్ అనే వెబ్సైట్
0: గతంలో కన్నా కూడా చాలా పారదర్శకం, ఎందుకంటే ఈ దివ్యాంగులకి సంబంధించినటువంటి అంశంలో ఆ సర్టిఫికేట్ సాంకేతికత అనేటటువంటిది చాలా ప్రాధాన్యత కూడుకుంది.
1: సార్, మీరు ప్రారంభంలో అటవీ శాఖ గురించి కూడా చెప్పారు, అంటే పోడు వ్యవసాయం కాదు కానీ వారికి వ్యవసాయ భూమి అందుబాటులో ఉంటే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఆయా గ్రామాల్లో అందజేసే కార్యక్రమం కూడా 20 సూత్రాల్లో భాగంగా అని చెప్పారు. అలాంటి నివేదికలు ఏమన్నా,
0: అటవీకరణ ఎంత జరిగింది, ప్లాంటేషన్ ఎంత జరిగింది అనే దాని మీద నివేదిక ఉంటుంది దానిలో. ఇది ప్రభుత్వ విధానం ఏంటంటే, ఎక్కడైనా భూమి ఉంటే వ్యవసాయంలో కావలసినటువంటి అవకాశం ఉన్న చోట వ్యవసాయ భూములను అందించి వారిని స్వయం సమృద్ధి సాధించే విధంగా ఆదుకునేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎస్టీలకి సంబంధించి ముఖ్యంగా ఏఎస్ఆర్ జిల్లా కానీ, అలాగే నంద్యాల, ప్రకాశం జిల్లా, దోర్నాల అటువంటి ప్రాంతాలు, శ్రీశైలం అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీరికి సంబంధించి పోడు వ్యవసాయం సంబంధించి జరుగుతూనే ఉంది, వాళ్ళకి అందించాల్సినటువంటి సేవలు అందిస్తూనే ఉన్నాం. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఎస్టీలకి అడవి దగ్గర ఉండేటటువంటి ఏదైతే ప్లాంటేషన్ కి సంబంధించినంత వరకు మా పరిధి, వ్యవసాయానికి సంబంధించినటువంటి సహాయ సహకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీగా వారు ఎవరికైనా సహాయం చేసి ఇచ్చిన భూమిలో దానికి ఏ విధమైనటువంటి ఫలసాయం అందుతుంది ఏంటి అనేటటువంటిది అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి అంశం.
1: సరే, ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు ఆహార భద్రత, గరీబ్ కళ్యాణ్ 20 సూత్రాల్లో భాగంగా మీ నివేదిక,
0: ఆహార భద్రత అనేది అత్యంత, ఎందుకంటే పేదరిక నిర్మూలన దానికి కనెక్ట్ అయ్యి ఉండేటటువంటి అవన్నీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇది వరకు ఉండేటటువంటి, ప్రతి ఒక్కరు కూడా ఆహారం అందాలి, దానికి కావలసినటువంటి సివిల్ సప్లైస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పీడిఎస్ ద్వారా వారికి సబ్సిడీ రేట్ల మీద బియ్యం అందించడం ఇవన్నీ జరిగే విధానం. అయితే 2021లో కరోనా వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తీసుకోవటం, దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా కూడా బియ్యాన్ని ఇవ్వటం, అది నిరంతరాయంగా ఇప్పుడు కూడా కొనసాగుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2 కోట్ల 67 లక్షల మందికి, 90 లక్షల ఫ్యామిలీస్, 2 కోట్ల 67 లక్షల మందికి ఆ యొక్క ఫలాలు అందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ రివిజన్ జరుగుతుంది, 7 కేజీల వరకు పెంచాలి, యావరేజ్ ఇంటికి 37 కేజీలు 5 గురిని యావరేజ్ చేసుకున్నారు అనేది ఒక ప్రతిపాదన వచ్చింది. దాదాపు అది కూడా ఫలప్రదం అయ్యేటటువంటి పరిస్థితి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదు అనే ఉద్దేశంతో కరోనా సమయంలో తీసుకున్నాం. కరోనా అయిపోయిన దాన్ని కొనసాగించడానికి గల కారణం ఏంటంటే, అక్యూట్ పావర్టీ నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారు దేశంలో, అయినప్పటికీ కూడా ఈ పథకాన్ని కొనసాగించడానికి కారణం ఏంటంటే, ఈ పథకాన్ని కొనసాగించడం ద్వారా ఎవరికైనా మిగిలినటువంటి డబ్బు ఏదైతే ఉందో వారిని ఇంకొక అత్యవసరమైనటువంటి పరిస్థితులకి పేద కుటుంబాలు వాడుకుంటాయనే ఒక సదుద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దిగ్విజయంగా మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి బియ్యము, ఇంకొక రాష్ట్రంలో గోధుమ, అక్కడ ఉండేటువంటి ఆహారపు అలవాటు ఏదైతే ఉన్నట్టు దానికి తగిన విధంగా ఆహార ధాన్యాలు ఇచ్చేటటువంటి విధంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని తీసుకోవడం జరిగింది.
1: సార్, ఇప్పుడు పిఎం జన్మన్ పథకం అంటే మరి,
0: పిఎం జన్మన్ పథకం అంటే ముఖ్యంగా సమాజానికి దూరంగా అడవుల్లో, కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి, ఎక్కువగా మాక్సిమం అక్కడ గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతాల్లో, మనందరికీ తెలుసు మౌలిక సదుపాయాలు ఎటువంటి, రహదారులు కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితి, సురక్షితమైనటువంటి తాగునీరు వ్యవస్థ లేనటువంటి పరిస్థితి, వారి నివాస యోగ్యమైన గృహాలు లేనటువంటి పరిస్థితి, వారికి సరైనటువంటి పాఠశాలలు వైద్యశాలలు లేనటువంటి పరిస్థితి, ఇవాళ డిజిటల్ ఇండియా అంటున్నాము, ఆ డిజిటలైజేషన్ చేసి వారికి కావాల్సినటువంటి సాంకేతికత వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి ఒక 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం జరిగింది. ముందు ఏ ప్రాంతాలకైతే అక్కడ అడవుల్లో మారుమూల ప్రాంతాలకి రోడ్ కనెక్టివిటీ, ఒక ఏఎస్ఆర్ జిల్లాని మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే దాదాపు 400 నుంచి

0: 450 కిలోమీటర్లు పిఎం జన్మన్ కింద మన రాష్ట్రానికి రావటం జరిగింది. అందులో 100 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. ఇది గ్రామీణ సడక్ యోజనకి ఏదైతే ఉందో అది కాకుండా అదనంగా ఈ యొక్క రోడ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోడ్లు ఇచ్చేటటువంటిది ఒకటైతే
1: ప్రధానమంత్రి సడక్ యోజనకి కాకుండా
0: అదనంగా అదే ఇది మళ్ళీ ఆ ప్రాంతాల్లో గ్రామీణ సడక్ యోజన కూడా అమలు జరుగుతుంది. అంటే ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఆ ప్రాంతాలను చూసేటటువంటి పరిస్థితి. వాటితో పాటు అక్కడ వారికి అవసరమైనటువంటి విద్యాలయాలు, ఆసుపత్రులు, ఏదైతే వారికి సురక్షితంగా తాగటానికి నీరు, జలజీవన్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా అక్కడ అమలు చేయటము, అలాగే వాళ్ళకి అవసరమైన డ్రైనేజ్ వ్యవస్థ ఏమిటో డిజిటల్. ఇవాళ మీరు చూస్తే ఏ మానుమూల ప్రాంతం అటవీ ప్రాంతానికి పోయినా కూడా మొబైల్ కనెక్టివిటీ ఉండేటటువంటి విధంగా సేవలు విస్తృతపరిచే విధంగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా పిఎం జన్మన్ కింద రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం జిల్లా, అక్కడి నుంచి ఈ పోలవరం ఏదైతే కొత్తగా ఏర్పడిందో ఆ జిల్లా, గుంటూరు దగ్గర పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా దగ్గరకు పాత ప్రకాశం జిల్లా, ఇప్పుడు మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి దోర్నాల ఆ ప్రాంతం కానీ, నంద్యాల ప్రాంతం కానీ, కర్నూలు ప్రాంతం కానీ, ఇట్లా ఎక్కడెక్కడైతే అటవీ అడవులు ఉండి లేకపోతే కొండ ప్రాంతాలుండి గిరిజనులు నివసిస్తున్నటువంటి దగ్గర ఈ పిఎం జన్మన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. ఇదే తరహాలో ఇంకొక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. అది రైతులకి సంబంధించి తీసుకోవడం జరిగింది. పిఎం ధనధాన్య కృషి యోజన తీసుకున్నారు. పిఎం ధనధాన్య కృషి యోజన అంటే 100 జిల్లాలు దేశవ్యాప్తంగా తక్కువ అగ్రికల్చర్ ఈల్డ్ ఇచ్చి వివిధ రకాల భౌగోళిక పరిస్థితులలో ఇబ్బంది పడుతున్నటువంటి జిల్లాలకి సంవత్సరానికి 24,000 కోట్లు చెప్పున 6 సంవత్సరాలు 6 24 అంటే 144,000 కోట్లు అంటే ఒక్కొక్క జిల్లాకి 240 కోట్లు లెక్కన ఆ యొక్క పథకాన్ని అమలు చేస్తూ అక్కడ ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే అక్కడ అగ్రికల్చర్ అవుట్పుట్ పెరుగుతుందని,
1: దిగుబడి తక్కువగా ఉన్న
0: దగ్గర వాళ్ళకి ఏ విధమైన సాంకేతికత అందించాలి, వారు ఏ విధంగా అక్కడ ఉండే రైతులకి మేలు జరగాలి, అలాగే దానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఏమన్నా కట్టుకోవాలంటే వాటికి కావాల్సినటువంటి కోల్డ్ స్టోరేజ్ కావాలంటే వాటికి కావాల్సినవి, మన రాష్ట్రానికి కూడా 4 జిల్లాలను ఇవ్వడం జరిగింది. మొత్తం 100లో అన్నమయ్య జిల్లా ఇవ్వడం జరిగింది, ఏఎస్ఆర్ జిల్లాకి ఇవ్వడం జరిగింది, అనంతపూర్, సత్యసాయి జిల్లా 4 జిల్లాలకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పిఎం జన్మన్ గాని, పిఎం ధనధాన్య కృషి యోజన గాని, అలాగే ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ బ్లాక్స్, ఇవన్నీ ఒక కోవకు చెంది. ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ కూడా దేశం మొత్తం మీద 112 ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది. 500 పైగా ఆస్పిరేషన్ బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్స్ కాకుండా వెనకబడినటువంటి మండలాలు, గ్రామాలని బ్లాక్స్ కింద తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ బ్లాక్స్ ఎందుకు తీసుకున్నారంటే విద్య, వైద్యము, ఆరోగ్యము, పౌష్టికాహారము, ఇటువంటి అంశాలన్నింటిలో వెనుకబాటుతనము, మౌలిక సదుపాయాల కల్పన వెనుకబాటుతనం ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిగతా జిల్లాలతో సమానంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టేటటువంటి విధంగా ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవటం, ఆర్థికంగా మహిళల సాధికారత తీసుకురావటము, ఇటువంటి అంశాలన్నీ తీసుకుని ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ని, బ్లాక్స్ ని కూడా తీసుకోవడం. మన రాష్ట్రంలో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ వచ్చేటప్పటికి కడప జిల్లా ఒకటి ఉంది, పార్వతీపురం జిల్లా ఒకటి ఉంది, ఏఎస్ఆర్ జిల్లా ఒకటి ఉంది, ఈ 3 ఉన్నాయి. బ్లాక్స్ వచ్చేటప్పటికి ఒక 15 బ్లాక్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా.
1: మీ నివేదికలు ఎలా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం వచ్చిన మీ నివేదికల ఆధారంగా కానీ, లేదా అంతకుముందు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఆధారంగా కానీ, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో
0: స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల చివరి వారంలో ఆయన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తా ఉన్నారు, అధికారులందరినీ కూడా నడిపిస్తా ఉన్నారు. దీంతో పాటు ఇచ్చినటువంటి పారిశుద్ధ్యానికి, గ్రామానికి సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించి, నగరాలకి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్, నగరపాలిక ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అమృత్ పథకంలో ఒకటి డ్రింకింగ్ వాటర్, అలాగే పారిశుద్ధ్యానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు కలిగించేటటువంటి విధంగా నిధులు ఇవ్వటం. అమృత్ 1 అయింది, ఇప్పుడు అమృత్ 2 లో కూడా చాలా పెద్ద స్థాయిలో నిధులు వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 10-12 వేల కోట్ల రూపాయల వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టం. ఇంతకుముందు అమృత్ 1 లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 2.5-3 వేల కోట్ల రూపాయల దాకా వచ్చినటువంటి పరిస్థితి. దానికి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు, అలాగే అర్బన్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి నిధుల్ని, అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ ఉండేది, ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిధులు, వీటన్నింటినీ పెట్టుకుని కన్వర్జెన్స్ తోటి ముందుకు వెళ్తా ఉన్నాం. అదే పట్టణాలు వెళ్తున్నాం, గ్రామాల్లో కూడా గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ ద్వారా అదే రకమైనటువంటి స్ట్రక్చర్ లో కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం.
1: వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శన్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరఫున ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న కేంద్ర పథకాల

0: గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా పవిత్ర బంధం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటకు సంగీతం ఎంఎం కీరవాణి.

వినబోతున్న పాట కింగ్, ఈ చిత్రం నుంచి వడ్డేపల్లి శ్రీనివాస్, ప్రియా హేమేష్ మరియు పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వినబోతున్న పాట రాజా. ఈ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాటకు రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాట రక్షకుడు చిత్రం నుంచి.

మీరు విన్న ఆ పాట సైనికుడి చిత్రంలోనిది. పాడిన వారు కార్తీక్, హరిణి, కారుణ్య, మాలతి. తర్వాత జెస్సీ గిఫ్ట్ పాడిన పాట చిత్రం మగధీరా.

లాహిరి లాహిరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు 1962 సంవత్సరంలో పద్మశ్రీ పిక్చర్స్ ద్వారా విడుదలైన సిరి సంపదలు చిత్రం నుంచి పాటలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్ ప్రవేశించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపును అందించడంపై ఇద్దరు నాయకులు చర్చించారు. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కుదుర్చుకున్న పలు అవగాహన ఒప్పందాల మార్పిడికి కూడా ఇరు నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంగా జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2018లో ప్రారంభమైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సరికొత్త పురోగతి దశలో ప్రవేశిస్తోందన్నారు. పెరుగుతున్న పరస్పర విశ్వాసం వల్ల రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారం మరింత బలోపేతమైందని, రక్షణ మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే ఐతిహాసిక్ ఆర్ ఆత్మీయ సంబంధో కా హై. మై ప్రెసిడెంట్ ప్రబోవో జీ ఇండోనేషియా కి సర్కార్ ఆర్ యహా కి జనతా కా హృదయ సే ఆభార్ వ్యక్త కర్తా హూ. బీతే వర్షో మే భారత్ ఆర్ ఇండోనేషియా కే సంబంధో మే ఏక్ నయీ ఊర్జా, ఏక్ నయా విశ్వాస్ ఆర్ ఏక్ నయీ గహరాయి ఆయీ హై. 2018 మే బనీ హమారీ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆజ్ ఏక్ నయీ ఉడాన్ లే రహీ హై.
0: అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో భాగస్వామ్యం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. భారత ఇండోనేషియా భాగస్వామ్యంలో ఈవేళ నుండి కొత్త సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని, ఈ రోజు కుదిరిన అనేక అవగాహన ఒప్పందాల వల్ల భారత్కు చెందిన నాణ్యమైన, సరసమైన ధరల మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ఇండోనేషియా వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల సామర్థ్యాల పెంపుకు భారతదేశం తన వంతు సహకారం అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్త్ కర్నా ఆర్ అప్నే నాగరికో తక్ కళ్యాణకారీ యోజనాఓ కా లాభ్ పహుంచానా సర్వోచ్చ ప్రాథమికతా హై. హమ్నే ఇండోనేషియా కే సాథ్ అప్నీ మిడ్ డే మిల్ స్కీమ్ ఆర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కే సొల్యూషన్స్ సాజా కియే హై. అబ్ హమ్ ఇస్ సహయోగ్ కో నెక్స్ట్ లెవెల్ పర్ లేకర్ జా రహే హై.
0: మన దేశంలో అభివృద్ది చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం తాలూకు ఉత్తమ పద్ధతులను తాము ఇండోనేషియాతో పంచుకుంటున్నామని, సుస్థిర వ్యవసాయం, అగ్రీ టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ పద్ధతులను కూడా పంచుకుంటామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో అనుసంధానమవుతుందని, ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుష్

0: है कि भारत की यूपीआई इंडोनेशिया के पेमेंट सिस्टम के साथ इंटीग्रेट होने जा रही है। इससे ईज ऑफ डूइंग बिजनेस और ईज ऑफ ट्रैवल दोनों को ही बल मिलेगा।
1: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ప్రాంబన్నన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను రేపు యోగ్యకర్తలు అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చేరనున్నట్లు పేర్కొన్న ప్రధానమంత్రి, ఆ ఆలయాన్ని భారత ఇండోనేషియా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఇండోనేషియాలో పర్యటించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాయని కూడా ప్రకటించారు. ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి హజార్ దేవంతర చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన విద్యాతాత్వికత గురుదేవ్ ఠాగూర్ ఆలోచన ద్వారా ప్రభావితమైందని ప్రధానమంత్రి చెప్పారు. బ్రిక్స్ అధ్యక్ష స్థానం భారత్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలో అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకువెడతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు నిపుణులు, విధాన రూపకర్తలు మొదలైన వారితో కూడిన ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలు పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ నెల 6-7 తేదీలో జరిగే బ్రిక్స్ విమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ విమెన్ ట్రాక్ కింద ఉన్న ప్రాధాన్యత రంగాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వార్షిక శ్రీ అమర్నాథ్ జీ యాత్రకు సంబంధించిన 6వ బ్యాచ్ యాత్రికులను ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జెండా ఊపి బయలుదేరదీశారు. కశ్మీర్లోని పవిత్ర మన్సు గుహాలయం వైపు మొత్తం 8815 యాత్రికులు బయలుదేరినట్లు ఆకాశవాణి జమ్మూ ప్రతినిధి వివరించారు. మొత్తం యాత్రికుల్లో 3989 మల్తాల్ మార్గం గుండా వెళ్లగా 4826 యాత్రికులు పెహల్గాం మార్గం ద్వారా బయలుదేరారు. మొత్తం 363 వాహనాల్లో వీరు ప్రయాణిస్తున్నారు. పోలీస్, సిఆర్పీఎఫ్, ఇతర భద్రతా సంస్థల ఎస్కార్ట్ ఏర్పాట్లతో కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య యాత్రా కాన్వాయ్ ముందుకు సాగింది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. మహేంద్రగిరి అనే ఈ యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించగా ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ద నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో సియాటల్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో బెల్జియం 4-1 తేడాతో అమెరికాను ఓడించి ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. బెల్జియం జట్టు శుక్రవారం నాడు లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగే క్వార్టర్ ఫైనల్స్ లో స్పెయిన్ తో తలపడుతుంది. నిన్న రాత్రి డల్లస్ లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో పోర్చుగల్ ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్ లోకి చేరుకుంది. ఇలా ఉండగా తమ దేశం రౌండ్ ఆఫ్ 16 నుంచి నిష్క్రమించిన తర్వాత పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాను తదుపరి ఫీఫా ప్రపంచ కప్ కు తిరిగి రావడం లేదని ప్రకటించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి నాటింగ్హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో 5 మ్యాచ్ల సిరీస్ లోని 3వ T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో ఇంకా భారత జట్టుకు తొలి విజయాన్ని నమోదు చేయనందువల్ల ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను కనీసం సమన్ చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు 3వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్లు ఎటువంటి మార్పులు చేయలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. 2వ మ్యాచ్ సౌతాంప్టన్ లో జరిగింది. దీని తర్వాత ఇంగ్లాండ్తో 3 వన్డే మ్యాచ్ల సిరీస్ లో కూడా భారత్ తలపడుతుంది. విశేషాలు మరొక

0: ఒకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌక మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ లో రౌండ్ ఆఫ్ 16 లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నాటింగ్హామ్ లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవన లహరి.
2: ఈనాటి జీవన లహరి కార్యక్రమంలో జీవించడం ఓ కళ రిటైర్డ్ పోస్టల్ అధికారి ఆకాశవాణి శ్రోత శ్రీమతి ఎస్పి ఆదిసుందరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
3: ఆకాశవాణి 90 వసంతాలు నింపుకున్నట్లే 252 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రపంచంలోనే గొప్ప వ్యవస్థగా పేరుగాంచిన భారతీయ తపాలా వ్యవస్థ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ 1774 మార్చి 31న ప్రజల సేవ కోసం ప్రారంభించబడింది. పోస్ట్ ఈ మాట వింటేనే అమ్మా అమ్మా అని కన్నతల్లిని ఆప్యాయంగా పిలుచుకున్నట్లు అనిపిస్తుంది. కాలానుగుణంగా వ్రాతప్రతుల సమాచారాన్ని బట్వాడా చేసే పద్ధతులు పోటాపోటీగా ఎన్నో మనకు అందుబాటులోకి వచ్చినా తపాలా శాఖ వారి బట్వాడాను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి అమ్మలాంటి తపాలా శాఖలో ఉద్యోగం చేయడం అంటే అదొక గొప్ప అనుభూతి. తపాలా శాఖలో వివిధ హోదాల్లో తమ సేవలను అందించి అప్పటి ఏపీ సర్కిల్ హైదరాబాద్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారి ఆఫీసులో ఆఫీస్ సూపరింటెండెంట్గా పదవీ విరమణ చేసి విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న శ్రీమతి శ్రీకంఠ పావులూరి ఆదిసుందరి గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. వారి అనుభవాల్ని, జీవిత అనుభవాల్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఆదిసుందరి గారు.
4: నమస్కారం అండి.
3: అమ్మా, మీ బాల్యం, విద్యాభ్యాసం, తపాలా శాఖలో మీరు ఎప్పుడు ఉద్యోగంలో చేరారు, ఈ శాఖలోనే ఎందుకు చేరారు, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
4: నా చిన్నతనం అనంతవరం పల్లెటూరులో గడిచిందండి. నేను ఎలిమెంటరీ స్కూల్లోను, జిల్లా పరిషత్ హై స్కూల్లోను, 10వ తరగతి వరకు అనంతవరం గ్రామంలోనే చదువుకున్నాను. అప్పటి రోజుల్లో నేను చాలా తెలుగలదానని మా గురువులు భావించి ఎంతో ప్రశంసలతో నన్ను చెప్పేసేవారు. ప్రతి సబ్జెక్టులోను, అన్ని క్లాసుల్లోనూ కూడా, విశేషం అన్ని తరగతుల్లోనూ నేను ప్రథమరాలుగా, ద్వితీయురాలుగా నిలబడ్డాను. అప్పటి రోజుల్లో చాలా గొప్పగా మమ్మల్ని గురించి చెప్పుకునేవాళ్ళు, తెలుగు పిల్లలు బాగా చదువుకుంటారని. తర్వాత నేను డిగ్రీ చదువుకున్నాను, ఇంటర్మీడియట్ చదువుకున్నాను. అయిన తర్వాత ఎమ్మటే నాకు తపాలా శాఖలో పిలిచి ఉద్యోగం ఇచ్చారు నా యొక్క మార్కులు బట్టి. అంటే అప్పటి రోజుల్లో మన యొక్క ప్రతిభకి గుర్తింపు ఉండేది ఎక్కువగా. మనం 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ మార్కులకి టైం స్కేల్ క్లర్కులకి మనకి పేపర్ ప్రకటన వచ్చేది. దాన్ని చూసి నేను అప్లికేషన్ పెట్టితే నాకు భగవంతుడి దగ్గర ఉద్యోగం వచ్చింది. అప్పటి రోజులు కూడా ఉద్యోగాలు రావనుకునేవాళ్ళం, కానీ వాళ్ళు మన యొక్క మార్కులకి అవకాశం ఇచ్చారు మనకి మంచిది.
3: అంటే పేపర్ ప్రకటన చూసిన తర్వాత తపాలా శాఖలో ఉద్యోగ అవకాశాలు పడుతుంది, అది చూసి మీరు అప్లై చేసుకున్నారు.
4: అవునండి.
3: మీ యొక్క మార్కుల్ని బట్టి, మీ ప్రతిభను బట్టి మీరు సెలెక్ట్ అయ్యారు.
4: అవునండి. తర్వాత నేను వివిధ హోదాల్లో నేను మా డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఒక నీతికి నిజాయితీకి నిదర్శనం అయిన ఈ యొక్క తపాలా శాఖలో నేను ఉద్యోగం చేయడం చాలా గర్విస్తున్నాను. నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా జీవితం హాయిగా గడిచిపోయింది. నేను రేడియోలో చిన్నతనం నుంచి కూడా వినటం అలవాటు నాకు, మొదటి నుంచి కూడా ఎంతో సంతోషంగా ఉండేది. అన్నీ అక్కడ విని నేను ఎన్నో పాటలు నేర్చుకున్నాను, తెలుగులోను హిందీలోను కూడా నేర్చుకున్నాను. పాడుతూ ఉండేదాన్ని నాకు బహుమతులు వస్తూ ఉండేవి. చిన్నతనం నుంచి వింటూ ఉండేదాన్ని, మాకు చిన్నతనం నుంచి కూడా అసలు రేడియోలు పక్కలో పెట్టుకుని పడుకుని వింటూ నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు అయిపోతే తెలిసేది కాదు. భక్తి రంజనీలో మంచి మంచి భక్తి గీతాలు, మహిళలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి కదా, మహిళా కార్యక్రమాలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వింటూ ఉండేవాళ్ళం. హిందీ వీధి భారతి వచ్చేసరికి హిందీ పాటలు ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం. మన ఛాయ గీత్, ఇంకోటేమో ఛాయ గీత్, ఇట్లా రకరకాలుగా వస్తూ ఉండేవి. లోక సంగీతాన్ని ఇట్లా వస్తూ ఉండేవి, అన్నీ వింటూ ఉండేవాళ్ళండి. దానివల్లనే నేను ఎన్నో పాటలు, హిందీ సాంగ్స్ నేర్చుకుని పాడగలిగేదాన్ని, పాడుతూ ఉండేదాన్ని బహుమతులు కూడా పొందాను. మరొకసారి చెబుతున్నాను,
3: రేడియోలో వచ్చే కార్యక్రమాలు, ముఖ్యంగా పాటలు బాగా వినడము, మీరు వాటిని సాధన చేయడము, ఏదైనా పోటీ

0: పడుతుండే మా కాలేజీలో, మా స్కూల్లో, హై స్కూల్లో. అట్లా మొదటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్, నాకు ఎంతో ప్రాణం ఉంది. రాగయుక్తమైన పాటలు అంటే చాలా ఇష్టం. ఇట్లా రేడియోలో విని చాలా నేర్చుకున్నాను. రేడియో ఉండటం వల్ల కూడా నాకు ఇట్లా చాలా ఉపయోగపడింది కూడా. నాకు రేడియో వినటం వల్ల ఇది కూడా చాలా ఒక నాకు ఒక అదృష్టం చెప్పుకోవాలి. అన్ని వినేవాళ్ళం మేము. మా డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం పోటీలు జరుగుతుండేవి. ఏపీ కల్చరల్ మీట్ అని, అలాగే ఆల్ ఇండియా కల్చరల్ మీట్ అని ఉండేవి. ఈ పాడి వీటిలో నేను ప్రథమ బహుమతులు పొంది తర్వాత కల్చరల్ మీట్కి కూడా అటెండ్ అయ్యాను.
1: ఆకాశవాణి కార్యక్రమాలు చిన్నప్పటి నుండి బాగా వినే అలవాటు ఉంది అంటున్నారు కదా మీరు. ఏదైనా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసారమైన ఒక లలిత గీతం మీకు గుర్తుంటే వినిపించండి.
0: మధుమాసం వచ్చిందని మనసు మనసు విరిసింది, మధుమాసం వచ్చిందని మనసు మనసు విరిసింది, వయసొచ్చిన ప్రతి తీవా వలపు పాట పాడింది, వయసొచ్చిన

0: ందని మనసు మనసు విరిసింది.
1: చాలా చక్కగా పాడారు ఆదిసుందరి గారు. మీరు ఉద్యోగ బాధ్యతలతో పాటు ఇంకా వేరే రంగాల్లో ప్రవేశం గాని అభిరుచి గాని ఉన్నాయా? ఉంటే ఒకసారి చెప్పండి.
0: సంగీతం అంటే ఇష్టం అండి. నేను సంగీతంలో సర్టిఫికేట్ నేను పాస్ అయ్యాను. డిప్లొమా కూడా ఇప్పుడు చేస్తున్నాను. తర్వాత ఎన్సీసీలో ఉండేదాన్ని. నేను డిగ్రీ చదువుకున్నప్పుడు ఎన్సీసీలో ఉన్నాను. పరీక్షలు కూడా పాస్ అయినాను. క్యాంపులకి అయితే వెళ్ళేదాన్ని. తర్వాత నేషనల్ క్యాడెట్ కోర్స్ కాకుండా నేషనల్ సర్వీస్ ఉండేది, సోషల్ సర్వీస్ అని. అది కూడా నేను చేరాను. నాకు ఎంతో మొట్టమొదటి నుంచి కూడా నాకు సర్వీస్ ఎవరు ఏంటి, నాకు హెల్ప్ చేయాలని ఉండేది. అందరికీ ఏదన్నా సేవ చేయాలి సంఘం అట్లా ఉండేదండి. ఇప్పుడు కూడా నాకు పరిశుభ్రత మీద ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ అండి, ఆసక్తి ఎక్కువ. ఎందుకంటే మన ఆరోగ్యానికి అది ముడిపడి ఉన్నది. క్లీన్ అండ్ గ్రీన్ అంటూ ఉంటారు కదా, అలాగే మన స్వచ్ఛ భారత్ ఉంది కదండి. మన ప్రధాని గారు ఆ లెవెల్లో అంటే వారు అంతటి వారు అక్కడి నుంచి అంత పెద్ద గొప్ప ప్రధానమంత్రి గారు మనకి ఈ స్వచ్ఛ భారత్ గురించి చెప్తున్నప్పుడు మనం దాన్ని మన క్రింద లెవెల్లో మనం ఏం చేస్తున్నాము, మన మన స్థాయిలో మనం ఎట్లా మనం వాళ్ళు కోఆపరేట్ చేసి మనం ఎంత మన మన బాధ్యత ఏంటనేది తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఇది. దానివల్ల అనారోగ్యం దూరం అవుతుంది, మన కంటికి ఎంతో ఆనందం ఆహ్లాదంగా ఉంటుంది, మనసుకు కూడా ఆధ్యాత్మికంగా కూడా మంచిదండి అది. అందుకంటే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గార్డెన్లెస్ అంటారు. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడని పరిశుభ్రంగా ఉన్న చోట దైవత్వం ఉంటుందని అంటారు.
1: ఆదిసుందరి గారు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా?
0: మన గాంధీ మహాత్మడే నాకు ఆదర్శం. ఆయన చిమ్ముతూ ఉండేవాడు రోడ్లని. ఎందుకని పరిశుభ్రత కోసం. నాది అని పక్కన పెట్టుకోకుండా అందరూ మనం మన వీధి మనకు ముఖ్యం. మన ఇల్లే కాదు, మన ఒళ్ళే కాదు, మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటే మనకు ఆరోగ్యం ఉంటుంది, మనకు ఎంతో ఆనందం ఆహ్లాదం కంటికి మంచిగా ఉంటుంది. అది నా ఉద్దేశం.
1: ఆదిసుందరి గారు ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా చూసుకోవాలి కదా, మరి ఆ వివరాలు కూడా ఓసారి చెప్పండి.
0: మా చిన్నతనంలో అందరం కలిసి ఉండేవాళ్ళం అండి. ఒక విడిగా ఉండే కుటుంబం కాదు, అందరూ అత్తగారు మామగారు ఆడపడుచులు మరదలు అందరం కలిసి ఉండేవాళ్ళము. మా ఇంట్లో కూడా మా అమ్మగారు నాన్నగారు మా మామగారు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. చక్కగా హ్యాపీగా అందరం సంతోషంగా ఉండేవాళ్ళు అందరం. అసలు ఆ వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు, దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ అందరం కలిసి ఉంటే ఆ సంతోషమే వేరండి. అసలు మా అత్తగారిని కూడా వాళ్ళని కూడా బాగా చూసుకున్న వాళ్ళు కూడా నన్ను బిడ్డలాగా చూసుకునే వాళ్ళు ఎంతో మాకు ఎక్కువగా గౌరవించేసి చాలా బాగుండేవండి. అసలు ఆర్థిక సంబంధాలు అంటారు అండి, ఆర్థికం కాదు ఆర్థికం అనమాట. అంటే మానసికంగా ఎంతో సంతోషం, వాళ్ళ ఆప్యాయతలు అనమాట అది అంత. అసలు అది అప్పటి రోజుల్లో ఎంతో సంతోషంగా ఉండేదండి. అప్పటి రోజుల్లో అందరూ వచ్చి చక్కగా అందరు కలిసి ఉండే మా పిన్ని గారు మా బాబాయ్ గారు మా అక్కలు అందరూ కూడా మా అందరిని పిలుస్తూ ఉండేవాళ్ళం. చక్కగా పండుగలు దసరా దీపావళి పండుగ అన్నీ కూడా బాగా చేసుకునేవాళ్ళం మేము. సంక్రాంతి పండుగ గారెలు బూరెలు అరిసెలు అన్నీ అట్లాగే పిండి వంటలు లడ్డూలు ఇవన్నీ చేసుకునేవాళ్ళకి చెక్కల చక్కరాలు ఇవి మనకి బాగుంటాయి. కారపూసలు ఇలాంటివి హార్ట్ స్వీట్ అంటూ ఉంటాం అలాగే చాలా బాగుంటాయండి చక్కగా. తర్వాత నేను కూడా ఉద్యోగంలో చేస్తూ కూడా నేను మనకి కార్యక్రమంలో మాకు కూడా అవకాశం వచ్చేది మాకు. సో రాములు గారు ఒక ఆయన ఉండేవారు పాపం వారు డైరెక్షన్లో మేము కూడా నేను నాటికలు చిన్న చిన్న నాటికల్లో కూడా నేను పార్టిసిపేట్ పాల్గొనడం జరిగింది నాకు. అప్పుడు అది నిజమేన అనుకోను ఒక నాటికలోను ఎదురుగాలేని ఒక నాటికలోను కూడా నేను వైదేహిను ఇట్లా పాత్ర నేను చేయటం జరిగిన అలా కల్చరల్ మీట్లు మాకు ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. అక్కడ కూడా నేను ఒక ఇంగ్లీష్ నాటకంలో కూడా వేశాను. నేను అవకాశం కలిగింది నాకు మైసూర్ వెళ్ళినప్పుడు.
1: మొత్తం మీద కార్మికుల కార్యక్రమంలో ప్రసారం చేసే నాటికలు వినడం పాల్గొనడం చేశారు మీరు. ఆ సన్నివేశాల్లో ఏదైనా మీకు నచ్చింది ఓ ఘట్టం ఏదైనా వినిపిస్తారా?

0: దశలో నేర్పుతుంటే నేను చూసి విని నేర్చుకున్నా. ఇన్ని గమకాలు చక్కగా నేర్చుకున్నాము, నాకు 2-3 ఏళ్ళు పెట్టింది వాళ్ళు నేర్పడానికి అని అన్నారు. అలా మెచ్చుకున్నారు గురువు గారు.
1: చాలా బాగా పాడారండి ఆది సుందరి గారు. ఇప్పుడు మీరు పాడినటువంటి పాటలోని గమకాలు నిజంగా చాలా మాధుర్యంగా అనిపించిందండి. ఆది సుందరి గారు ఎప్పుడు రిటైర్ అయ్యారు మీరు?
0: 10 సంవత్సరాలు కరెక్ట్గా మొన్న, అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే December 31 10 సంవత్సరాలు నిండి.
1: ప్రస్తుతం మీ విశ్రాంతి జీవితాన్ని ఎలా గడుపుతున్నారండి?
0: సంతోషంగానే ఉన్నదండి, పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను. మా వారు నేను ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సంతోషంగానే ఉంటున్నాము, హ్యాపీగా ఉంటాం, ఎలాంటి ఇబ్బందులు లేవు. నాకు భగవంతుడి దయవల్ల మమ్మల్ని ఈ సమాజంలో ఈ స్థితిలో కూర్చోబెట్టాడు దేవుడు. మరొకటేమో సంగీతం అంటే ఇష్టం. నేనేదో ఒక వ్యాపకం పెట్టుకుని మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం శారీరకంగా కూడా సంగీతం అనేది చాలా అవసరం. ఇప్పుడు సంగీత థెరపీ కూడా పెడుతున్నారు అందరూ కూడా, అనారోగ్యానికి అది ఎంతో ఇది చేస్తుంది. పైగా ఇది మనకి రేడియో కూడా వినటం ఒకటి, మంచి మంచి భక్తి గీతాలు ఇవన్నీ వినటం, ఆ జానపద గీతాలు కానీ లలిత గీతాలు కానీ అన్నమాచార్య గీతాలు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కూడా వింటూ నేను నా జీవితాన్ని సంతోషంగా గడుపుకుంటున్నాను గురు.
1: అలాగే ఆకాశవాణి వారు ఆహూతుల సమక్షంలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, ఆ కార్యక్రమాలకు కూడా ఏమైనా హాజరయ్యారా?
0: మొన్న 90 సంవత్సరం జరిగిన సందర్భంగా నేను వెళ్ళాను, చక్క పాల్గొన్నాను. అవన్నీ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అది వాక్ ఉంది కదా, అవి కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించారండి. అవన్నిటికి కూడా నాకు అభినందన చెప్తున్నాను, తెలియజేస్తున్నాను.
1: మొత్తం మీద మీరు నానమ్మగా అమ్మమ్మగా ఈ పాత్రలను కూడా పోషిస్తున్నారు.
0: నాకు 3 మా పిల్లలు అయినప్పుడు కూడా మనవరాలు కూడా ఉన్నారు, ఆడపిల్లల పిల్లలు కూడా ఉన్నారు, అక్కగారి పిల్లలు వాళ్ళు అయితే వాళ్ళందరూ కూడా ప్రేమగానే చూస్తుంటాను. నేను వాళ్ళందరూ బాగా చూసుకుంటాను, అమ్మమ్మని వాళ్ళు ప్రేమగా చూస్తారు, నాయనమ్మ అని చెప్పేసి చక్క పలకరిస్తుంటారు, ప్రేమగానే ఉంటారు. నా మనవరాళ్ళు, నాకు 4 మనవరాళ్ళు, 2 మనవాళ్ళు వాళ్ళు అమెరికాలోనే ఉంటున్నారు. మా కోడళ్ళు కూడా నాకు కుదురుల లాంటి వాళ్ళు, చక్కగా వాళ్ళు కూడా, అత్తయ్య గారు మీరు మంచిగా ఈరోజు కూడా సంగీతం ఎగ్జామ్స్ రాస్తున్నారంటే పరీక్షలు చాలా సంతోషకరమైన విషయం, మీకు ఓపిక మెచ్చుకోవాలని నన్ను ప్రశంసిస్తూ ఉంటారు.
1: నిజంగా ఆది సుందరి గారు మీలాంటి వారు ఆ అత్తా కోడలి అనుబంధం గురించి చెబుతుంటే ఇప్పుడున్న ఈ తరం వారు చాలా తెలుసుకోవాలి అనిపిస్తోంది.
0: కలిసి ఉంటే కలసుకో అన్నారు కదండి, అది తెలియటల్లా వీళ్ళకి, తెలియటల్లా అది ఉంటే కానీ తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అది అనుభవంలోకి వస్తే తెలుపు. విడివిడిగా ఉంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి, కలిసి ఉంటే కలసుఖం అన్నట్టుగా అవి మనకి ఎంతో ఉపయోగపడుతుంది గురుగారు.
1: వయోధికుల పట్ల ప్రతి ఒక్కరూ ఎలా గౌరవ మర్యాదలతో ఉండాలో మీ అభిప్రాయంలో చెప్పండి. అంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాము, పెద్దవారైన తల్లిదండ్రుల్ని కొందరు వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టడం, ఆస్తుల కోసం ఎంతో ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి.
0: కన్న తల్లిదండ్రులు, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను తప్పకుండా మనం చూడాలండి. వాళ్ళు వయోవృద్ధులుగా ఉన్నప్పుడు వాళ్ళు పసిపిల్లలతో సమానం అండి, వాళ్ళు సరిగ్గా చూసుకోలేరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనప్పుడు మనం ఒక సహాయం అనాథలకు చేసినట్టుగా చేయాలండి. అట్లా అనుకోకపోతే మనం చేయలేము. మన పేరెంట్స్ ఏంట్లో చూసేది అనుకుంటే మన కన్న తల్లిదండ్రులు మనం మర్చిపోతే ఎట్లాగండి? మీరు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కానీ మనం కన్న తల్లిదండ్రులు రుణం తీర్చుకునేది ఎలాగండి? వాళ్ళని తప్పకుండా చూస్తేనే మనం ఎంత కలెక్టర్ అయినా సరే, ఇంకా ప్రధానమంత్రి అయినా సరే, ఎవరైనా సరే, కోలి నాలి చేసుకునే వాడిని సరే, తల్లిదండ్రులు చూసుకుంటేనే వాళ్ళకి పుణ్యం పురుషార్థం ఏదైనా సరే అది మర్చిపోకూడదు. తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలండి నా ఉద్దేశం.
1: ఆది సుందరి గారు, మీరు చాలా ఆరోగ్యంగా ఆనందంగా కనిపిస్తున్నారు, మీ ఆరోగ్య రహస్యం చెప్తారా?

0: ఇదిగో అంటే అందరితో కలిసి మాట్లాడుతుంటే అదే పెద్ద ఆరోగ్యం అండి. స్నేహభావంగా మాకు స్నేహితులు ఉన్నారు, అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటాను. నేను అందరినీ గౌరవిస్తాను, భగవంతుడు నాకు ఇచ్చిన వరం అంటే అందరినీ ప్రేమగా మాట్లాడతాను, అందరినీ అందరిలో నేను మంచిని చూస్తానండి. నాకు నాకు అదే భగవంతుడు ఇచ్చిన వరం. నాకు నిజం చెప్పాలంటే
1: యోగా లాంటివి
0: అవి కూడా యోగా చేసేదాన్ని, ఒకప్పుడు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి.
1: నిజంగా మీ జీవిత అనుభవాన్ని అంటే ఒక కావ్యం లాగా ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి. రెండోది, మీరు ఎంతో తపస్సు చేసి మరి ఆ కావ్యాన్ని రచించి ఉంటారు. పెద్దలు చెబుతారు నాన్న ఋషి కృతే కావ్యం అని చెప్పి. సో మీ జీవిత అనుభవాన్ని అంతటిని కూడా ఓ పాఠ్య పుస్తకంగా మా ఆకాశవాణి శ్రోతలందరికి మీ అనుభవాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆదిసుందర్ గారు నమస్కారం.
0: నమస్కారం అండి. నమస్కారం అండి.
2: మీరింతవరకు జీవన లహరి కార్యక్రమంలో జీవించడం ఓ కళ రిటైర్డ్ పోస్టల్ అధికారి ఆకాశవాణి శ్రోత శ్రీమతి ఎస్పి ఆదిసుందరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.

సీతారాముల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. ఇప్పుడు ఘంటసాల పాడిన పాట, చిత్రం సీతారామ కళ్యాణం.

0: దేశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఏపీబీ సమావేశం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాల స్ఫూర్తితో పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్న హోంశాఖ మంత్రి వంగనపూడి అనిత. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రతిపాదనలు, ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సిఆర్డీఏ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లాల కళాకారులు రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించి వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, హస్తకళలు రాష్ట సంస్కృతి వారసత్వానికి ప్రతీకలని అన్నారు. హస్తకళల ప్రోత్సాహం ద్వారా కళాకారుల జీవనోపాధి మెరుగుపడటంతో పాటు రాష్ట ఆర్థికాభివృద్దికి కూడా దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాల స్ఫూర్తితో శ్రీకాకుళం నగరంలో పార్కులను అభివృద్ది చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో శ్రీకాకుళం నగరంలో నిర్మించనున్న 4 పార్కుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకం కావడానికి పార్కులు ప్రధాన వేదికలని అన్నారు. ప్రతి స్థానిక అవసరాలకు అనుగుణంగా పార్కులో వాకింగ్ ట్రాక్, చిన్నారుల ఆట స్థలం, క్రీడా కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ,
1: భువనపాలెంలో పార్క్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్ ఆర్కే నగర్లో ఒకటి, అలాగే హట్కో కాలనీలో ఒకటి, ఈ 4 పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలుంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్, ఎక్కడికక్కడ పార్కుల్లో స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం.
0: వర్జీనియా పొగాకు రైతులకు సరైన ధరలు అందేలా చర్యలను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లపై రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఈ నెల 9న కేంద్ర పొగాకు బోర్డు సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రైతులు పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అధిక తిరస్కరణలు నమోదవుతున్న వేలం కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించాలన్నారు. వేలం ప్రక్రియలో పాల్గొనని సంస్థలపై చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 3వ రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పలువురు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సియోల్లో హుందాయ్ మొబైల్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఈవీ సెమీకండక్టర్ సబ్ తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్ బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో పరిశోధన అభివృద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఐఐటి తిరుపతి భాగస్వామ్యంతో సామర్థ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారతదేశంలో

హుందాయ్ మొబిస్ విస్తరణకు రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలోని గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు త్వరలో జారీ చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల అర్హులను గుర్తించి తాజా పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజన అభివృద్ది కార్యక్రమాల అమల్లో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా 626 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పరిశుభ్రత ఆహార నిర్వహణ మెరుగుపరిచేందుకు సిబ్బంది నియామకాల కోసం ప్రభుత్వం 46 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షపాత లోటు పొడి వాతావరణ పరిస్థితిపై హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంపై ప్రభావం, తాగునీటి లభ్యత, కరువు నివారణ చర్యలు, విపత్తు నిర్వహణ సన్నద్ధత వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు పట్టణంలో డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో కొనసాగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులు, సంస్థలతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం సూర్య తేజస్ నగర్లో డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ సమస్యతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించామన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నౌకలతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తీర రక్షణ దళం, నౌకాదళం సమన్వయంతో విస్తృత స్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో రీజనల్ ఆపరేటర్స్ సెంటర్ నుంచి ఈ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. తీర ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రక్షిత మత్స్యకారుడు కారి చిన్నాను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చామని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల విరామం పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈ ప్రచారం చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాన్పుల మధ్య విరామం పాటించిన దంపతులు, అలాగే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన దంపతులకు జిల్లాల వారీగా నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని అనంతపురం పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. అనంతపురం నగరంలోని మారుతి నగర్లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటు హక్కు కోల్పోతామనే ఆందోళన అవసరం లేదన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట పెట్టుబడులు ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం. స్వర్ణేంద్ర స్వచ్చంద్ర లక్ష్యాల స్ఫూర్తితో పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు

0: అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనా?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కారణాలు చికిత్స, డాక్టర్ ఐహెచ్ఎస్ కాత్యాయన్ గారితో పరిచయం వింటారు.
9: వనితవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కారణాలు చికిత్స, డాక్టర్ ఐహెచ్ఎస్ కాత్యాయని గారితో పరిచయ కార్యక్రమం వినండి.
10: డాక్టర్ ఐహెచ్ఎస్ కాత్యాయని గారు నమస్కారం అండి. మేడం, మీరు విజయవాడలో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా మేడం. డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మహిళల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అనేవి మనం తరచుగా వింటున్నాము. అసలు ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీన్ని ఇలాగే కనుక వదిలివేసినట్లయితే క్యాన్సర్ గా ఏమైనా మారే అవకాశం ఉందా?
11: నమస్తే అండి. ఈ గర్భసంచిలో గడ్డలు గాని ఫైబ్రాయిడ్స్ గాని కణితలు ఇవన్నీ ఒకటేనండి. ఫైబ్రాయిడ్స్ అంటారు వీటిల్ని. ఈ మధ్య ఇవి కామన్ గా గైనకాలజిస్ట్ దగ్గరికి ఎక్కువగానే ప్రెజెంట్ అవుతున్నాయి. ఇవి ఏంటి, ఎలా వస్తాయి అంటే, గర్భసంచిలో 3 పొరలు ఉంటాయి. ఈ పొరల్లో వల్ల స్మూత్ మజిల్ సెల్ ప్రొలిఫరేషన్ వల్ల ఫైబ్రాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి మోస్ట్లీ బిలైన్, అంటే క్యాన్సర్ కారకాలు కావు ఇవి. కానీ వదిలేస్తే less than 0.5%, వెరీ రేర్ గా క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఎక్కువగా 20 నుంచి 45 ఏళ్ల లోపు వయసు గల మహిళల్లో ఇలాంటి గడ్డలనేవి కామన్ గా చూస్తూ ఉంటాము.
10: డాక్టర్ గారు, మరి వీటి యొక్క సైజు లో ఏమైనా తేడాలు ఉంటాయా?
11: ఇవి చిన్న సైజు గడ్డల నుంచి పెద్దవ సైజు వరకు కూడా ఉండొచ్చండి. కామన్ గా 3 సెంటీమీటర్ల లోపు ఉండే గడ్డలకి కొంతమందికి ఎలాంటి సింప్టమ్స్, ఎలాంటి పెయిన్ గానీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ గానీ ఏమీ ఉండవు. అవి ఉన్న సైజుని బట్టి, లొకేషన్ బట్టి

0: ఎక్కడి నుంచి వస్తున్నాయి దాన్ని బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఉంటాయండి. దాన్ని బట్టి అప్పుడు మనం ఫర్దర్ ఇవాల్యుయేషన్ అంటే ఫర్దర్ టెస్ట్లు అవి చేసుకుంటూ చూడాలి.
1: మరి ఫైబ్రాయిడ్స్ అని తెలియడానికి వీటి లక్షణాలు ఎలాగుంటాయి డాక్టర్ గారు?
0: ఫైబ్రాయిడ్స్ లక్షణాలు అవి ఎంత సైజు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి దాన్ని బట్టి వీటి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయండి. గర్భసంచి లోపల పొర నుంచి వస్తున్నదా, మధ్య పొర నుంచి వస్తుందా, లేకపోతే పై పొర నుంచి ఔటర్ లేయింగ్ నుంచి వస్తుందా. మధ్య పొర నుంచి వస్తున్నా లోపల పొర నుంచి వస్తున్నా ఎక్కువ సింటమ్స్ ఉంటాయి. వాళ్ళ సింటమ్స్ ఎలా ఉంటాయంటే బ్లీడింగ్ ఎక్కువ అవటం, నెలసరిలో ఋతుస్రావం బాగా ఎక్కువగా జరగటం, బ్లీడింగ్ గడ్డల రూపంలో పడిపోవటం, పీరియడ్స్ అప్పుడు విపరీతమైన తట్టుకోలేనంత నొప్పి రావటం, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవటము ఇలాంటివి చూస్తాము. అదే గర్భసంచి పై పొర నుంచి వస్తున్నా సైజ్ ఎక్కువ ఉన్నా అవి చుట్టుపక్కల ఏ ఆర్గాన్ని అది నొక్కి పెట్టి ఉంచుతుంది అంటే కొన్నిసార్లు ఈ ఫైబ్రాయిడ్ గడ్డ బ్లాడర్ మీద, యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ పడటం వల్ల యూరినరీ కంప్లైంట్స్ అంటే యూరిన్ మిగిలిపోవటం, యూరిన్ సరిగ్గా ఎంప్టీ చేయకపోవటం, యూరిన్ మాటమాటికి వెళ్లాల్సి రావటం లాంటివి చూస్తాము. అదే గనక చాలా పెద్ద సైజ్ గడ్డ పేగులు చుట్టుపక్కల ఉన్న పేగులను నొక్కి పెట్టి ఉంచితే కొంచెం తిన్నా కడుపు నిండిపోయిన ఫీలింగ్ రావటం, అరుగుదల లేకపోవటం, గ్యాస్ తెనుపులు రావటం ఇలాంటివి చూస్తూ ఉంటాం.
1: ఇది ఇప్పుడు నిర్ధారణ అవుతుంది కదా డాక్టర్ గారు, ఇది ఫైబ్రాయిడ్స్ అని ఒకవేళ నిర్ధారణ అయితే మరి దాని యొక్క చికిత్స విధానాలు ఏ విధంగా ఉంటుంది?
0: ఫస్ట్ ఫైబ్రాయిడ్ నిర్ధారణకి రొటీన్ అల్ట్రాసౌండ్ అబ్డామినన్ పెల్విస్ చేస్తే సరిపోతుందండి. దీంట్లో అసలు ఫైబ్రాయిడ్ ఉన్నదా లేదా అనేది తెలుసుకుంటాము. ఈ ఫైబ్రాయిడ్ ఉన్నదాన్ని బట్టి, లొకేషన్ బట్టి, దాని సైజును బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుంది. చిన్న చిన్న గడ్డలు నొప్పి బ్లీడింగ్ వరకు అయితే సర్జరీల వరకు వెళ్లకుండా మెడికల్ మేనేజ్మెంట్ అంటాం, అంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వటము, ఋతుక్రమం సరిగ్గా రావటానికి హార్మోన్ టాబ్లెట్లు పెట్టడము, పెయిన్ తగ్గించడానికి బ్లీడింగ్ తగ్గించడానికి చిన్న సింపుల్ మేనేజ్మెంట్ తో సరిపోతూ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద గడ్డలు అది ఖచ్చితంగా దీనికి సర్జరీ నీడ అనుకున్న వాటికి సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది.
1: అంటే అవి చిన్న గడ్డలు మీరు తొలగించాల్సి వస్తుంది అన్నారు కదా మేడం డాక్టర్ గారు, దాన్ని లాప్రోస్కోపీ ద్వారా తొలగిస్తారా, ఓపెన్ సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంటుందా?
0: ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీస్ అనేవి చాలా వెల్ అడ్వాన్స్డ్ గా ఉన్నాయండి. చాలా మటుకు మా రొటీన్ ప్రాక్టీస్ లో ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారానే గడ్డలు ఫైబ్రాయిడ్ రిసెక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఓపెన్ సర్జరీస్ వెరీ రేర్, చాలా రేర్ కేసెస్ లో చాలా పెద్దవి, అవి ఇన్యాక్సెసిబుల్ లొకేషన్, చుట్టుపక్కల ఆర్గాన్స్ అన్నింటినీ కంప్రెస్ చేసి లేతే ఇన్యాక్సెసిబుల్ గా ఉండి అడిషన్స్ అతుకులు ఎక్కువ ఉన్న వాటికే మనం ఓపెన్ సర్జరీస్ కి వెళ్తున్నాం. అదర్వైజ్ అన్ని లాప్రోస్కోపీ సర్జరీస్ తో రిమూవ్ చేయొచ్చండి.
1: ఏదైనా మందులతో తగ్గించే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు?
0: ఫైబ్రాయిడ్ అనేది మందులతో కరుగుతుంది అనేది అపోహ అండి. అసలు మందులతో కరగదు. ఫైబ్రాయిడ్ అనేది పెరగకుండా మందులు పెడతాం, గానీ ఉన్న గడ్డల్ని ఫైబ్రాయిడ్స్ ని మందులతో కరిగించడం అనేది చాలా రేర్. ఓన్లీ గడ్డని పెరగకుండా స్లోగా ప్రోగ్రెస్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. అవి ఆ మెడిసిన్స్ లో హార్మోన్ మెడిసిన్స్, అవి కొన్ని రోజుల వరకు ఇస్తాము, ఎక్కువ రోజులు వాడకూడదు, 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు వాడతాము. లేదంటే లూప్ ఉంటుంది, హార్మోన్ రిలీజింగ్ లూప్ అని ఉంటుంది, ఆ లూప్ గర్భసంచిలో వేసేస్తే రోజు డైలీ ఇంత హార్మోన్ అని రిలీజ్ చేసి ఆ గడ్డని పెరగనివ్వకుండా చేస్తుంది.
1: ఒకవేళ ఆపరేషన్ చేసి తొలగించాల్సి వచ్చినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? అప్పుడు
0: ఆపరేషన్ చేసి తొలగించేసేస్తే లాప్రోస్కోపీ ఇస్ వెల్ అడ్వాన్స్డ్ సర్జరీస్, దానికి మినిమం 1 వీక్ టు 10 డేస్ కేర్ తీసుకుంటే సరిపోతుందండి. పోస్ట్ సర్జరీ అంత మేజర్ గా రెస్ట్ తీసుకుని మేజర్ గా కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. లాప్రోస్కోపీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి.
1: అంటే 10 డేస్ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు,
0: చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ రొటీన్ గా జాబ్లకి అన్నిటికీ కూడా వెళ్ళొచ్చు.
1: ఒకవేళ డాక్టర్ గారు ఈ గర్భాశయం కనుక తొలగించినట్లయితే అప్పుడు అండాశయం కూడా తొలగించాల్సి వస్తుందంటారా?
0: లేదండి, గర్భసంచి కూడా పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెళ్లి కాని పిల్లల్లో కూడా ఫైబ్రాయిడ్స్ చూస్తున్నాము, పెళ్ళయి పిల్లలకు పుట్టిన వాళ్ళకు కూడా ఫైబ్రాయిడ్స్ చూస్తున్నాము. అలాంటి వాళ్ళకి ఓన్లీ మయోమెక్టమీ అంటే గర్భసంచిని ప్రిజర్వ్ చేసి గడ్డను వరకు మాత్రమే తీస్తాము. 45 వయసు దాటిన వాళ్ళకి మల్టిపుల్ గా ఎక్కువ చిన్న చిన్న గడ్డలు బోల్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే గర్భసంచి గడ్డలతో సహా తీస్తాము. ఇంకా అండాశయాన్ని విషయానికి వస్తే గర్భసంచి వేరు అండాశయం వేరు. గర్భసంచిని మాత్రమే తొలగిస్తాము ఫైబ్రాయిడ్ గర్భసంచిని. అండాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పితే అండాశయాన్ని ప్రిజర్వ్ చేయాలి. అండాశయం నుంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి అవసరమైన పరిస్థితుల్లోనూ మాత్రమే దాంట్లో ఏమైనా సిస్టులున్నా గడ్డలున్నా అండాశయాన్ని తొలగించాల్సి వస్తుంది. లేకపోతే అండాశయాన్ని ప్రిజర్వ్ చేస్తే హార్మోన్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది.
1: కాత్యాయని గారు, ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఏ వయసు వారిలో అంటే ఏ వయసు మహిళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందంటారు?
0: రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20 నుంచి 45 ఏళ్ల వయసు మధ్యలో వాళ్ళకి ఎక్కువగా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి నోటీస్ చేస్తూ ఉంటాం. వీళ్ళకి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిసెప్టార్స్ కొంతమందికి ఎక్కువగా ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఎక్కువగా ఓవర్ ప్రొలిఫరేషన్ వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ గడ్డలు అనేవి ఏర్పడటం చూస్తూ ఉంటాం మనం.
1: ఈ ఆపరేషన్ చేసి తొలగించాక వాళ్ళ పీరియడ్స్ లో వచ్చే విధానంలో ఏమైనా మార్పు?

0: ఉంటుందంటారా, అంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయంటారా, లేకపోతే ఏదైనా తేడా ఉంటుందంటారా?
1: ఉట్టి ఫైబ్రాయిడ్ తొలగించి గర్భసంచి నుంచితే పీరియడ్స్ లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. రెగ్యులర్ గా ఒక 1-2 మంత్స్ లో వాళ్ళకి పీరియడ్స్ నార్మల్ గా వస్తాయి. ఇదివరకు ఎలా వచ్చేవో, గర్భసంచి గడ్డలు ఫామ్ అవ్వక ముందు ఎలా ఉండేవో అలానే పీరియడ్స్ వస్తాయి. గడ్డలతో పాటు గర్భసంచిని కూడా తీసేస్తే వాళ్ళకి పీరియడ్స్ అనేవి రావండి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు గర్భసంచి తొలగించిన వాళ్ళకి అంటే అదర్ గా ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా?
1: ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఈ గర్భసంచి రిమూవ్ చేయటం వల్ల ఉండవండి, వాళ్ళు నార్మల్ గా ఉండొచ్చు.
0: ఒకవేళ గర్భసంచితో పాటు అండాశయము ఇవన్నీ కూడా తీసివేస్తే అప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు?
1: గర్భసంచితో పాటు అండాశయాలు తీసేస్తే సడన్ గా మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది, అంటే సడన్ గా హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది వాళ్ళకి. అంత సడన్ గా ఆగిపోవటం వల్ల వాళ్ళకి మెనోపాజ్ లో అంటే నెలసరిలో ఎండిపోయినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు అంటే హార్మోన్ మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి, స్కిన్ డ్రై అయిపోవటం, తర్వాత కోపము, చికాకు, బాడీలో కొంత హార్మోన్ డిస్టర్బెన్సెస్, హార్ట్ ఎఫెక్ట్స్, హార్ట్ మీద ఎఫెక్ట్, షుగర్ రావటం, ఇలాంటివి కొంచెం అర్లీగా అలాంటివి అబ్జర్వ్ చేస్తామండి.
0: కొంతమంది ఎక్కువగా చెమట పడుతుంది అంటారు మెనోపాజ్ లోని, ఇది కూడా తీసేయడం వల్ల వచ్చిన సమస్య అంటారా?
1: ఈ చెమటలు పట్టడం అనేది హాట్ ఫ్లాషెస్ అంటారండి. ఉట్టి ఫైబ్రాయిడ్స్ తీస్తే ఈ హాట్ ఫ్లాషెస్ అనేవి రావండి. ఓవరీస్ నుంచి హార్మోన్ ప్రొడక్షన్ ఆగిపోయినా లేకపోతే ఓవరీస్ తీసేసినా ఇలాంటి హాట్ ఫ్లాషెస్ లాంటివి మనం అబ్జర్వ్ చేస్తాం. ఉట్టి ఫైబ్రాయిడ్ గర్భసంచి తీయటం వల్ల హాట్ ఫ్లాషెస్ మనం అబ్జర్వ్ చేయము.
0: మెనోపాజ్ వయసులో ఉన్న మహిళలకు కూడా ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారా డాక్టర్ గారు?
1: మెనోపాజ్ ఏజ్ తర్వాత అంటే ఆఫ్టర్ 45 ఇయర్స్ ఫైబ్రాయిడ్స్ కొత్తగా రావటం అనేది చాలా రేర్ అండి. అంతకు ముందున్న ఫైబ్రాయిడ్స్ గ్రో అయితే 45 ఇయర్స్ వరకే గ్రోత్ అనేది చూస్తాం. ఆఫ్టర్ 45 ఇయర్స్ ఫైబ్రాయిడ్స్ తొందరగా గ్రో అవ్వవు. గ్రో అవుతున్నాయి అంటే గనక ఖచ్చితంగా వాటికి ఆపరేషన్ చేయాలి. యూజువల్ గా 99% గ్రో అవ్వవు ఆఫ్టర్ 45 ఇయర్స్.
0: మెనోపాజ్ టైంలో పీరియడ్స్ ఆగిపోతాయి కదా డాక్టర్ గారు, ఆ తర్వాత అప్పుడప్పుడు లేడీస్ కి మధ్య మధ్యలో కనిపిస్తోంది అని అంటారు, అంటే ఈ గడ్డలు ఉండటం వల్ల అలా జరుగుతోంది అంటారా?
1: లేదండి, మీరు చెప్పింది పీరియడ్స్ ఆగిపోయాక బ్లీడింగ్ కనిపించడం అంటే దీన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారండి. ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి గర్భాశయ సర్విక్స్ అంటాం, గర్భాశయ ముఖద్వారం సర్విక్స్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, తర్వాత స్కిన్ అక్కడ గర్భాశయ ముఖద్వారం దగ్గర డ్రై అయిపోయినా ఎట్రోఫీడ్ అంటారు. ఎట్రోఫీ అవటం వల్ల చిన్నగా ఇరిటేషన్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, తర్వాత గర్భసంచి లోపల పొర మందం పెరగటం వల్ల, ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరగటం వల్ల పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది కామన్ గా చూస్తాము. ఇంకా రేర్ గా క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ లో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది కనపడుతూ ఉంటుంది. షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండటం వల్ల అప్పుడప్పుడు స్పాటింగ్ లాంటిది చూస్తాం.
0: అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి రాకుండా ఉండటానికి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా డాక్టర్ గారు?
1: ఒక మనిషికి ఫైబ్రాయిడ్స్ వచ్చే టెండెన్సీ ఉంటే దాన్ని పోస్ట్ పోన్ చేయగలం, కానీ రాకుండా అయితే మనం కంప్లీట్ గా నివారించలేము.
0: మహిళలకి వస్తుంది అని ఏమైనా ఉంటుంది?
1: అందరు మహిళలకి వస్తుంది అని ఏమి లేదండి. ఇది జెనెటికల్ ఇన్హెరిటెన్స్, ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఉంటుందండి దీనికి. మన అమ్మమ్మలకి, మేనత్తలకి, అమ్మలకి ఇట్లా ఉంటే నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే ఛాన్సెస్ కొంచెం 30-40% ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం ఒబెసిటీ అంటే ఊబకాయం రాకుండా, లైఫ్ స్టైల్ చేంజెస్, కొంచెం ఫిజికల్ యాక్టివ్ గా ఉండటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ పాటించడం వల్ల ఈ ఫైబ్రాయిడ్ టెండెన్సీ అనేది డిలే చేయొచ్చు మనం రావటాన్ని.
0: డాక్టర్ గారు, ఒకవేళ వివాహం అయ్యింది, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు, అలాంటి మహిళకి ఫైబ్రాయిడ్స్ కనుక గర్భాశయంలో ఉన్నట్లయితే వాళ్ళకేంటి గర్భాశయం తీసేయాల్సి అవసరం వస్తుందా? తీసేస్తే కనుక ఒకవేళ పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువైపోతుంది.
1: పెళ్ళయి పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ఫైబ్రాయిడ్స్ ఉంటాయండి, వస్తాయి కొంతమందికి. అలాంటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా గర్భసంచి ప్రిజర్వ్ చేయడానికి 99% ట్రై చేయాలి. గడ్డలు ఏ లొకేషన్ లో ఉన్నాయి, ఎంత సైజ్ ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ అనేది మనం MRI చేయించాలి. మామూలుగా రొటీన్ అల్ట్రాసౌండ్ లో మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి తెలిసిపోతాయి, కానీ గర్భసంచి ఎప్పుడైతే మనం ప్రిజర్వ్ చేయాలి, ఉంచాలనుకున్న వాళ్ళకి MRI చేయించుకుని అది కరెక్ట్ లొకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత సైజ్ నుంచి వస్తుంది, గర్భాశయం మనం ఇందాక అనుకున్నట్టు ఏ పొర నుంచి, మధ్య పొర నుంచి, లోపల పొర నుంచి, ఏ పొర నుంచి వస్తుందో జాగ్రత్తగా మనం MRIలో అసెస్ చేసుకుని లాప్రోస్కోపీ ద్వారా ఉట్టి ఫైబ్రాయిడ్స్ ని, గర్భాశయాన్ని ప్రిజర్వ్ చేసి ఫైబ్రాయిడ్ వరకు తీసేసి వాళ్ళని యుట్రస్ ని ప్రిజర్వ్ చేయడం వల్ల ఫ్యూచర్ లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా, అత్యాధునిక చికిత్సలు, మోడర్న్ టెక్నాలజీ ఎంత మారిపోయింది, ఇలాంటి శస్త్రచికిత్స చేయొచ్చు మనం.
0: డాక్టర్ గారు, మీరు గర్భాశయంలో గడ్డలు ఉంటాయి అని చెప్పారు కదా, అవి చిన్నవైనా కానివ్వండి, పెద్దవైనా కానివ్వండి, అసలు ఎన్ని గడ్డల వరకు ఆ గర్భాశయంలో ఉండే అవకాశం ఉంటుందంటారు?
1: ఇన్ని గడ్డలు అని చెప్పలేమండి, చాలా గడ్డలు. ఒక్కొక్క పేషెంట్ కి 9 నుంచి 15 గడ్డలు కూడా చూసిన వాళ్ళు, చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. అలానే ఒకటే గడ్డ ఉండొచ్చు. ఇన్ని ఫైబ్రాయిడ్స్ ఉండాలని ఎక్కడ ఇది లేదు నార్మన్ క్లేచర్ లో అట్లాగా. కానీ నేను నా ప్రాక్టీస్ లో ఒక పేషెంట్ లోనే 7-8 వరకు ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేసి యూట్రస్ ని ప్రిజర్వ్ చేసిన కండిషన్ ఒకటి ఉందండి, వెరీ రేర్ కేసు.
0: రెండు గడ్డలు ఉండగానే దాని సింటమ్స్ బయటపడతాయి.

0: పాప్ స్మియర్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ టెస్ట్ ఎవ్రీ 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి డిపెండింగ్ అపాన్ మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో దాన్ని బట్టి చేస్తాం.
1: అంటే పీరియడ్స్ కూడా బాగుండి అంతా బాగున్నా కూడా ఒకసారి చెకప్
0: చెకప్ చేయించుకుంటే బాగుంటుంది, రొటీన్ హెల్త్ చెకప్.
1: డాక్టర్ కాత్యాయని గారు, మీరు ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలకి ప్యాప్ స్మియర్ అన్నారు కదా డాక్టర్ గారు, వాటికి ఏదైనా సంబంధం ఉంటుందంటారా?
0: ప్యాప్ స్మియర్ కి ఫైబ్రాయిడ్ గడ్డలకి సంబంధం లేదండి, కానీ గర్భసంచి తీయాల్సి వచ్చిన పరిస్థితుల్లో గడ్డలుండి గర్భసంచి ఫైబ్రాయిడ్స్ తీయాల్సిన టైంలో కంపల్సరీగా ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది చేస్తాం. ఇది ఎందుకు అంటే ప్యాప్ స్మియర్ అనేది గర్భాశయ ముఖద్వారం నుంచి వైట్ డిశ్చార్జ్ అని తీసి టెస్ట్ కి పంపిస్తాం. ఈ టెస్ట్ వల్ల ఇందులో వీళ్ళకి క్యాన్సర్ ఏమైనా గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ గానీ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవటానికి ఇప్పుడు రొటీన్ గా అందరికీ చేస్తున్నామండి ఆఫ్టర్ మ్యారేజ్ 30 ఇయర్స్ ప్లస్.
1: డాక్టర్ గారు, ఇప్పుడు గర్భాశయంలో ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్ ఒకవేళ వదిలి వేస్తే క్యాన్సర్ గా మారినట్లయితే దాని ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు?
0: గుడ్ క్వశ్చన్ అండి. ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ వెరీ రేర్. ఒకవేళ అది క్యాన్సర్ కింద మారితే ఖచ్చితంగా గర్భాశయము గడ్డ పక్కనున్న అండాశయాలతో సహా మొత్తం సర్జరీ చేసి తీసేసి దాన్ని మళ్ళీ మనం బయోప్సీకి పంపిస్తాం. బయోప్సీ పంపించి ఆ క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉంది, ఫస్ట్ స్టేజా సెకండ్ స్టేజా థర్డ్ స్టేజ్ 4 స్టేజెస్ ఉంటాయి క్యాన్సర్ లో, అది ఏ స్టేజ్ లో ఉందో నిర్ధారణ చేసి దాని తర్వాత ఆంకాలజిస్ట్ కి పంపించి ఆవిడ కీమోథెరపీకి వెళ్లాలా రేడియోథెరపీకి వెళ్లాలా కీమో రేడియోథెరపీకి వెళ్లాలా అనేది డిసైడ్ అవుతుందండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు తొలగించినటువంటి గడ్డలు అంటే ఒకటి రెండు కాదు ఎక్కువ ఉన్నాయనుకోండి, దాంట్లో ప్రతి దాన్ని కూడా ఈ క్యాన్సర్ ఉందా లేదా అని ప్రతి దాన్ని టెస్ట్ కి పంపిస్తారా?
0: ఖచ్చితంగా బాడీలోని ఎటువంటి అవయవనైనా తీసినప్పుడు అది ఖచ్చితంగా టెస్ట్ కి పంపించి బయోప్సీకి పంపించి అది క్యాన్సరా ఇన్ఫెక్షనా ఇంకేదైనా గడ్డ అని నిర్ధారణ చేసుకోవాలండి.
1: మహిళలు అసలు ఆహారంలో ఎలాంటివైనా మార్పులు చేసుకోవాల్సి వస్తుందా మేడం ఈ ఫైబ్రాయిడ్స్ ఇవి రాకుండా ఉండటానికి?
0: రాకుండా ఉండటానికంటే ఫ్యాటీ ఫుడ్ తగ్గించడం, ఆయిల్ ఫుడ్ తగ్గించడం, నాచురల్ గా హోమ్ కుక్డ్ ఫుడ్ చేసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం, ఎక్కువ సెడెంటరీ లైఫ్ తెచ్చుకోకుండా అండ్ స్ట్రెస్ తగ్గించుకోవటం, ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్స్ ఇవి మెయింటైన్ చేస్తే ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ కొన్ని రోజులు మనం పోస్ట్ పోన్ చేయగలం.
1: అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కిను ఈ ఫైబ్రాయిడ్ గడ్డలకి సంబంధం ఉందంటారు?
0: ఉందండి, ఖచ్చితంగా ఉంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఇంబ్యాలెన్స్ ప్రొలిఫరేషన్ వల్ల ఎక్కువగా ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఫైబ్రాయిడ్ గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి.
1: డాక్టర్ కాత్యాయని గారు, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి ఒక పాప బాబో పుట్టారనుకోండి, తర్వాత వాళ్ళకి గర్భాశయంలో కనుక ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టు తేలినట్లయితే అవి తీసివేస్తారు, అప్పుడు రెండోసారి డెలివరీ అయ్యాక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా?
0: ఫైబ్రాయిడ్ ఒకసారి తీసేశాక మళ్ళీ ప్రాపర్ టెక్నిక్ అంటే క్యాప్సూల్ మొత్తం గడ్డను ప్రాపర్ గా క్లియర్ చేస్తే మళ్ళీ ఫైబ్రాయిడ్ ఆ ప్లేస్ నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. కానీ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ లో ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సులు ఉంటే ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంటుంది గడ్డ.
1: అసలు రెండో సంతానం కలిగే అవకాశం ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా అండి. ఫైబ్రాయిడ్స్ వరకు రిమూవ్ చేసి గర్భసంచిని ప్రాపర్ గా ప్రిజర్వ్ చేసి ప్రాపర్ సర్జికల్ టెక్నిక్ తో గర్భసంచికి ఎటువంటి ఇన్నర్ లేయర్ కి ఎండోమెట్రియం కి ఇన్వాల్వ్ అవ్వకుండా దాంట్వంటి ఎటు స్కారింగ్ లేకుండా ఉంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ 100% ఉంటాయండి.
1: ఒకసారి ఫైబ్రాయిడ్ కనుక తొలగించినట్లయితే మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుందంటారు
0: కొంతమందికి? కొంతమందికి రిస్క్, ఒక ఫైబ్రాయిడ్ వచ్చిందంటే మళ్ళీ ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి, 5% ఎక్కువ రిస్క్ ఉంటుంది.
1: అంటే ఒకసారి ఫైబ్రాయిడ్ తీసిన మహిళలు చెకప్ అనేది కంపల్సరీగా
0: ఎవ్రీ 6 మంత్స్ టు 1 ఇయర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలండి.
1: డాక్టర్ గారు, ఇందాక లక్షణాలు మొదటిసారిగా చెప్పినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అన్నారు కదా, ఈ ఓవర్ బ్లీడింగ్ వల్ల మూత్రాశయానికి ఏమైనా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందా, అలాగే కిడ్నీలకు కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఓవర్ బ్లీడింగ్ వల్ల పీరియడ్స్ లో ప్రాపర్ వెజైనల్ హైజీన్ గనక మెయింటైన్ చేయకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తాము. కానీ ఫైబ్రాయిడ్స్ ప్రాపర్ లొకేషన్ బట్టి కిడ్నీస్ ఇన్ఫెక్షన్ చూస్తామండి. అంటే ఇప్పుడు గర్భాశయ గడ్డల్లో లోవర్ పార్ట్ అంటే గర్భసంచి లోవర్ పార్ట్ నుంచి వస్తుంటే బ్లాడర్ మీద నొక్కుకుపోయి కొన్నిసార్లు దాని ప్రెషర్ పడి యూరిన్ మిగిలిపోవటం, యూరిన్ సరిగ్గా పాస్ అవ్వకపోవటం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
1: ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అప్పుడు ఏం చేస్తారు డాక్టర్ గారు?
0: ఓవర్ బ్లీడింగ్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తే ప్రాపర్ వెజైనల్ హైజీన్ మెయింటైన్ చేయటం, బేసిక్ యాంటీబయాటిక్స్ ఇవ్వటం, వాటర్ సరిగ్గా తీసుకోవటం లాంటివి చెప్తాము. కానీ ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల కిడ్నీ మీద ప్రెషర్ పడుతున్నా, యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ పడుతున్నా దానికి శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి వస్తుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కనుక ఉన్నట్లయితే వాళ్ళకి చికిత్స ఏ విధంగా ఉంటుంది?
0: డయాబెటిక్ వల్ల శస్త్రచికిత్సలో ఎటువంటి మార్పు ఉండదండి, కాకపోతే షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయో లేదో మనం చూసుకుని షుగర్స్ ని కాస్త కంట్రోల్లో చేసుకుని సర్జరీ టైంలో ఇన్సులిన్ మీద పెట్టుకోవటం వాళ్ళని షుగర్స్ కేర్ఫుల్ గా మానిటర్ చేసుకుని సర్జరీ నీడెడ్ అయితే ఖచ్చితంగా సర్జరీ చేసి తొలగించాలండి.
1: మరి ఆపరేషన్ అయినాక వాళ్ళకి షుగర్ లో ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే
0: హెచ్చు తగ్గులు రాకుండా

0: షుగర్ని డైలీ ఇంట్లో మానిటర్ చేసుకోవటము, ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ తీసుకోవటం, ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోవటం ఇవన్నీ చూసుకోవాలండి. ఇన్ఫెక్షన్లు కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డయాబెటిక్ వాళ్ళకి. కుట్లు మానటం, కుట్ల దగ్గర చీమ్ పట్టడం లాంటివి చూస్తాము. సో వీళ్ళకి స్ట్రిక్ట్గా సర్జరీకి ముందే బ్లడ్ షుగర్స్ కంట్రోల్ అనేది చేసుకుని, పోస్ట్ సర్జరీ కూడా ఇంట్లో రోజు గ్లూకోమీటర్తో షుగర్ టెస్ట్ చేసుకోవటం, ఇన్సులిన్ లెవెల్స్ని చూసుకోవటం, ఎండోక్రైనాలజిస్ట్తో మాట్లాడి ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది.
1: అంటే మామూలుగా ఉన్న మహిళలకన్నా ఈ డయాబెటిక్స్ ఉన్న మహిళలకి ఈ ఒకవేళ ఆపరేషన్ జరిగినట్లయితే మానడానికి కొంచెం టైం పడుతుంది అంటారా?
0: షుగర్స్ కంట్రోల్ ఉన్నంత వరకు మానటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదండి. షుగర్స్ ఫ్లక్చుయేటింగ్ ఉన్న, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి కుట్లు మానటం, చీమ్ పట్టడం లాంటివి చూస్తాం.
1: మేడం, మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు సిజేరియన్ చేశారనుకోండి, వాళ్ళకి సిజేరియన్ అయిపోయాక ఫైబ్రాయిడ్స్ కనుక ఉన్నట్లయితే అది తీసివేస్తారు, రెండోసారి డెలివరీ అవ్వాల్సి వస్తే సిజేరియన్ చేయొచ్చా?
0: 99% రెండోసారి సిజేరియనే చేయాల్సి వస్తుందండి. ఫస్ట్ సారి సిజేరియన్ అయ్యి గడ్డలు తీసి గర్భసంచి మీద ఆల్రెడీ గాట్లు, స్కార్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాంటివి అప్పుడు ప్రెగ్నెన్సీలో గర్భసంచి సైజ్ పెరిగి ఆ స్కార్స్ దగ్గర వీక్గా ఉంటుంది ఏరియా. అలాంటి వాళ్ళకి నార్మల్ డెలివరీ చేస్తే గర్భసంచి కొంచెం ఆ ఏరియాలో వీక్ అయ్యి పగిలే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళని నార్మల్ డెలివరీ దాకా ట్రై చేయకుండా ప్లాన్డ్గా ఎలెక్టివ్ సిజేరియన్ అనేది చేసుకోవాలి.
1: ప్రతి మహిళ అసలు ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే పీసీఓడి సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి?
0: అందరికీ ఒకటే టేక్ హోమ్ మెసేజ్ అండి, హెల్దీ లైఫ్ స్టైల్. జాగ్రత్తగా తినండి, జాగ్రత్తగా పడుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెస్ని తగ్గించుకోండి, లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయండి.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. మహిళల్లో వచ్చేటటువంటి గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అసలు ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు, వీటి గురించి మా శ్రోతలకు చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు, నమస్కారం.
0: ధన్యవాదాలు, నమస్తే.
2: కార్యక్రమంలో మీరింతవరకు గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కారణాలు, చికిత్స, డాక్టర్ ఐహెచ్ఎస్ కాచాయని గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు వింటారు.
2: విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. శరీరంలో జరిగే మార్పులకు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సరిగ్గా అందకపోతే శరీర భాగాలు అనేక రకాలైన లోపాలకు గురి అవుతాయి. విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి, విటమిన్ ఏ లోపం నివారించడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, అసలు ఏ పదార్థాలలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుందో తెలుసుకుందాం.

0: బీటా కెరోటిన్ అనే పదార్థం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. ఈ పదార్థం కాలేయం, ప్రేగులలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. వెంట్రుకల ఎదుగుదలను పెంచి చుండ్రు సమస్యలను నివారిస్తుంది. శరీరంలోని ఎముకలు, దంతాలు బలపరిచేలా చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్య నుండి కాపాడుతుంది. ఆరోగ్యవంతమైన చర్మానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు తొందరగా రాకుండా చేస్తుంది. విటమిన్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే ప్రధాన సమస్య కంటిచూపు. కళ్ళు కాంతిహీనంగా మారిపోతాయి. రాత్రిపూట చూపు కనపడకపోవడం జరుగుతుంది. రేచీకటి వచ్చే అవకాశం కూడా ఉంది. చర్మం పెళుసుగా మారుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా శరీరం ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంది. విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు ఏమిటి అంటే, క్యారెట్, మునగాకు, ఆకుకూరలు, మామిడి, టమాటో, బొప్పాయి పండు, వెన్న, నెయ్యి, పాలు, పైనాపిల్, స్ట్రాబెర్రీస్, చేపలు, చిలకడ దుంప, గుమ్మడికాయ, మాంసం, ఇంకా గుడ్డు. వీటిలో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు చాలా సున్నితమైన అవయవాలు కాబట్టి కళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు టీవీ ఎక్కువగా చూడటం వల్ల, పుస్తకాలు ఎక్కువగా చదవటం వల్ల కంటికి అలసట అనేది కలుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువసేపు కంప్యూటర్ను చూడవలసి వస్తే వారి కళ్ళు త్వరగా అలసిపోతాయి. అతివేడి చేసినప్పుడు కంటికి ఒత్తిడి కలిగినా కానియండి, కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి కళ్ళకలకలు, దురదలు వచ్చే ప్రమాదం ఎక్కువ. కళ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే కన్ను ఆరోగ్యంగా కలకాలం ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం. ఏ వస్తువునైనా తీక్షణంగా చూసినప్పుడు కళ్ళు అలసిపోయినట్లు అనిపించినా, ఎర్రబడినట్లు అనిపించినా కంటికి కొంచెం సేపు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే కంటి మీద కీరదోస, బంగాళాదుంపలను చక్రాల్లా కోసి దీనిలో ఏదైనా గాని ఒకటి తీసుకుని కళ్ల మీద పెట్టుకుని 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు కళ్ళ అలసట దూరం అవుతుంది. అప్పుడప్పుడు కళ్ళకి చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలి. కంటి గుడ్డును కుడి నుంచి ఎడమకి, ఎడమ నుండి కుడికి వాల్ క్లాక్ డైరెక్షన్లో తిప్పాలి. మరీ అలసట ఎక్కువగా అనిపించినప్పుడు పచ్చటి గడ్డిని గాని, పచ్చని చెట్లని గాని చూస్తే కళ్ళ అలసట మటుమాయమైపోతుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుండి కళ్లద్దాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళని టీవీకి దూరంగా కూర్చోపెట్టి చూడనివ్వాలి. పుస్తకాలు కూడా దూరంగా పెట్టి చదివించాలి. సరైన విద్యుత్తు, సరైన కాంతి పుస్తకాల మీద పడేటట్లుగా చూసుకోవాలి. డిమ్ లైట్లో చదవకూడదు. ఎక్కువసేపు పిల్లలు ఫోన్లలో గేమ్స్ ఆడకుండా ఉండేలాగా చూసే బాధ్యత తల్లిదండ్రులదే. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లల కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోగలుగుతాము. ఇంకా వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇంటికి వెళ్లేసరికి కళ్లలో దుమ్ము, ధూళి చేరిపోయి కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.
1: వనితవాణి విన్నారు.

0: ఆకాశవాణి సమయం 2 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi holds delegation level talks with Indonesian President Prabowo.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి డిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ డిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలో ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసి ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన డిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. డిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.

0: సగమధని
1: సగమగత
0: నిజగమధని
1: నిజమగతని
0: ధని సగమత
1: ధమగతని
0: మదని సగమ గజని ధని సగని ధని గజని ధని
2: కాళీ ఘోడి.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి మెసేజెస్ ద్వారా మీ ఆన్సర్ని తెలియచేస్తే వినిపించేస్తాను యువలయ కార్యక్రమంలో. 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? ప్రశ్న ఇంకోసారి, మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? తెలిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది?

మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవేణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి. సారీ రాంగ్ ఆన్సర్ అండి, నెల్లూరు నుంచి శేషాద్రి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని. నెల్లూరు నుంచి శ్యామ్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్రీరామ్దాస్ అంజాచారి, బ్రహ్మాచారి.

చిలుక మరి ఉపేంద్రాచారి వీరందరూ ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ వజ్రకొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తోనే హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న. లతా సుహాస్ హోస్కోట్ నుంచి దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మార్కాపురం శివాజీనగర్ నుండి టెల్లర్ ముస్తాన్ వలీ ఫతిమా హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ సామ్ శ్రీవత్స మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి సమీనా నెల్లూరు నుంచి గుండుగోలను కొనుక్కున్న రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే సారీ రాంగ్ ఆన్సర్ పంపించారు అజరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో అత్తిలి నుంచి కేశవరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి బద్రీ విశాల నెల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నందకిషోర్ రెడ్డి భారతి అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి అనంతపురం నుంచి అనురాధ నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిల వెంకటేష్ శ్యామల అయాన్సీ నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య వీరందరూ. కరెక్ట్ ఆన్సర్తో కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా సునీతరాజ్ భానురాజ్ అమ్మి గుడ్ ఈవినింగ్ అంటూ తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ప్రసాద్ ఎల్ఈసీ కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్తో ఎస్ఆర్కే ప్రభాకర్ రబ్బన్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ రిపీట్ చేయాలి. మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేషాద్రి నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు. ప్రశ్న ఇంకోసారి ఆల్రెడీ చెప్పాను, మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? ఇది ప్రశ్న. మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ అజరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి బలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి బిట్ర వీరమోహన్ రావు నిర్మలదేవి రాజవోలు గ్రామం రాంగ్ ఆన్సర్ పంపించారు. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో రొంపిచెర్ల రాఘవాచార్యులు అరుణ కుమారి లక్ష్మీ నరసమ్మ మోహన్ కృష్ణ కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ మీ దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ అన్ని చదివేశాను. మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్తో గోగులముడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల నుంచి హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైత త్రివేణి చిన్మయ్ ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అదన్నమాట సంగతి. మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది అని అడిగారు.

కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆస్ట్రేలియా. ఇప్పటిదాకా ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్లో 7 సార్లు, వన్డే ప్రపంచ కప్లో కూడా 7 సార్లు విజయం సాధించడం విశేషం అన్నమాట. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీ రెండవ ప్రశ్న, బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది? ప్రశ్న ఇంకోసారి, బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది? తెలిస్తే 8662488812 మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది?

ప్రశ్న ఇంకోసారి, బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది? ఇది ఈరోజు యువలయలో రెండవ ప్రశ్న. బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది?

బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. ఇందాక అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు భాస్కరుని, సత్యనారాయణ, అరుణ కుమారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నల్లూరు హరినాథ్పురం నుంచి, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో రొంపిచెట్ల రాఘవాచార్యులు, అరుణ కుమారి, లక్ష్మి, నరసమ్మ, మోహన్ కృష్ణ. నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు నుంచి శేషాద్రి. కరెక్ట్ ఆన్సర్తోనే ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, మల్లీశ్వరి, ఫణీంద్ర, మార్కపురం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్, ఖమ్మం నుంచి. నాగమణి, ఒంగోలు నుంచి. పిఎస్ లక్ష్మి, ఒంగోలు నుంచి. రాధ, ఖమ్మం నుంచి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్, బాపట్ల నుంచి. సుమతి, ఆత్మకూర్, నంద్యాల జిల్లా నుంచి. తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి శ్రీరామ్దాస్ అంజయ్చారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శ్రీవత్స, వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నందకిషోర్ రెడ్డి, భారతి, అనంతపురం నుంచి. అనంతపురం నుంచి అనురాధ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి. ఇంకా మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుంచి. దైద భిక్షం, దైద వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్లు పంపించారు ఇప్పటి వరకు. రాంగ్ ఆన్సర్తో సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ ఓకే రాంగ్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, ఒకసారి చెక్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామ్ల, ఐఎన్సీ సీయోన నాగట్పండు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్తో లతా, సుహాస్ హోస్కోట్ నుంచి. అగైన్ రాంగ్ ఆన్సర్తో మాణిక్యాల రావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. వరుసగా రాంగ్ ఆన్సర్లు వస్తున్నాయి. రాంగ్ ఆన్సర్ని నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది, ఇది నా ప్రశ్న.

కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రబ్బన్ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రాజేష్ ఖన్నా, సునీతరాజ్, భానురాజ్ అమ్మి కొత్తగూడెం నుంచి, సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెల్వర్తిపేట సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో కిలారి రాంబాబు, నీలిమ, పార్థివ్, రాహిత్య గుండుగొల్లం నుంచి. ఇంకా పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు రాంగ్ ఆన్సర్ పంపించారండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే జై బాలన్ తమిళనాడు నుంచి. మీ పేరు ఏది? ఆన్సర్ అయితే కరెక్ట్ అండి, మీ పేరు అదేనా? ఒకసారి చూడండి. పాపినపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైవ త్రివేణి, చిన్మయ్, ప్రీతం గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో డాక్టర్ శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి, సత్తిరెడ్డి అనపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు? ప్రసాద్ బాబు కోబాల్ట్ పేట గుంటూరు నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవేణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి, వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు నుంచి మస్తానయ్య. ఓకే, శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో మన్మధరావు, శోభరాణి హసన, స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో బత్తిని రవికుమార్, వజ్రప్ కొట్టూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వియన్ మూర్తి, శ్రీదేవి, రావిపట్టి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేశవరావు అత్తిల్ నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లెం నుంచి, సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఒకసారి చెక్ చేసుకోండి. సుబ్రమణి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కేవీ రావు, తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేయండి. ఉట్రుమిల్లి నుంచి మంచం శేషగిరిరావు, పుల్లారావు, అయ్యల జానకి రామయ్య రాంగ్ ఆన్సర్ అండి. ఇవి మీ అందరి దగ్గర నుంచి నాకు వచ్చిన మెసేజెస్, మొత్తం అన్ని చదివేశాను. బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్లు ఎన్ని మెసేజెస్ వచ్చాయో రాంగ్ ఆన్సర్లు కూడా అన్నీ మెసేజెస్ వచ్చాయి. ఇంతకీ విషయం ఏంటంటే బకింగ్హామ్ ప్యాలెస్ లండన్ నగరంలో ఉంది. 1820 బకింగ్హామ్ ప్యాలెస్ను నిర్మించారు. అత్యంత విలాసవంతమైన ఈ ప్యాలెస్లో మొత్తం ఎన్ని గదులు ఉన్నాయో తెలుసా? 775 గదులు ఉన్నాయి ఈ ప్యాలెస్లో. ఇంకా మెసేజెస్ వస్తున్నాయి చూద్దాం. కారంచేడు మండలం కుంకలమర్రు.

అమ్మం తెలగలపాల నుండి వెంకటేశ్వర్లు రెడ్డి జ్యోతి తులసి కౌశిక్ పేర్లు అయితే పంపించారు, ఆన్సర్ రాలేదు. ఇది ఈరోజు యువలయ. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ వన్ అండ్ ఆల్. మీ అందరి కోసం ఈ పాట

యువలే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.

0: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనే ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో పత్రలేఖన్. 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి. విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి 7వ తరగతికి హిందీ పాఠం పత్రలేఖన్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: ఆశీర్వాద్. ఆవో బాష్వంత్ బైటో, కేసే హో?
2: టీక్ హూ అధ్యాపికాజీ.
3: అచ్చా బాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారం కో ప్రకట్ కన్నా చాతే హో తో కేసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
2: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
3: దూరంగా ఉన్నారనుకో, అప్పుడు?
2: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
3: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
2: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
3: బిల్కుల్ టీక్. ఆజ్ హమారా పాట్ కా నామ్ హై పత్రలేఖన్.
2: జీ అధ్యాపికాజీ.
3: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్నీ భావనావం కో యా విచారం కో దూసరం తక్ పహుంచానే కే లియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం. అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రం సే సూచనాయే మిల్తే హై. ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు 2 రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టి పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టి పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టి పత్ర వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మన లెటర్ ఎక్కడి నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచి దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది. అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయే కి ఓర్ పతా లిఖనా హై. దాని తర్వాత లైను ఎడమ వైపున టూ అడ్రస్, అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, సేవామే కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని పుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామా అని రాసి చివర్న పుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో బాష్వంత్ కైసే లిఖనా హై?
2: పెహలే రామాపురం, నీచే దినాంక్ ఫుల్ స్టాప్, ఉస్కే నీచే సేవామే శ్రీమాన్ కక్ష్యాధ్యాపక్
3: జీ, ప్రధానాధ్యాపక్ జీ,
2: ప్రధానాధ్యాపక్ జీ, సర్కారీ మాధ్యమిక పాఠశాల రామాపురం.
3: అచ్చా ఠీక్ హై. ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హై. అడ్రస్ రాయాలి ముందు. మన స్థానం ఎక్కడి నుంచి అయితే రాసినాం ఊరి పేరు రాసి దాని కింద డేట్ రాసి తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హై. ఆ తర్వాత లైన్లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పెహలే మహోదయ్ లిఖనా హై, అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మన ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సార్ అని, తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో మహోదయ్ అని సంబోధించి రాసి కామా ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్ జిస్ విషయ కే బారే మే లిఖనా చాతే హై ఉస్కే బారే మే లిఖనా హై. అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్, ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షాకా ఛాత్రు, అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి

0: ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షా కా ఛాత్ర హూ అని రాయాలి. ఛాత్ర అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాలే లడకీ హోతో మై సాత్వీ కక్షా కా ఛాత్రా హూ అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర. ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్ సే బుఖార్ హే. బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంగా ఉంది, 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతాము. నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కే కదా. అలాగ ఇస్ కారణ సే మై పాఠశాల ఆ నహి సక్తాము. జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసులియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే. ఇసులియే అందువల్ల నాకు దినాంక్ ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 22/10 బాయిస్ అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖనా హై అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హై.
1: మహోదయ్ సాదర్ ప్రణామ్, మే సాత్వీ కక్షా కా ఛాత్ర హూ. మే దో దిన్
0: ముజే దో దిన్ సే
1: ముజే దో దిన్ సే బుఖార్ హై. మే ఆస్పతాల్ జానా చాహతా హూ, ఇస్ కారణ్ సే మే పాఠశాల ఆ నహీ సక్తా హూ. ఇస్లియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ 2021 తక్ 3 దిన్ కి చుట్టీ దేనే కి కృపా కరే ధన్యవాద్.
0: అచ్చా ధన్యవాద్ లిఖనే కే బాద్ నీచే దాయే ఓర్ ఆప్కా ఆజ్ఞాకారీ చాత్ సురేష్ క్రమాంక్ 19 సాత్వీ కక్ష అని రాశారు. అంటే ధన్యవాద్ రాసిన తర్వాత క్రింది లైన్లో కుడివైపు చివరన ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి. ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా. తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్. తర్వాత లైన్లో సాత్వీ కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి. సమజ్ మే ఆ గయా బాస్మన్
1: జీ? అధ్యాపిక జీ.
0: తో బతావ్ పత్ర మే కహా కహా అర్ధ విరామ్ పూర్ణ విరామ్ లగాయే గయే. అంటే మనం ఈ లెటర్ లో ఎక్కడెక్కడ కామాలు పెట్టాము, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ పెట్టాము చెప్పు.
1: సేవా మే మహోదయ్ దినాంక్ స్థాన్ ధన్యవాద్ ఆజ్ఞాకారి ఛాత్ర రాసేటప్పుడు పెట్టాలి.
0: ఏ సబ్ బహుత్ జరూరీ బాతే హై. పాత్ర లిఖితే సమయ ధ్యాన్ మే రక్నా జరూరీ హే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, లెటర్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సరేనా
1: జీ అధ్యాపిక జీ.
0: అచ్చా ఆ కఠిన శబ్దం కే అర్ధ లిఖేంగే. బుఖార్ జ్వర్ జ్వరం.
1: బుఖార్ జర్వ్ జరన్.
0: మహోదయ్ మహాశయ్ ఆర్య.
1: మహోదయ్ మహాశర్ ఆర్య.
0: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
1: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
0: చుట్టి అవకాశ్ సెలవు.
1: చుట్టి అవకాశ్ సెలవు.
0: కృపా దయ దయగలిగి ఉంటాం.
1: కృపా దయ దయ.
0: కక్ష వర్గ్ తరగతి.
1: కక్ష వర్గ్ తరగతి.
0: మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దేనా. పత్ర మే కౌన్ అస్వస్థ హై.
1: పత్ర మే సురేష్ అస్వస్థ హై.
0: సురేష్ నే కితనే దినోం కి చుట్టీ మాంగి.
1: సురేష్ నే 3 దినోం కి చుట్టీ మాంగి.
0: సురేష్ కిస్ కక్షా కా ఛాత్ర హై.
1: సురేష్ సాత్వీ కక్షా కా ఛాత్ర హై.
0: అచ్చా అబ్ కుచ్ భాషాస్ దేఖేంగే. అంత్యాక్షరి విధి కే అనుసార్ 4 శబ్ద బనానా. అంటే ఒక పదం చివరి అక్షరంతో ఇంకో పదం మొదలు పెట్టడం అన్నమాట. తహలే మై కర్కే బతాతీ హూ బాద్ మే తుమ్ బతానా. ప్రధాన జాపక్ కలం మన్ నమస్కార్ రస్ ఏసే. ఏక్ బార్ సునో. ప్రధాన జాపక్ కాసే అంత హోతా హై. ఫిర్ దూసరా శబ్ద కలం కాసే శురువాత్ హువా. మా మాసే అంత హువా. మాసే తీసరా శబ్ద లిఖనా హై మన్. నాసే

విజయవాడ కేంద్రం. ఇప్పుడు లైవ్ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో దండమూడి రామ్మోహన్ రావు గారి మృదంగ వాయిద్యం వింటారు ఆది తాళం.

0: వ్యక్తిత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

ముందుగా శ్రోతలు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతి వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయం వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం వింటారు. సమర్పణ అభిదుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు అభిరుచిగా ఫోటోగ్రఫీ గురించి శ్రీమతి రాజశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 నుండి 8:30 హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 నుండి రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. అంతటితో మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: Work from home. High salary. Just okkatittu. Are wow.
1: Chikkukundi.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటి వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి విన్నాం. భారతదేశంలో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సొంతంగా వ్యాపారాలు లేదా స్వయం ఉపాధిని ప్రారంభించాలని చాలామంది అయితే అనుకుంటుంటారు. వాళ్ళ పర్సనల్స్ కారణాల వల్ల సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎదగాలి, 10 మందిలో మనకంటూ ఒక ఇది కావాలి అని చాలామంది ఆడవాళ్ళు అయితే ఈ రోజుల్లో అనుకుంటున్నారు. గృహ

వాళ్ళల్లో ముందుగా ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా లోన్ తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలతో మొదలు పెట్టవచ్చు. కిరాణా దుకాణాలు, టైలరింగ్ లేదా బ్యూటీ పార్లర్ వంటివి ప్రారంభించాలనే మహిళలకు ఇది ఒక అద్భుతమైన పథకం. దీని నుండి ఎలాంటి గ్యారంటీ లేకుండా 3 విభాగాలుగా లోన్లు ఇస్తారు. శిశు కిషోర్ నుండి 5 లక్షల వరకు ఇస్తారు, 50,000 రూపాయల నుంచి. శిశు అనేది 50,000 రూపాయల వరకు లోన్ ఇస్తారు. తరుణ్ దీనిలో 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటుంది. బడ్జెట్ నిబంధనల ప్రకారం గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు ముద్రా లోన్ పెట్టుకొని మనం ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే చేయవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు ఆగడు చిత్రం నుండి పాట విన్నాము.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక నైపుణ్య శిక్షణ, వడ్డీ లేని రుణాలను మరియు అన్నపూర్ణ ఉద్యోగిని వంటి పథకాలను అందిస్తుంది. వీటి ద్వారా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి నెలకు 25,000 రూపాయల వరకు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. మహిళలకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన స్వయం ఉపాధి అవకాశాలు మరియు వివరాల గురించి విందాం. ప్రభుత్వ రుణాలు, వ్యాపార ప్రోత్సాహం ఎలా ఉంది అంటే, అన్నపూర్ణ మరియు ఉద్యోగిని పథకాలు, ఈ పథకాల ద్వారా మహిళలకు తక్కువ వడ్డీ రేట్లతో 50,000 రూపాయల వరకు రుణాలు అందుతాయి. దీని ద్వారా ఏదైనా సరే సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయవచ్చు. డ్వాక్రా స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. వీటితో పాటు గిరిజన మహిళల కోసం ప్రత్యేక ఉపాధి పథకాలను కూడా అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారా. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు సామాన్యుడు జీతం నుండి పాట విందాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్లోని పలు రాష్ట్రాలలో వివిధ విభాగాలలో మహిళలకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు నేరుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్వయం ఉపాధి ఆలోచనలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ అయితే చాలామంది మహిళలు మగ్గు చూపుతున్నారు. సొంతంగా కుట్టు మిషన్ ఏర్పాటు చేసుకొని దుస్తులు కుట్టడం ద్వారా కూడా మంచి ఆదాయం సంపాదించవచ్చు. మరొకటి ఏంటంటే, గ్రామాలలో ఉండే వాళ్ళకి పాడి పరిశ్రమ చాలా లాభదాయకంగా ఉంటుంది. పశుపోషణ ద్వారా పాల వ్యాపారం లేదా పాల ఉత్పత్తులు తయారు చేసి వాళ్ళు సొంతంగా బేకరీ లాంటి వాటిని రన్ చేయవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్, పచ్చళ్ళు, మసాలాలు మరియు చిరుతిళ్ళు తయారు చేసి బేకరీల్లో సేల్ చేసుకోవచ్చు. చేతి వృత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులు తయారీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీ, వీటన్నిటిలో కూడా వ్యాపారం చాలా బాగుంటుంది. మీకు స్వయం ఉపాధి గురించి ఇంకా స్పష్టంగా తెలుసుకొని దాని నుంచి ముద్ర లోన్ తీసుకొని దాని ద్వారా చిన్న చిన్న చేతి వృత్తులు తయారు చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు నా మనసుకేమైంది చిత్తం నుండి పాట విందాం.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహాపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.

ఇప్పటివరకు మీరు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: విజయవాడ బ్రాంచ్.
4: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ముందుగా మున్నా చిత్రం నుండి పాట విన్నాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. తిరువనంతపురం, కేరళలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత వచ్చేటప్పటికి MBBS ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. మెడికల్ కౌన్సిల్లు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. వయసు 70 ఏళ్ల వరకు ఉండవచ్చు. నెలకు వేతనం 12,000 నుంచి 54,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి chsshelp@vssc.gov.in. మరి దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేప్పటికి రేపేనండి 8 జూలై 2026. వెబ్సైట్ వివరాలు https://vssc.gov.in/. మరొకసారి వెబ్సైట్ వివరాలు https://vssc.gov.in/. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు రన్ రాజా రంచితం నుండి పాట విందాం.

0: తప్పు కళ్ళు ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. పూణేలోని డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటరింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ వంటి రంగాలలో పరిశోధనలకు జూనియర్ రీసెర్చ్ ఫెలోలు ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 2 జాబ్స్ అయితే ఉన్నాయి. సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ బీటెక్ ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితో పాటు నెట్ గేట్లో అర్హత సాధించి ఉండాలి. వయసు 28 సంవత్సరాలకు మించకూడదు. నెలకు వేతనం వచ్చేప్పటికీ 30,000 రూపాయల వేతనం ఉంటుంది. హెచ్ఆర్ఏ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి dysLQTDRDO@gmail.com. చివరి తేదీ జూలై 15, 2026. దీనికోసం మీరు సందర్శించవలసిన వెబ్సైట్ వివరాలు https://www.drdo.gov.in/. మరొకసారి వెబ్సైట్ వివరాలు https://www.drdo.gov.in/. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు రుద్రమ్మదేవి చిత్తం నుండి పాట విన్నాము.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పురుషులు మహిళల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 24 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టుల వివరాలు వచ్చేప్పటికీ ఏఎస్ఐ ఫార్మసిస్ట్ 18, ఏఎస్ఐ ఎక్స్రే టెక్నీషియన్ 1, ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ 5. అర్హతలు వచ్చేటప్పటికీ ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఫార్మసీలో డిప్లొమా డిగ్రీ ఉండాలి. ఫార్మసీ యాక్ట్ 1948 కింద ఫార్మసిస్ట్గా రిజిస్టర్ అయి ఉండాలి. ఎక్స్రే టెక్నీషియన్కి వచ్చేప్పటికీ ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. రేడియోగ్రఫీలో 2 డిప్లొమా ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి సైన్స్తో ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో 2 డిప్లొమా ఉండాలి.

వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం వచ్చేప్పటికి నెలకు 29,200 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, బేసిక్ వొకలేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఈరోజే 7 జూలై 2026. దీనికోసం మీరు సందర్శించాల్సిన వెబ్సైట్ వివరాలు https://cias.frect.caesf.gov.in/. మరొకసారి వెబ్సైట్ వివరాలు https://cias.frect.caesf.gov.in/. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు సంతోషం చిత్రం నుండి పాట విందాం.

ఇప్పటి వరకు మీరు యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చే మెచ్చే సినీగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువత రంగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: people of India and described it as a reflection of the enduring historical and civilizational ties between India and Indonesia.
1: मैं इस गर्मजोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभो का हृदय से आभार व्यक्त करता हूँ। आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है। ये सम्मान कोटि-कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है।
0: In Keralam, three people were killed in a landslide at the tunnel construction site near Kalladi in Mepadi, Wayanad, following heavy rainfall today. Nine workers who were trapped underground were rescued and shifted to the Government Medical College Hospital, Mepadi. Six others remain missing and are feared trapped beneath the debris. Rescue operations are continuing with teams from the fire and rescue services and disaster response agencies. A sub-inspector of police from Mepadi also sustained injuries during the rescue operation and has been admitted to hospital. The Keralam State Disaster Management Authority said the collapse occurred when debris accumulated during the excavation for the tunnel construction site slid down. Work at the site had been suspended on Monday due to incessant rain. Vehicles at the site were also buried in the landslide. Wayanad has been experiencing heavy rainfall since yesterday. A red alert has been issued for Wayanad and Kozhikode districts. In FIFA World Cup, defending champions Argentina will take on Egypt in round of 16 match in Atalanta tonight. Later in another round of 16 clash, Switzerland will face Colombia in Vancouver. Belgium defeated United States 4-1 in the round of 16 clash in Seattle to secure their place in the quarterfinals of the tournament. Belgium will now face Spain in the quarterfinals at the Los Angeles Stadium on Friday. And that is the end of this news bulletin.
2: Less premium, more bonus, most suitable for your loved one. RTL Life, nothing better than this.
3: Give your family a secure life with Rural Boat Life Insurance. RTLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే చేనేత హస్తకళలను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. ఇక వివరాలు. రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులకు సూచించారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి 19వ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు సంబంధించి 9,76.11 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో పెరిగే ఇథనాల్ డిమాండ్ను అందిపుచ్చుకోవాలన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ 40% పెంచితే మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఇథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. పెట్రోల్ డీజిల్లో మిక్స్ చేసేందుకు ఇథనాల్ భారీగా అవసరం కానుందని, మిథేన్ ఏవియేషన్ ఫ్యూయల్ ఇథనాల్కు సంబంధించి నూతన విధానాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం విమానాశ్రయం 100% పూర్తయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గడిచిన నెల రోజులుగా తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తుది పరిశీలన కార్యక్రమం భోగాపురంలో నిర్విరామంగా సాగిందని చెప్పారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద నిర్మితమైన ఈ నూతన విమానాశ్రయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా పూర్తయిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎంఆర్ సంస్థ కలిసి దీన్ని నిర్దేశించిన గడువు కంటే ముందుగానే పూర్తి చేశారు.

0: ఉన్నాయని తెలిపారు. చేప ఆకృతిలో టెర్మినల్ ను నిర్మించామని, స్థానిక సంస్కృతి సైతం ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్ ను సుందరీకరించామని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే తేదీని ఖరారు చేసుకుని ఆయన చేతుల మీదుగా త్వరలో విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగనుందని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. పిఎం గారు డేట్ ఇచ్చిన వెంటనే ఇనాగ్రేషన్ నుంచి ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కి మనం పూర్తిగా మనం షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేయిస్తాం. 60 లక్షలు సుమారు సంవత్సరానికి ఉండే కెపాసిటీతో టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఒక విజన్ తో మనం ముందుకు నడిపిస్తున్నాం.
0: సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అద్భుత కళల వెనుక లక్షల మంది కళాకారుల కృషి ఉందని, కేవలం వస్తువుల తయారీ మాత్రమే కాకుండా ఆ వారసత్వాన్ని వారు సజీవంగా ఉంచుతున్నారని కొనియాడారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవానికి ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హస్తకళాకారుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు మొదలైనవి మన సంస్కృతిని చాటి చెబుతున్నాయని చెప్పారు. హస్తకళారూపాలు ప్రపంచానికి చేరాలంటే ఆన్లైన్ మార్కెటింగ్ అవసరమన్నారు. రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా హస్తకళాకారులు ఉన్నారని, అనారోగ్య సమస్యల నుంచి వారిని కాపాడాలని, అందుకు కళాకారులందరికీ హెల్త్ ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలి అంటే హస్తకళను చేనేతను కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది కళాకారులు, హస్తకళా క్లస్టర్స్ చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులతో పాటు 117 కొత్త గేట్లను ఏర్పాటు చేసేందుకు 150 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చే వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను ఈరోజు ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి జలవనరుల శాఖ అత్యంత కీలకమన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో 18,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలుగా మిగిలిపోయాయని చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోందన్నారు. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోందని పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లోర్జర్ రూపొందించిన నివు ఏఐ ప్లాట్ఫామ్ తో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఈరోజు ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ ఆ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని చెప్పారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో దీన్ని అమలు చేయగా 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్టు స్పష్టం చేశారు. దీనివల్ల పర్యాటకులకు ఎలాంటి ఖర్చు లేదని, ఎటువంటి ప్రత్యేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియకు సంబంధించిన విధుల్లో నిమగ్నమై ఉన్నారని తెలియజేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఈరోజు పర్యటించిన ఆయన కృష్ణానగర్ 141వ పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేశామని, ఇప్పుడు డిజిటలైజేషన్ జరుగుతోందని వివేక్ యాదవ్ తెలియజేస్తూ,
3: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సజావుగా జరుగుతుంది. ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉంది, ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము. డిజిటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది, 62% కంప్లీట్ చేయగలిగాము. వెల్ విదిన్ టైమ్ కంప్లీట్ చేయాలని ఆల్ కలెక్టర్స్ కి చెప్పడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఇక్కడ లేరు వాళ్ళు తాలూకా రిలేటివ్స్ ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అలాగే బుక్ యువర్ కాల్

0: కాల్ విత్ బిఎల్ఓ ఒక ఈసీఐ నెట్ యాప్ లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. సో మీ బిఎల్ఓ ని కాంటాక్ట్ అవ్వాలంటే అలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.
1: వర్జీనియా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే చర్యలపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పొగాకు వేలం కేంద్రాల పరిస్థితి, కొనుగోళ్ల పురోగతి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి ఈ సందర్భంగా చర్చించారు. ఈ నెల 9వ తేదీన టొబాకో బోర్డు కేంద్ర సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో రైతులు, పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎక్కువ తిరస్కరణ నమోదవుతున్న ఆక్షన్ ప్లాట్ఫామ్లపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిలతో పాటు టొబాకో బోర్డు అధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ శుక్రవారం ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్ గోవిందరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఇతర అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే చేనేత హస్తకళలను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: वैश्विक शांति स्थिरतायै भारत इंडोनेशिया देशयोर रणनीतिक संधि सुदृढीकरणाय प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः आह्वानम्. जकार्तायाम् इंडोनेशिया संसदः संयुक्त सत्रं च संबोधितवान्. भारत इंडोनेशिया देशयोर मध्ये महत्वपूर्ण खनिज नवोन्मेषी प्रौद्योगिकी, कृषि अथ सामुद्रिक सुरक्षा इत्यादिषु विविध विषयेषु प्रमुख संधिपत्राणि परस्परं विनिमयीकृतानि. प्रधानमंत्री नरेन्द्र मोदी जकार्ता नगरे इंडोनेशिया देशस्य सर्वोच्च नागरिक सम्मानेन बिंतंग आदिपूर्ण इत्युपाधिना समलंकृतः. केरल राज्यस्य वायनाड जनपदे एकस्मिन् सुरंग मार्ग निर्माण स्थले संजातेन दारुण पंकपातेन त्रयः जनाः पञ्चत्वे विलीनाः. भारतीय ऋतु विज्ञान विभागस्य पूर्व सूचनानुगुणम् आगामिषु त्रिषु दिनेषु देशस्य विभिन्नेषु प्रान्तेषु विशेषतः गुजरात, हरियाणा, पंजाब अथ राजस्थानस्य च केषुचित् क्षेत्रेषु प्रावृत् स्थितिः सर्वथा अनुकूला वर्तते. अपि च पुरुष क्रिकेट प्रतिस्पर्धायाम् अन्ताराष्ट्रिय श्रृंखलायाः द्वितीये तृतीये द्वन्द्वे भारतम् अद्य रात्रौ नॉटिंगम नगरस्य ट्रेंट ब्रिज इत्यस्य इंग्लैंड दलेन सह स्पर्धिष्यते. अथ वार्ताः विस्तरेण. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना जकार्ता नगरे इंडोनेशिया देशस्य राष्ट्रपतिना प्रबोवो सुबियांतो इत्यनेन सह द्विपक्षीय सम्बन्धं सुदृढं कर्तुं सहैव द्वयोः देशयोः व्यापक रणनीतिक संधेः कृते नूतन ऊर्जां प्रदातुं प्रतिनिधिमण्डलस्तरीयं विचार विनिमयं अकारि. द्वयोः राजनेत्रोः समुपस्थितौ रक्षा, महत्वपूर्ण खनिज, कृषि, सामुद्रिक सहयोग, नवोन्मेषी प्रौद्योगिकी इत्यादिषु विविध क्षेत्रेषु अनेकानि सन्धिपत्राणि हस्ताक्षरितानि. उभाभ्याम नेतृभ्याम जकार्ता नगरे भारतीय प्रबंध संस्थान बेंगलुरु इत्यस्य एकां नूतनां शाखां संस्थापयितुं सहमति च व्यक्तीकृता. संभाषणावधौ उभाभ्याम भारत इंडोनेशिया

0: उद्देश्य संवर्धनाय एक पेड़ माँ के नाम इत्यभियानम अभिलक्ष्य दिल्ल्यां सप्तति लक्ष पादपानां वपनस्य कस्यचित् महाभियानस्य विधिवत् शुभारंभं विहितवान्। अस्मिन् मंगलावसरे संबोधयन् श्री शाहः प्रतिपादितवान् यत् अयं वपन संकल्पः दिल्ली पर्यावरणस्य पर्यावरणतंत्रस्य च आमूलं परिवर्तनाय कश्चन अत्यन्तं महत्वपूर्णः अभिनव प्रयासो वर्तते। केन्द्रीय जनजातीय कार्य मंत्रालयेन जू एल ओरम इत्यनेन जनजातीय विकासाय ज्ञानस्य नवान्वेषणस्य साक्ष्याधारित नीति निर्माणस्य च यंत्ररूपेण जनजातीय अनुसंधान संस्थानां सुदृढीकरणाय नूतन दृष्टि उद्घाटिता वर्तते। केन्द्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान अद्य 20,000 कृषि उद्यमिन 20,00,000 कृषकान् सशक्तीकर्तुं प्रगति परियोजनायाः शुभारंभम् अकरोत्। निर्वाचनायोगेन बिहार गुजरात मध्य प्रदेश राज्यानां त्रिविधानसभासनानां उपनिर्वाचनेभ्यः अधिसूचना प्रख्यापिता। भारतीय ऋतु विज्ञान विभागेन उक्तं यत् आगामिषु त्रिषु दिनेषु नैरन्त्य प्रावृषे उत्तर अरब सागर गुजरात इत्येतयोः अन्येषु केषुचित् भागेषु तत्रैव हरियाणा पंजाब राजस्थान इत्येतेषां शेष भागेषु अग्रे गन्तुं स्थितिः अनुकूला वर्तते। अद्य तटीय कर्नाटकस्य गुजरातस्य कोंकणस्य गोवा राज्यस्य मध्य महाराष्ट्रस्य च केषुचित् भागेषु प्रचंड वृष्टिः भविष्यति इति ऋतु विज्ञानेन विभागेन पूर्वानुमानितम्। पुरुष क्रिकेट प्रतिस्पर्धायां अद्य रात्रौ नॉटिंघम इत्यस्य ट्रेंट ब्रिज इत्यत्र पंच स्पर्धानां श्रृंखलायाः तृतीये 20-20 अन्ताराष्ट्रिय द्वन्द्वे भारतीय दलं इंग्लैंड दलं सम्मुखी करिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం.
2: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లే స్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం దురాస దుఃఖానికే. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వారి శ్రీధర్ బాబు గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ అవ్వారి శ్రీధర్ బాబు గారు మనకు అందించిన కథానిక దురాశ దుఃఖానికే.

నీడను నిటారుగా ఉండమని శాసిస్తున్నాడు సూర్యుడు. అంతేనా, తన ప్రతాపాన్ని శాయశక్తులా ప్రదర్శిస్తున్నాడు. చాలా మంది చేతిలోని కర్చీఫ్లు మొహాన్ని ముద్దాడుతున్నాయి. నీవెంతలా విజృంభిస్తున్నా మా పనులు మాకున్నాయంటూ, మాకు తప్పదు అనుకుంటూ జనాలు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలోనే ఓ 60 ఏళ్ల వ్యక్తి నడుచుకుంటూ మెడికల్ షాప్కు వచ్చాడు. 7-8 రకాల మందుల పేర్లు చీటీ లేకుండా చకచకా చెబుతూ మందులు ఇమ్మని అడుగుతున్న ముడతలు పడ్డ చొక్కా వేసుకున్న పెద్దాయన్ని వింతగా చూస్తూ, ఇక్కడ డాక్టర్ చీటీ లేందే, మందులు ఎవరండి అన్నాడు మందుల షాపులో కొన్నాడు. ఇంతలో ఓనర్లా ఉన్న వ్యక్తి లేచి, నమస్తే నారాయణ్ సార్, ఎలా ఉన్నారు అని అడిగాడు. నువ్వాసీను, ఈ షాప్ నీదేనా? ఆశ్చర్యపోతూ అడిగాడు నారాయణరావు. అవును సార్, పాండురంగారావు గారి దయవల్ల ఈ షాపులు పెట్టుకోగలిగాను. మీరెలా ఉన్నారు, బాగున్నారా అడిగాడు. ఏం బాగులే సీను, అంతా పోయింది, ఏదో ఇలా బతుకుతున్నాను అన్నాడు. మందులు ఇవ్వమంటున్న ఓనర్ని అదోలా చూస్తూ మందులు తెచ్చిచ్చాడు మందుల షాప్ కుర్రాడు. జేబులోంచి నలిగిన 200 నోటు తీసి, ఎంతయింది అని అడిగాడు. అబ్బాయి చెప్పు.

ఎంతలో సార్ డబ్బులు ఏమీ వద్దు తీసుకెళ్ళండి చెప్పాడు శీను. మనసులో ఎంత దర్జాగా ఉండేవాడు, ఇప్పుడేంటి ఇలా అయిపోయాడు అనుకున్నాడు. తనని ఉద్యోగం నుంచి తీసేశాడు అన్న విషయం కూడా మర్చి, మనోజ్ ఈసారి వస్తే నేను లేకపోయినా సరే అతను అడిగిన మందులు ఇచ్చి డబ్బులు తీసుకోకండి చెప్పాడు శీను. ఆ మాటలు ముందు తీసుకొని వెళ్తున్న నారాయణరావు చేనుబడ్డాయి. చిన్నగా నొట్టూర్చి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి మాసిపోయిన సోఫాలో కూలబడి కళ్ళు మూసుకున్నాడు. కారు నారాయణ హాస్పిటల్ గేటు ముందు ఆగింది. వెంటనే గేటు ముందున్న సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి కారు డోర్ తీశాడు. డాక్టర్ కోటు వేసుకున్న నారాయణరావు కారు దిగి హాస్పిటల్ని ఓసారి తేరపారా చూసుకున్నాడు. శత్రురాజుల తలలు నరికి నిర్మించిన కోటలా ఉందది. ఇలాంటి హాస్పిటల్ ఈ చుట్టుపక్కల మరొకటి ఉండకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తూ నమస్కారాలు చెబుతున్న వారి వైపు హుందాగా తలుపుతూ తన రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. పేషెంట్ని పిలవమంటారు సార్ అన్న కాంపౌండర్ కేసి చూసి, ఆ బెంచ్ పైన కూర్చున్న మెడికల్ రిప్రజెంటేటివ్ లోపలికి పంపించు అన్నాడు. మెడికల్ రెప్ చెప్పింది విని దానిలో నాకు వచ్చేదంతా అని అడిగి తెలుసుకున్నాడు. మెడికల్ రెప్ ఇచ్చిన మందులను టేబుల్పై ఉంచి పేషెంట్ని పిలవమని కాంపౌండర్కి చెప్పాడు. వైద్యుడిగా మంచి పేరుంది ఆయనకి. మొదట ఒక హాస్పిటల్లో చేరి చిన్నగా పేరు సంపాదించి మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ తీసుకొని సొంతగా హాస్పిటల్ కట్టించుకున్నాడు. దానిలోనే తన బావమరిది చేత మెడికల్ షాప్ కూడా పెట్టించాడు. నారాయణరావుకి డబ్బు సంపాదించాలన్న ఆశ చాలా ఎక్కువ. పేషెంట్లను ఈ టెస్టు ఆ టెస్టు అని ల్యాబ్కు పంపించి అక్కడ నుండి కమిషన్లు తీసుకునేవాడు. డబ్బులు సంపాదించడానికి తన పరిధిలో ఎంత వీలుంటే అంత సంపాదించి వెనకేసుకోకపోతే అతనికి తృప్తి ఉండదు. హస్తవాసి మంచిదన్న పేరు ఉంది కాబట్టి ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి. బెల్ కొట్టి బయట ఉన్న కాంపౌండర్ని లోనకి పిలిచాడు. అతను రాగానే మెడికల్ రెప్ ఇచ్చిన మందుల్ని చేతిలో పట్టుకొని మెడికల్ షాప్లో పెట్టు, తర్వాత అక్కడ పనిచేసే సీనుని పిలవమన్నాడు. కాసేపటికి సీను వచ్చాడు. మెడికల్ షాప్లో నిన్న జరిగిన ట్రాన్సాక్షన్స్ కాపీ తీసుకురా అధికారంగా చెప్పాడు. అలాగే సార్ అంటూ వినయంగా తలూపి శ్రీను కంప్యూటర్లో ప్రింట్ తీసుకుని వచ్చాడు. పరిశీలనగా చూశాడు నారాయణరావు. ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ ఏమన్నాను కదా అడిగాడు. అది అంటూ నసిగాడు శీను. ఏంటి రెట్టించాడు నారాయణరావు. పేషెంట్లు అడుగుతారు కదా సార్ చిన్నగా అన్నాడు. ఎవరు చూస్తారు రేట్లు, వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. ఇక నుండి బిల్లు ఎక్కువై శాంపిల్స్ కూడా అమ్మమన్నానుగా అన్నాడు నారాయణరావు. శీను సారీ సార్ నాకు చాలా కష్టంగా ఉంది అన్నాడు. అదోలా సీను వైపు చూసి బెల్లు కొట్టి సూపరింటెండెంట్ పిలవమని చెప్పాడు కాంపౌండర్తో. సూపరింటెండెంట్ వచ్చాడు. నారాయణరావు అతని వైపు తిరిగి సీను వైపు చూస్తూ, ఇతను ఇక్కడ నుండి పంపించేయండి, ఇతను చాలా కష్టంగా ఉందంట, రావాల్సింది చూసి పంపించేయండి అని చెప్పాడు. తల వంచుకొని బయటకు వచ్చాడు సీను. హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన సీను దిగాలుగా రోడ్లో నడుస్తున్నాడు. ఎండ కూడా అతన్ని మనసులాగే మండుతుంది. కోపం బాధ మాట్లాడుకొని అతని మీదకు దూకాయి. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. వెంటనే ఉద్యోగం దొరుకుతుందా సందేహం. ముసలి అమ్మ నాన్న చెల్లెలు కడుపుతో ఉన్న భార్య కళ్ళ ముందు మెదిలేరు. మరో ఉద్యోగం వెతుక్కోవాలి వెంటనే, లేకపోతే కష్టం. దాచుకున్న డబ్బులు ఎంతకాలం వస్తాయి, భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. తనకున్న బీఫార్మసీ సర్టిఫికేట్ చూసి ఏదైనా మెడికల్ షాప్లో ఉద్యోగం దొరకవచ్చు, ఇలా ఆలోచిస్తూ నడుస్తున్నాడు. అయినా ఎందుకు ఇలా ఉంటారు మనుషులు, వీళ్ళు ఎంత డబ్బున్నా ఇంకా కావాలి కావాలి అనుకుంటూ ఉంటారు. మోసం చేయటెందుకు, మామూలుగానే లాభం వస్తుంది కదా ఆలోచించుకుంటూ నడుస్తున్నాడు. శ్రీను ఎక్కడికి ఈ టైంలో పోతున్నావు అన్న గొంతు విని అటువైపు చూశాడు. కారు అద్దం దించి మాట్లాడుతున్నాడు పాండురంగారావు. నమస్తే సార్. పాండురంగారావు గారు బాగున్నారా పలకరించాడు శ్రీను. ఎక్కడికి, హాస్పిటల్ వెళ్ళలేదా, లీవ్ ఏమన్నా పెట్టావా అని అడిగాడు పాండురంగారావు. అవును శాశ్వతంగా, పేలవంగా నవ్వాడు శ్రీను. కారెక్కు పోతూ మాట్లాడుకుందాం అంటూ డోర్ తెచ్చాడు పాండురంగారావు. ఏం జరిగింది అడిగాడు. విషయం చెప్పాడు శీను. పోనీ వదిలే, ఆ డాక్టర్కి మరీ అత్యాశ ఎక్కువ, పేరు ఉంది ఏం లాభం, దోచుకోవటం అలవాటైంది, ఏదో ఒకటి చూద్దాంలే ఎదారి పడుకు చెప్పాడు. థ్యాంక్స్ సార్ చేతులెత్తి నమస్కరించాడు శీను. మనిషే మనిషికి తోడు, మానవత్వమే కాపాడు అంటూ కారు ఎఫ్ఎం నుండి పాట వినిపిస్తుంది. పాట వింటూ పాండురంగారావు గారితో తన పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు శీను. మందులు చీటి ఇచ్చి మందులు ఇమ్మన్నాడు పాండురంగారు. వాళ్ళ అమ్మకి శ్వాస ఆడక ఇబ్బంది పడుతుంటే నారాయణరావు డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఓ 4 రోజులు ఇన్పేషెంట్గా ఉంచండి, పరిశీలిద్దాం, టెస్టులు అవి చేస్తే సమస్య కనుక్కుంటే బాగు చేసే వీలుంటుంది చెప్పాడు డాక్టర్ నారాయణరావు.

పాండరంగారావు సరే అంటూ ఒప్పుకొని హాస్పిటల్లోనే అమ్మను ఉంచాడు. ఇప్పుడు మందుల కోసం సీను దగ్గరికి వచ్చాడు. పాండరంగారావు మందులు తీసుకుని డబ్బులు ఇస్తూ 50 రూపాయలు ఎక్కువ ఇచ్చి అది నీకే ఉంచుకో అన్నాడు సీనుతో. సారీ సార్, నాకు టిప్పులు ఏమొద్దు అంటూ తిరిగిచ్చేశాడు సీను. పాండరంగారావు సీను వైపు తేరపారా చూశాడు. సాదాసీదాగా ఉన్నాడు, బాగా గర్వం ఉన్నట్లుందే తనకి అని మనసులో అనుకొని తిరిగి 50 రూపాయలు జోబీలో పెట్టుకున్నాడు. అప్పటి నుండి పాండరంగారావు సీనుని గమనిస్తున్నాడు. వాళ్ళ అమ్మని తరచూ తీసుకురావటం, ఇక్కడే ఉండటం వలన పాండరంగారావు సీనుని మరింతగా పరిశీలించడానికి వీలైంది. మిగతా స్టాఫ్ లాగా సీను పేషెంట్ ని చులకనగా చూడటం లాంటి ఏమీ చేయడు. ఎవరైనా పేదవారు వస్తే డబ్బులు తక్కువైనా తీసుకుని మందులు ఇచ్చేవాడు. ఆ డబ్బుని తన జోబిలో నుండి కట్టేవాడు. ఎక్కువ మంది ఉంటే క్యూ పాటించమని చెప్పేవాడు. ఎంత గొప్పవాడు వచ్చినా క్యూలో రాందే మందులు ఇచ్చేవాడు కాదు. ఇవన్నీ నచ్చి అతనితో మాటలు కలిపాడు పాండరంగారావు. బాగా ఉన్నవాడైనా ఏమీ లేని సీను పట్ల ఆప్యాయత కురిపించేవాడు. సీను, ఇల్లొచ్చింది దిగు అన్న మాటలతో ఆలోచన నుండి బయటకు వచ్చాడు సీను. పాండరంగారావు గారి ఇంటి ముందు కారు రావటం చూసి ప్రశ్నార్థకంగా అతని వైపు చూశాడు సీను. లోపలికి రా అన్న మాటతో కారు దిగాడు. హాల్లోని సోఫాలో కూర్చొని నౌకరుని పిలిచాడు పాండరంగారావు. నీళ్లు తీసుకోరా, అలాగే ఏమైనా స్నాక్స్ తీసుకోరా చెప్పాడు. బిస్కెట్ తిని నీళ్లు తాగిన తర్వాత ఏమన్నాడు డాక్టర్ అని మళ్ళీ అడిగాడు పాండరంగారావు. జరిగిందంతా వివరంగా చెప్పి, ఏమంటాడు సార్, అతను తను చెప్పిందే చేయమంటాడు, నాకు అది చేత కాదు అంటూ పేలవంగా నవ్వాడు సీను. కొందరంతే సీను, ఎంత ఉన్నా ఇంకా కావాలని దురాశ పడుతుంటారు. మరి ఇది తప్పుడు సంపాదన కదా సార్, ఇలా సంపాదించి మాత్రం ఎంత మాత్రం సభ సార్, అది 100% తప్పే. అందులో డాక్టర్ వృత్తిలో ఉండి పేషెంట్ విషయంలో మోసం చేయడం ఉంది, ఎంత మాత్రం ఆమోదయోగం కాదు. సరే, మనం మాట్లాడుకునే లాభం తను మారాలి, మార్పుకి ఏదో ఒకటి దోహదపడాలి అన్నట్లు నువ్వు బీ ఫార్మసీ చదివావు కదా అన్నాడు పాండరంగారు. అవును సార్, వెతికితే ఏదైనా మెడికల్ షాప్ లో ఉద్యోగం దొరకపోదు, వెతకాలి అన్నాడు సీను. ఎన్ని రోజులను చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తావు, బోటా బోటి డబ్బులతో అమ్మనాలను సాకుతూ చెల్లెలు పెళ్ళినప్పుడు చేస్తావు, నీకు సర్టిఫికేట్ ఉంది కదా, మందుల మీద అవగాహన ఉంది కదా, నీవే ఒక మెడికల్ షాప్ ఎందుకు పెట్టకూడదు అన్నాడు పాండరంగారు. నా వల్ల ఎలా అవుతుంది సార్, దానికి పెట్టుబడి నేను ఎక్కడ దాగలను, షాప్ అడ్వాన్స్ ఎలా, నా వల్ల అయ్యే పని కాదు కదా సార్ అన్నాడు దిగులుగా సీను. సెంటర్లో షాప్ ఎతికే పని నాది, అలాగే బ్యాంకు లోన్ కూడా ఇప్పిస్తాను, ఇంకా ఏమైనా ఉంటే నేను సర్దుతాను. అప్పుగానే తీసుకుందువులే, నువ్వు ఊరికే తీసుకోవుగా, షాపు బాగా జరిగితే నాకు ఇచ్చేస్తావు కూడా అంటూ నవ్వాడు పాండరంగారు. ఏం మాట్లాడాలో తెలియక నమస్కారం పెట్టాడు సీను. కొన్ని రోజుల తర్వాత షాపులో ఉన్న సీనుకు పాండరంగారు నుంచి ఫోన్ వచ్చింది. షాపులో టీవీ ఉంది కదా, లోకల్ టీవీ ఆన్ చేయి. అలాగే సార్, ఏమైంది అంటూ ఆన్ చేశాడు. నారాయణరావుని లింగ నిర్ధారణ కేసులో అరెస్ట్ చేశారు, అదిగాక ఆదాయం మించి ఆస్తుల కేసు కూడా ఏదో ఉందంట చెప్పాడు పాండరంగారావు. టీవీ ఆన్ చేశాడు సీను. అవును సార్, టీవీలో కూడా వస్తుంది. అంతే సీను, దురాశపరునికి దుర్దినం ఏదో ఒక రోజు రాక తప్పదు, సరే ఉంటానంటూ ఫోన్ పెట్టేశాడు పాండరంగారావు. ధన్యవాదాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఏంటి బామ్మగారు, ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు.
2: ఎక్కడికి లేదురా అబ్బాయి.
1: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
2: అదే మన సింహాపూర్ ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
1: అయితే
2: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.

0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బొమ్మ గారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా, ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఇప్పటి వరకు మీరు దురాసే దుఃఖానికే కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వారి శ్రీధర్బాబు గారు. ఇప్పుడు విన్నాం చీరలు సంరక్షణ ఈ అంశం గురించి.

భారతీయ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక చీర. ఆడవారి హుందాతనం చీరలోనే ప్రతిబింబిస్తుంది. చీర అంటే ఇష్టపడని ఆడవారే ఉండరు. అందుకే విదేశీ మహిళలు కూడా మన చీర కట్టువైపు మొగ్గు చూపుతున్నారు. అలంకరణలో చీర కట్టుదే ప్రథమ స్థానం. చీర కట్టు విధానాన్ని బట్టి ఆ మహిళ ఏ రాష్ట్రానికి చెందినవారో చెప్పగలము. చీర కట్టుకోవడం కూడా ఒక కళ. ఎలాంటి చీరనైనా సరే కట్టుతోనే అందంగా కనబడేటట్లు చూపించగలం. చీరలు కొనడం ఒక ఎత్తైతే వాటిని సంరక్షించడం మరొక ఎత్తు. చీరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. పట్టు చీరలు, జరీ చీరలు, ఎంబ్రాయిడరీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ చీరలు, సిల్క్ చీరలు, నేత చీరలు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా రకాల చీరలు ఉన్నాయి. అన్నింటినీ కూడా సంరక్షించుకోవడంలో ఒకే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోదు. ముఖ్యంగా ఫంక్షన్కి గాని పెళ్లిళ్లకు పట్టు చీరలు లేదా జరీ చీరలు కడతారు. వాటిని ఆ సమయానికి కట్టుకున్నాక మళ్లీ ఫంక్షన్లు గాని పెళ్లి గాని వచ్చే వరకు కూడా కట్టలేము. మరి అప్పటి వరకు అంత ధర పెట్టుకున్న వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బీర్వాలో ఇలాంటి ఖరీదైన చీరలను మామూలు చీరలతో కలపకుండా ఒక ప్రత్యేకమైన అరలో పెట్టుకోవాలి. అలాగే ప్రతి నెల లేదా 2 నెలలకొకసారి ఈ ఖరీదైన చీరలను బయటకు తీసి తక్కువ ఎండ ఉన్న ప్రదేశంలో గాలి పారేలాగా పూర్తిగా విడదీసి ఆరేయాలి. ఇలా ఎండలో కొన్ని గంటల పాటు ఉంచి వాటిని తిరిగి మడత పెట్టి బీర్వాలో పెట్టుకోవాలి. దీనివల్ల చీర యొక్క రంగు కానియండి, కాంతి కానియండి తగ్గకుండా ఉంటుంది. ఇక మడతలు పెట్టేటప్పుడు అదే మడతలో కాకుండా మడతలు మార్చి పెట్టుకోవాలి. దీనివల్ల జరీ విడిపోకుండా, ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే ఖరీదైన పట్టు చీరలు, ఎంబ్రాయిడరీ చీరల మధ్య లవంగాలు, వేపాకులు వేసి పెట్టుకుంటే మంచిది. ఇక ఖరీదైనటువంటి సిల్క్ చీరల విషయానికి వచ్చినట్లయితే వీటిని మెటల్ హ్యాంగర్స్ కు వేలాడదీయకూడదు. తేమలేని చోట మాత్రమే పెట్టాలి. అది కూడా మడతలు పెట్టాక కాటన్ బట్టలో కవర్ చేసి పెట్టడం గాని లేదా బ్యాగ్లో గాని ఈ సిల్క్ చీరలను వేరుగా పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సిల్క్ చీరలు రంగు తగ్గినట్లుగా డల్గా గనక అనిపించినట్లయితే వాటిని ఉతికేటప్పుడు అర బకెట్ నీళ్లలో 1/2 కప్పు వైట్ వెనిగర్ కలిపి ఆ నీటిలో ఈ సిల్క్ చీరలను కాసేపు ఉంచి జాడించి ఆరవేసినట్లయితే వాటి రంగులో షైనింగ్ వచ్చి కొత్త వాటిగా కనిపిస్తాయి. ఇక హెవీ వర్క్ చీరలు లేదా ఎంబ్రాయిడరీ చీరలను మడత పెట్టి దాచేటప్పుడు దాని వర్క్ అంతా కూడా లోపలి వైపుకు ఉండేలాగా మడతలు పెట్టాలి. దీనివల్ల చీర చిరిగిపోవడం జరగదు. వీటిని హ్యాంగర్స్ కు అస్సలు తగిలించకూడదు. తగిలించినట్లయితే చీర యొక్క ఎంబ్రాయిడరీ స్ట్రెచ్ అయ్యి ఫ్యాబ్రిక్ చిరిగిపోతుంది. ఒకవేళ ఈ ఖరీదైనటువంటి చీరలు అంటే పట్టు, జరీ, ఎంబ్రాయిడరీ, సిల్క్ చీరల మీద కనుక ఏదైనా మరకలు కనుక పడినట్లయితే అవి అలాగే ఉంచి వేస్తే చీర మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి మరకలు పడిన చోటును పారే నీటి కింద అంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టాలి. అవసరమనిపిస్తే గాఢత తక్కువ ఉన్న బేబీ సోప్ పెట్టి ఆ చీర మీద మరక పడిన ప్రదేశాన్ని మాత్రమే ఉతకాలి. అదే నూనె మరక పడినట్లయితే ముందుగా ఆ మరక మీద టాల్కం పౌడర్ లేదా గ్లిజరిన్ వేసి మరక ఎండిపోయాక ఉతుక్కోవాలి. ఇంట్లో ఖరీదైన చీరలను ఉతకవలసి వస్తే ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. దీనివల్ల చీరల యొక్క రంగు

కుట్టుకుపోయి చీరలు పనికిరాకుండా పోతాయి. చాలా వరకు ఎంబ్రాయిడరీ, పట్టు, సిల్క్ చీరలను ఇంట్లో ఉతికే కన్నా కూడాను డ్రై క్లీనింగ్ కి ఇచ్చుకుంటేనే మంచిది. ఇక ఎక్కువగా ఎండాకాలంలో వాడేవి కాటన్ చీరలు. మహిళలకు ఈ చీరలు హుందాగా ఉంటాయి. ఈ చీరలకు గంజి పెట్టుకుంటేనే అందంగా ఉంటాయి. ఈ చీరలకు అన్నం వార్చిన గంజిలో కనక పెట్టినట్లయితే గంజి బాగా పడుతుంది. లేదనుకుంటే కుంకుడు కాయలతో రసం తీసి దానిలో ఈ ఉతినటువంటి కాటన్ చీరలను ఉంచి అరగంట తర్వాత దానిలోంచి తీసి మామూలు నీటిలో 2-3 సార్లు నురగపోయే వరకు జాడించాలి. ఇక ఇప్పుడు ఈ చీరని ముడతలు పడకుండా బాగా లాగి ఆరేయాలి. ఆరిపోయాక చీరను తిరగేసి ఇస్త్రీ కనుక చేస్తే చీర మంచి మెరుపుతో అందంగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చీరలెప్పుడూ కూడా కొత్తగా ఎక్కువ కాలం మన్నుతాయి. ఏ చీరైనా సరే ఉతికేటప్పుడు ఘారత తక్కువ ఉన్న పౌడర్లనే వాడాలి. గట్టిగా పిండకూడదు, ఎండకు వేయకూడదు, ఆరేసేటప్పుడు క్లిప్పులు ఎక్కువగా పెట్టకూడదు. అలాగే చీరల యొక్క షేప్ పోకుండా ఉండాలి అంటే ఎక్కువ మడతలు పెట్టకూడదు. మడతలను 15 రోజులకొకసారి మారుస్తూ పెట్టాలి. చీరలను వేరే బట్టలతో కలపకూడదు, అంటే అన్ని రకాల చీరలు కలపకూడదు. ఖరీదైన చీరలు పాడవకుండా ఉండాలి అంటే ఆ చీరల మధ్యలో లవంగాలు, వేప ఆకులు కనుక వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది, మంచి వాసనతో ఉంటుంది. జరీ చీరలు, సిల్క్ చీరలు ఇస్త్రీ కనుక చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇస్త్రీ చేసేటప్పుడు ఆ చీరల మీద మెత్తటి కాటన్ వస్త్రం పరిచి దానిమీద ఇస్త్రీ చేయాలి. అంతేగాని డైరెక్ట్ గా ఈ జరీ చీర మీద గాని సిల్క్ చీర మీద గాని ఈ ఐరన్ బాక్స్ పెట్టకూడదు. ఇక కాటన్ చీరని ఇస్త్రీ చేసేటప్పుడు చీర మీద నీళ్లు చిలకరించి ఇస్త్రీ చేయాలి. దీనివల్ల చీర తొందరగా ఇస్త్రీ అవడమే కాకుండా బట్ట మెత్తగా ఉంటుంది. ఇలా అన్ని రకాల చీరలను వాటి మన్నిక విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే అవి రంగు పోకుండా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి.

0: मेरा जूता है जापानी, ये पटलू में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: चेप्पुल संगति वच्चिंदि काबट्टि मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पाली। विनियोगदारुलकु मेरुगैन नाण्यत भद्रत इच्चेंदुकु भारत प्रभुत्वं 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
3: ఇప్పటి వరకు మీరు చీరలు సంరక్షణ ఈ అంశం గురించి విన్నారు. ఇప్పుడు విన్నాం జానపద గేయాలు.
4: నా మాట పిల్ల, నా మాట అబ్బా, నా మాట.

ఇప్పటి వరకు మీరు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. ఇప్పుడు వింటారు అలనాటి మధుర గీతం నా దేశం చిత్తం నుండి.

दिशा पर नाटी

మానవుడు మన చే చచ్చిన దానవుడు మట్టికి పుట్టిన మానవుడు మన చే చచ్చిన దానవుడు చంపలేనిది చావులేనిది నా హృదయం అది రగిలిందా మానదు చీకటన్నది రాక మనదు ఉదయం దుష్టులకు భ్రష్టులకు అసమయం చెడుతో

0: Panenaka nesto kudzikon Anadoka chika de shakun Panenaka nesto kudzikon Anadoka chika de shakun Nadika deni di lokam Pichima lokam Pichima lokam
1: ఇప్పటి వరకు నా దేశం జీతం నుండి అలనాటి మధుర గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ, ప్రపంచ శాంతి, స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, భారత్, ఇండోనేషియాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇరు దేశాలు ఒకే రకమైన ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం పంచుకుంటున్నాయని చెప్పారు.
1: मैं इस गर्म जोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभो का हृदय से आभार व्यक्त करता हूं. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है.
0: भारत देश अभिवृद्धि, శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును నమ్ముతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలు, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
0: रक्षण, समुद्र भद्रता, वाणिज्य, డిజిటల్ సాంకేతికత, విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో పోటీతత్వం, వృద్ధిని పెంపొందించడానికి పరిశ్రమతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలు అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ఈ సందర్భంగా భారతదేశ పత్తి ఉత్పాదకత మిషన్ గురించి వారు ఉపరాష్టపతికి వివరించారు. భారతదేశ పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మిషన్ అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ఉపరాష్టపతి అభినందించారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి నిర్ణీత కాలపరిమితితో కూడిన ఆమోద విధానాల అవసరం ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అలాగే ఎకరాకు పత్తి దిగుబడిని పెంచడానికి స్పష్టమైన కొలవగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండోనేషియాలో విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ విదేశాల్లో క్యాంపస్ను ఏర్పాటు చేయడం అనేది భారతదేశ జ్ఞాన సంప్రదాయాలను, విద్యా విధానాన్ని ప్రపంచీకరించే దిశగా పడిన ఒక కీలకమైన ముందడుగని మంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తారని వివరించారు.
2: 6,300 హెక్టర్ హరిత్ రిచ్ ఢిల్లీ కా ఫేఫడా బన్కర్ ఢిల్లీ కే పర్యావరణ కీ సురక్షా కరేగీ. 1 కరోడ్ సే అధిక్ దేశీ పౌధే, 35 లాఖ్ సే జ్యాదా బడే బడే వృక్ష కే పౌధే ఔర్ 65 లాఖ్ అన్య ఝాడియా, బాస్ ఔర్ ఔషధీయ రోపే లగానే కా కామ్ హోగా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా అధికారులు పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బహ్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారు చర్చించినట్టు సామాజిక మాధ్యమ పోస్టులో డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ పరిస్థితులపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకుందామన్నారు. కేరళం రాష్ట్రంలో కీలక ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యల అమలు, వాటి పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు కేరళం ఆరోగ్య శాఖ మంత్రి కె మురళీధరన్తో వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జేపీ నడ్డా అభినందించారు. అలాగే కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతుంటుందని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంతో ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమన్ చేయాలని భావిస్తోంది. అంతకుముందు శనివారం మాంచెస్టర్ లో జరిగిన 2వ టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. రాబోయే 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్ లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం జూన్ మరియు జూలైలో వేయదగ్గ ఉద్యాన పంటల గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం.
1: నా పేరు డాక్టర్ జి నారాయణ స్వామి. నేను ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు హెడ్ గా పనిచేస్తున్నాను. ఈరోజు రైతులందరికీ ప్రధానంగా జూన్ మరియు జూలై మాసంలో ఉద్యాన పంటలలో చేపట్టవలసినటువంటి పనులు మరియు సూచనల గురించి తెలియజేయడం జరుగుతుంది. మనకి ప్రధానంగా పండ్ల తోట విషయానికి వచ్చినట్లయితే మామిడి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి పండ్ల తోట, అన్ని పండ్లలో కూడా రారాజు అన్నమాట. మామిడి ఇదివరకే కాయకోత పూర్తి అయి ఉంటుంది. పూర్తి అయిన తర్వాత అవకాశం ఉన్న చోట జూన్ మాసంలో నీళ్లు పెట్టుకోవాలి, అది ప్రధానంగా గమనించాలి. అరటి పంట విషయానికి వచ్చినట్లయితే మనకి అరటిలో పిలకలపై చర్మం పలుచుగా చెక్కి వేసి అరటి పిలకలను మోనోక్రోటోపాస్ 2.5 ml లీటర్ నీటికి, అదేవిధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 grams 1 liter నీటికి చొప్పున కలుపుకోవాలి.

ఆ అరటి పిలకలను 10 నుంచి 15 నిమిషాల పాటు ఆ రసాయనిక మందులలో బాగా ముంచి నాటుకోవాలి. నాటుకోవడం వల్ల మనకి అరటి పిలకల మీద తెగులు రాకుండా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా నిమ్మ పంట విషయానికి వచ్చినట్లయితే, నిమ్మ పంట తొలకరి వర్షాలు వచ్చినప్పుడు మనకి జనుము లేదా జీలుగన్ను అంతర పంటలుగా వేసుకొని ఆ భూమిలో 50% పూత దశలో ఉన్నప్పుడు కలయదున్నాలి. జామ విషయానికి వచ్చినట్లయితే ఎరువులు అనేటివి వేసుకోవాలి. బాహార్ ట్రీట్మెంట్ అని అంటాము, అంటే మనం జామ పంటని నీటి ఎద్దడికి గురి చేసిన తర్వాత ఈ జూన్ మాసంలో ఎరువులు వేసుకోవాలి. ఎరువులు వేసుకునేటప్పుడు చెట్టు ఒక్కింటికి, అంటే ఒక్కొక్క చెట్టుకు 60 కిలోల పశువుల ఎరువు, 1 కిలో యూరియా, అదేవిధంగా 1.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 750 గ్రాముల మిరేటో పొటాసు ఎరువులను, అదేవిధంగా పశువుల ఎరువు 1 కిలో చొప్పున వేపపిండి, సింగిల్ మనకి పశువుల ఎరువు 80 కిలోల చొప్పున వేసుకోవాలి. పండ్ల తోటల్లో, అంటే మన ప్రాంతంలో సాగు చేసేటువంటి పండ్ల తోటల్లో సపోటా కూడా ఒక ప్రధానమైనటువంటి పండ్ల తోట. ఈ సపోటాలో మనకి జూన్ మాసంలో కత్తిరింపులు చేపట్టాలి. అదేవిధంగా ఎండు కొమ్మలు కానీ తెగులు సోకిన కొమ్మలు కానీ ఉంటే కత్తిరింపులు చేసుకోవాలి. కూరగాయల విషయానికి వచ్చినట్లయితే టమోటా, వంగ, మిరప పంటలు, ఉల్లి మిరప పంటలను నారు తయారు చేసుకోవడంతో పాటు మనకి మే మాసంలోనే నారు చేయడం తయారు చేసుకోవడం అనేది మొదలు పెడతాము. అది జూన్ మాసంలో కూడా మనం ఎత్తైన నారు మొదలను పెంచుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. ఈ టమోటా, మిరప, వంగ, ఉల్లి పంటలను మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అంటే, మొదటగా కిలో విత్తనానికి 5 గ్రాములు ఇమిడాక్లోపిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేయాలి. తర్వాత దానిని నీడలో ఆరబెట్టుకొని దాని తర్వాత తెగుళ్ళ మందు కార్బనిజం 1 గ్రాము కిలో విత్తనానికి, లేదా క్యాప్టాన్ అనే మందును 1 గ్రాము 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరిగా మనకి ట్రైకోడర్మా విరిడి 1 కిలో విత్తనానికి 5 నుంచి 8 గ్రాముల చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని మనకు నారు పెంచుకోవచ్చు. బెండ, గోరుచిక్కుడు, పొదచిక్కుడు, తీగ చిక్కుడు, కాకర, బీర, దోస, అలా విధంగా పొట్ల, సొర, బూడిద గుమ్మడి పంటలను నేరుగా ప్రధాన పొలంలో జూన్ మాసంలో వేసుకోవచ్చు. ఆకుకూరల విషయానికి వచ్చినట్లయితే ఆకుకూరల పంటలను చిన్న చిన్న మడులుగా తయారు చేసుకొని విత్తుకోవచ్చు. ఏకవార్షిక మునగ పంటను మనము నారు పెంచుకోవడానికి కూడా అనువైనటువంటి సమయము. కందగడ్డ, అంటే కందగడ్డ అనేది మనకు కూడా ఒక కూరగాయ పంట, అవసరాన్ని బట్టి నీటి తడులు జూన్ మాసంలో ఇవ్వాల్సి ఉంటుంది. చేమగడ్డ విషయానికి వచ్చినట్లయితే దుక్కిలో, ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల బాగా చివికినటువంటి పశువులను వేసుకోవచ్చు. అదేవిధంగా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఎరువును వేసి కలయదున్నాలి. తర్వాత విత్తన దుంపలను, చేమగడ్డలను 10 లీటర్ల నీటికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు, అదేవిధంగా 25 ml మూరో కోటో పాస్ కలిపిన దారంలో బాగా చేమగడ్డలను ముంచి విత్తన శుద్ధి చేసుకోవాలి. మనకు ఎకరానికి 300 నుంచి 400 చొప్పున చేమగడ్డ దుంపలు అవసరమవుతాయి. దాన్ని వరుసల మధ్య దూరము 1.5 అడుగు, అంటే 45 సెంటీమీటర్లు, దుంపల మధ్య దూరము 1 అడుగు 30 సెంటీమీటర్లు ఉండే విధంగా జూన్ మాసంలో నాటుకోవచ్చు. పూల తోటలో విషయానికి వచ్చినట్లయితే చేమంతిని మనము జూన్ మాసంలో వేసుకోవచ్చు. అదేవిధంగా కనకాంబరాల మొక్కలను కూడా మనం జూన్ మాసంలో వేసుకోవచ్చు. తోట పంటల విషయానికి వచ్చినట్లయితే కొబ్బరిలో మనకు కొత్తగా వేసుకోవచ్చు, అంటే కొత్త మొక్కల్ని జూన్ మాసంలో వేసుకోవచ్చు. మనకి రకాల విషయానికి వచ్చినట్లయితే కొబ్బరిలో దేశవాళీ రకాలు ఉన్నాయి, ఈస్ట్ కోస్టాలు, వెస్ట్ కోస్టాలు, అదే సంకర రకాలు, మనకి గంగా హైబ్రిడ్, గోదావరి గంగా అనేటువంటి సంకర రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటికి మనము కొత్త పంటగా వేసుకోవచ్చు. అదేవిధంగా రసాయనిక ఎరువులు కూడా జూన్ మాసంలో కానీ వేసుకోవాలి. ఈ వేసేటప్పుడు ఎరువులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 4 సంవత్సరాలు వయసు పడినటువంటి చెట్లకు 1/2 కిలో యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 1.5 కిలో మిరోటో పొటాస్ని పశువుల ఎరువు వేపపిండితో కలిపి ఈ జూన్ మాసంలో కొబ్బరి చెట్లకు వేసుకోవాలి. జీడి మామిడి విషయానికి వచ్చినట్లయితే తొలకరి ప్రారంభంలో వర్షాలు పడిన తర్వాత చెట్లు పాదల్లో ఉన్నటువంటి గడ్డిని తీసివేసి మనకు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా కూడా మొక్కలు నాటుకో

మొక్కలు నాటుకునేటప్పుడు మొక్కల మధ్య దూరం గాని వరుసల మధ్య దూరం గాని 7 మీటర్లు 7 మీటర్లు పెట్టుకోవచ్చు, లేదా 8 మీటర్లు 8 మీటర్లు పెట్టుకొని కూడా మనము నాటుకోవచ్చు, లేదా 10 మీటర్లు 10 మీటర్లు పెట్టుకొని కూడా జీడి మామిడి పంటలు వేసుకోవచ్చు. సుగంధ ద్రవ్య పంటల విషయానికి వచ్చినట్లయితే మనకి మధ్యగాలిక అంటే మీడియం డ్యూరేషన్ పసుపు రకాలను మనం జూన్ మొదటి వారంలో వేసుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలను కూడా మనము జూన్ 2వ వారంలో వేసుకోవచ్చు. మనము పసుపు కొమ్ములని, పసుపు అంటే పసుపు కానీ లేదా అల్లం కానీ కొమ్ముల ద్వారా రైజోమ్స్ అంటాం ప్రవర్ధనం చేస్తాము. వాటిని నాటుకునేటప్పుడు ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి, అంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. కొమ్ము యొక్క బరువు 30 నుంచి 40 గ్రాముల బరువు ఉండాలి. ప్రతి పసుపు కొమ్ము కూడా అంటే 2 ఐ బడ్స్ అంటాం కనుపులు ఉండే విధంగా మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న వాటిని మనము శుద్ధి చేసుకునే టైంలో 3 గ్రాముల రెడోమిల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ 1 లీటర్ నీటికి కలుపుకోవాలి. దాంతోపాటు మలాతియాన్ అనేటువంటి మందును కూడా మనకు 3 ml చొప్పున 1 లీటర్ నీటికి కలుపుకొని దాంట్లో 30 నిమిషాల పాటు ఈ పసుపు కొమ్ములను బాగా నీటిలో ఉంచి తర్వాత తీసి నీడలో ఆరబెట్టుకొని నాటుకోవాలి. ఖచ్చితంగా శుద్ధి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇది జూన్ మాసంలో మనకు మధ్యకాలిక రకాలను దీర్ఘకాలిక రకాలను వేసుకోవచ్చు. అదేవిధంగా ఔషధ మొక్కల విషయానికి వచ్చినట్లయితే పామరోజా అనే మొక్కను జూన్ మాసంలో వేసుకోవచ్చు. ఆకరదిక్కిలో 1 ఎకరాకు 4 టన్నుల పసులెరువు, 120 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మిరోటో పొటాస్ దుక్కులో వేసి పామరోజా మొక్కలను కూడా నాటుకోవడానికి అనువైనటువంటి సమయం. అశ్వగంధ కూడా మనము వేసుకోవచ్చు. నాటడానికి ఆకరు దుక్కిలో 4 నుంచి 5 టన్నుల పసులెరువు, 120 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 25 కిలోల మిరోటో పొటాస్ ఎరువును వేసుకొని నాటుకోవచ్చు. లెమన్ గ్రాస్ అంటాం అంటే నిమ్మగడ్డి కూడా, నిమ్మగడ్డి మరియు సిట్రోనెల్లా నాటడానికి కూడా అనువైనటువంటి సమయము జూన్ మాసంలో వేసుకోవచ్చు. మనం వేసుకునేటప్పుడు ఖచ్చితంగా దుక్కిలో 1 ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పసుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మిరిడో పొటాస్ చొప్పున వేసుకొని ఈ పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా జూన్ మాసంలో ఉద్యాన పంటల్లో చెప్పబడిన విధంగా సూచనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. జూలై మాసం విషయానికి వచ్చినట్లయితే జూలై మాసంలో మామిడిలో ప్రధానంగా మనకు కత్తిరింపులు అనేది చేసుకోవచ్చు. కత్తిరింపులు అంటే మనకు తెగులు సోకినటువంటి కొమ్మల్ని, మనకు అడ్డంగా పెరిగినటువంటి కొమ్మల్ని శుభ్రంగా కత్తిరింపులు చేసేసేయాలి. కత్తిరింపులు చేసిన అనంతరం 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి, లేదా బోర్డాక్స్ పేస్ట్ ను కత్తిరింపు చేసినటువంటి ప్రదేశంలో పుయ్యాలి. సో అది మనకు జూన్ జూలై మాసంలో చేయాల్సినటువంటి పద్ధతి. ఈ మామిడిలో అరటి విషయానికి వచ్చినట్లయితే మనకి సిఫారసు చేసినటువంటి పద్ధతిలో ఎరువులు వేసుకోవాలి. కూరగాయ పంటల్లో మనకి కూరగాయ పంటలు జూన్ జూలై మాసంలో వేసుకోవాలంటే జూన్ జూలై మాసానికి అనువైనటువంటి రకాలను ఎంపిక చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈ జూన్ జూలై మాసంలో మామిడి నిమ్మలు కత్తిరింపులు చేయడం అనేది ప్రధానమైనటువంటి యాజమాన్య పద్ధతి, అది ప్రధానంగా గమనించాలి. అదేవిధంగా మన కూరగాయ పంటలను నారు తయారైనటువంటి కూరగాయ పంటలను మిరప, టమోటా, వంగ వీటిని మనకు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనువైనటువంటి సమయం అన్నమాట ఈ జూన్ మరియు జూలై మాసం. దానితో పాటు మనకి చేమగడ్డలో ఇనుపు ధాతు లోపం గమనించినట్లయితే ఇనుపు ధాతు లోపాన్ని సవరించుకోవడానికి ఫెర్రస్ సల్ఫేట్ 5 గ్రాములు, అదేవిధంగా 1 గ్రాము నిమ్మ ఉప్పు మనకి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఫెర్రస్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటికి, 1 ట్యాంక్కి 1 గ్రాము నిమ్మ ఉప్పు లేదా 1/2 నిమ్మకాయ రసాన్ని కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇనుము ధాతు లోపాన్ని చేమగడ్డలో నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త చిగురు అనేది రావడం అనేది మనము జూలై మాసంలో గమనించవచ్చు. ముఖ్యంగా నిమ్మ పంటలో గమనిస్తాము. ఈ నిమ్మలో సూక్ష్మ ధాతుల మిశ్రమాన్ని అర్కా సిట్రస్ స్పెషల్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవడానికి అనువైనటువంటి సమయం. మనకి నేల సంపంగి అంటే మనకి ట్యూబరోజ్ అనే పంట వేసుకోవడానికి కూడా జూలై మాసం అనేది చాలా అనువైనటువంటి సమయము. ఈ నేల సంపంగిని కూడా సాగు చేసుకోవచ్చు.
చామంతిని కూడా జూన్ మాసంలో వేయకున్నట్లయితే జూలై మాసంలో కూడా

తెలుసుకోవడానికి చాలా అనువుగా అనువైనటువంటి సమయం అన్నమాట. అదేవిధంగా మనకు ఈ ఉద్యాన పంటల్లో కూరగాయ పంటలు కావచ్చు లేదంటే పండ్ల తోటలు కావచ్చు, ఈ జూన్ మాసంలో మనకి తొలకరి వర్షాలు పడతాయి కాబట్టి అన్ని రకాల పంటలను మనకు వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ విధంగా రైతులు జూన్ మరియు జూలై మాసాల్లో ఈ ఉద్యాన పంటల్లో చెప్పబడిన విధంగా సూచనలు పాటించినట్లయితే మనకి తర్వాత మంత్లో అంటే ఆగస్టు వాటిలో అంటే మొక్క నాటుకునేటప్పుడే చారైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు రైతులందరూ పాటించి ఈ వాటిని కూడా ఉద్యాన పంటల సాగులో అవలంబించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.

0: ఇప్పటి వరకు మీరు జూన్ మరియు జూలైలో వేయదగ్గ ఉద్యాన పంటల గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం విన్నారు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపైన మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలుపవచ్చు.
0: ఇప్పుడు విన్నాం పొలం కబుర్లు.
2: టిష్యూ కల్చర్ అరటి మొక్కల సాగు గురించి తెలుసుకుందాం. టిష్యూ కల్చర్ అంటే నాణ్యమైన అరటి పిలకల కణజాలం నుంచి ప్రయోగశాలలో అభివృద్ధిపరిచిన మొక్కలు, ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుంచి అభివృద్ధిపరిచిన మొక్కలు తెగుళ్లు లేనివిగాను ఆరోగ్యవంతంగాను ఉంటాయి. వీటిని పొలంలో నాటినప్పుడు వేగంగాను బలంగాను ఎదిగి మామూలు పిలక పంట కన్నా కూడా 45% వరకు ఎక్కువ దిగుబడినిస్తాయి. తోటంతా కూడా ఒకేసారి గెలలేస్తాయి. అలా వేసిన గెలలన్నీ అతి తక్కువ వ్యవధిలో కోయడం పూర్తవటం చేత తోట యాజమాన్యం ఖర్చు కూడా తగ్గుతుంది. కార్సీ పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగుబడినిస్తాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ప్రతి చెట్టుకి మనం ఎరువుల్ని లెక్కించి వేసుకోవాలి. కొన్ని రకాలు తక్కువ, కొన్ని రకాలు ఎక్కువ సాంద్రతలో నాటడం వల్ల ఎకరాల లెక్కన వేయడం సరైన పద్ధతి కాదు. అన్ని అరటి రకాలను ఒక్కొక్క చెట్టుకు 50 గ్రాముల భాస్వరాన్ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. భాస్వరపు ఎరువును అరటి మొక్క నాటిన కొద్ది కాలం వరకు మాత్రమే ఉపయోగించుకుంటుంది. కాబట్టి భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో పిలకలు నాటేటప్పుడు గుంట నుండి తవ్విన మట్టికి కలపడమే మంచిది. సూపర్ ఫాస్ఫేట్ ను వాడినప్పుడు అందులోని గంధకం మరియు కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా పంటకి లభ్యమవుతాయి. పైపాటుగా భాస్వరపు ఎరువును వేసుకోకూడదు, వేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి కాంప్లెక్స్ ఎరువుల్ని వాడుకోకూడదు. బాగా చివికిన పశువుల ఎరువుని సూపర్ ఫాస్ఫేట్ తో కలిపి ఒక్కొక్క గుంటకు 5 కిలోల చొప్పున వేసుకోవాలి. కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు, బొంత ఈ రకాల విషయానికి వచ్చినట్టయితే నత్రజని 200 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు వేసుకోవాలి. ఈ నత్రజనిని 4 మోతాదులుగా విభజించి వేసుకోవాలి. ఇక పెద్ద పచ్చ అరటి అలాగే పొట్టి పచ్చ అరటి రకాల విషయానికి వచ్చినట్టయితే ప్రతి చెట్టుకి 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల పొటాష్ చొప్పున వేసుకోవాలి. వీటిని కూడా 4 సార్లుగా విభజించి వేసుకోవాలి. తెల్ల చక్కెరకేళికి కూడా 250 గ్రాముల నత్రజని, 250 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని 5 భాగాలుగా విభజించి వేసుకోవాలి. ఇక ఎర్రగరప నెలల్లో సాగు చేసే కొవ్వూరు, బొంత, కర్పూర చక్కెరకేళి విషయానికి వచ్చినట్టయితే 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని 6 సమభాగాలుగా విభజించి వేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పచ్చ అరటి అలాగే పొట్టి పచ్చ అరటి రకాలని ఎర్రగరప నెలల్లో సాగు చేసినట్టయితే గనక 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని 6 భాగాలుగా విభజించి వేసుకోవాలి. నత్రజని పొటాష్ ఎరువులని అరటి చెట్టుకు 2 వైపులా 30-40 సెంటీమీటర్ల దూరంలో 10 సెంటీమీటర్ల లోతు గుంటల్లో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడి ఇవ్వాలి. అలా కాకుండా ఎక్కువ నీరు పెట్టినట్టయితే వేసిన ఎరువులు నీటిలో కరిగిపోయి నీటితో పాటుగా భూమి లోపలి పొరల్లోకి పోయి మొక్కకి అందవు. కాబట్టి ఫలితం కూడా ఎక్కువగా రాదు. ఈ టిష్యూ కల్చర్ అరటి సాగులో డ్రిప్ పద్ధతిలో నీరు అలాగే ఎరువుల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. డ్రిప్ పద్ధతిలో నీటినివ్వడం వల్ల నీటి వినియోగం 40-50% తగ్గటమే కాకుండా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల అరటి ఏపుగా పెరిగి మామూలు కన్నా 25 నుండి 30 రోజుల ముందుగా గెలవస్తుంది. గెలలు త్వరగా పక్వానికి రావడమే కాకుండా గెలల పరిమాణం నాణ్యత కూడా పెరుగుతుంది. దీనివల్ల తోటను పెంచే వ్యవస్థతో పాటు యాజమాన్య ఖర్చులు కూడా తగ్గుతాయి. డ్రిప్ పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు భాస్వరపు ఎరువుని పిలక నాటడానికి తీసిన గుంట నుండి తవ్విన మట్టికి కలుపుకోవాలి. బలమైన నెలలో సిఫారసు చేసిన ఎరువుల మోతాదులో 60%, తేలిక నెలల్లో సిఫారసు చేసిన మోతాదులో 75% ఎరువులు వేస్తే సరిపోతుంది. బరువైన నెలల్లో డ్రిప్ పద్ధతిలో 3వ వారం నుండి 25వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 10 గ్రాముల యూరియా, 7 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని ఇవ్వాలి. మళ్ళా గెలవేసిన తర్వాత 33వ వారం నుండి 36వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 13 గ్రాముల యూరియా, 10 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ పద్ధతిలో అందించాలి. పాలిథిన్ సంచుల్లో పెంచిన టిష్యూ కల్చర్ అరటి మొక్కలు చిన్నవిగా ఉంటాయి. నాటిన వెంటనే ఎదుగుదల ప్రారంభిస్తాయి. మామూలు మొక్కల కంటే వేగంగా పెరుగుతాయి. కానీ మొక్కలు చిన్నవిగా ఉండి పరిమిత వేరు మండలాన్ని కలిగి ఉండడం వల్ల మామూలుగా సిఫారసు చేసిన ఎరువుల మోతాదుని సమర్థవంతంగా వినియోగించుకోలేవు. కాబట్టి అరటికి సిఫారసు చేసిన నత్రజని, పొటాష్ ఎరువులని తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. టిష్యూ కల్చర్ ద్వారా ప్రవర్ధనం చేయబడి ఎక్కువ సాగులో ఉన్న క్యావెండిష్ అంటే పచ్చారటి రకాలకి మొక్కలు నాటిన తర్వాత నత్రజని, పొటాష్ ఎరువులని ఒక్కొక్క దఫాకి 15 గ్రాముల వంతున 15వ రోజు, 30వ రోజు అలాగే 45 రోజులకి, 20 గ్రాముల వంతున 60 రోజులకి, 70 రోజులకి, 90 రోజులకి, 30 గ్రాముల వంతున 110 రోజులకి, 130 రోజులకి, 150 రోజులకి మొక్కలకి రెండు వైపులా గుంటల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడిపెట్టాలి. ఇక ఈ టిష్యూ కల్చర్ అరటిలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే అరటి పంటకి కాలం, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి సుమారుగా 30 నుండి 40 సార్లు నీటిని పెట్టాలి. ఆయా ప్రాంత పరిస్థితుల మీద ఆధారపడి 7 నుండి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 4వ రోజు తడి పెట్టాల్సి ఉంటుంది. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి నీటి తడి పెట్టాలి. అరటికి డ్రిప్ పద్ధతి ద్వారా నీరు ఇచ్చినప్పుడు కాల పరిమితి 20 నుండి 30 రోజుల వరకు తగ్గుతుంది. దిగుబడి 20% వరకు పెరుగుతుంది. కలుపును అదుపులో ఉంచి 40% వరకు నీటిని, 25 నుండి 50% వరకు ఎరువులని ఆదా చేసుకోవచ్చు. అలాగే చీడపీడల సమస్య, కలుపు సమస్య కూడా తగ్గుతాయి. నత్రజని, పొటాష్ ఎరువుల్ని డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చినప్పుడు బలమైన నెలల్లో సిఫారసు చేసిన మోతాదులో 50%, తేలిక నెలల్లో 75% ఇస్తే సరిపోతుంది. 75% ఎరువులని పిలక నాటిన 5వ లేదా 6వ వారం నుండి గెల అంకురం ఏర్పడే దశ వరకు వారం రోజులకు ఒకసారి ఇవ్వాలి. మిగిలిన 25% నత్రజనిని, పొటాష్ ఎరువుల్ని 4 సమభాగాలుగా చేసి గెల వేసిన తర్వాత 4 వారాల పాటు వారానికి ఒకరోజు చొప్పున డ్రిప్ ద్వారా ఇవ్వాలి. ఇక అరటి సాగులో అంతర పంటల విషయానికి వచ్చినట్టయితే అరటి దీర్ఘకాల పంట. ఎక్కువ దూరంలో నాటడం వల్ల ఎక్కువ నీటి తడులు ఇవ్వడం వల్ల ఖాళీగా ఉన్న భూమిలో కలుపు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఖాళీగా ఉన్న భూమిలో స్వల్పకాలిక అంతర పంటల్ని పండించి ఆదాయాన్ని గడించవచ్చు. అరటి రకాన్ని, నాటే కాలాన్ని, వాతావరణ స్థితిగతులను బట్టి మార్కెట్ అనుకూలతను గమనించి అంతర పంటల్ని ఎంపిక చేసుకోవాలి. అంతర పంటల సాంద్రత తగు నిష్పత్తిలో వేసుకోవాలి. ఎక్కువ సాంద్రతలో నాటినట్టయితే ముఖ్యమైన పంట అరటికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అరటికి వేసే ఎరువులతో సంబంధం లేకుండా అంతర పంటలకు నిర్దేశించిన ఎరువుల్ని అదనంగా ఇవ్వాలి. అరటి చుట్టూ 60 సెంటీమీటర్లు వదిలిపెట్టి అంతర

0: పంటల్ని వేసుకోవాలి. అరటిలో కలుపు నివారణ అంతర కృషి విషయానికి వచ్చినట్టయితే హెక్టార్ కి బ్యూటాక్లోర్ 5 లీటర్లు లేదా అలాక్లోర్ 2.5 లీటరు లేదా పెండిమిథాలిన్ 2.5 లీటరు లేదా ఆక్సీఫ్లోర్ఫెన్ 500 నుంచి 600 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందుని నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేసి కలుపు మొలవకుండా అరికట్టచ్చు. తుంగ, గరిక మొదలైన మొండిజాతి కలుపు నిర్మూలనకు హెక్టార్ కి 2.5 నుండి 5 లీటర్ల గ్లైఫోసేట్ మందిని 250 నుండి 500 లీటర్ల నీళ్లలో కలిపి కలుపు మొక్కల మీద పిచికారీ చేసి నిర్మూలించవచ్చు. గ్లైఫోసేట్ మందు పిచికారీ చేసేటప్పుడు కలుపు ఎదిగి ఉండాలి. కలుపు ఆకులు పండి పూత పూసి ఉండకూడదు. గ్లైఫోసేట్ మందును అరటి మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. అరటి నాటిన 3 నుండి 4 నెలల నుండి పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకల్ని 20 నుండి 25 రోజులకు ఒకసారి కోసేస్తూ ఉండాలి. పిలకలు ఎప్పటికప్పుడు కోయడం వల్ల తల్లి చెట్టు బాగా ఎదిగి అధిక ఫలసాయం వస్తుంది. బాగా పెద్దవైన పిలకలను పదునైన గునపంతో కొద్దిపాటి దుంపతో సహా తవ్వి తీస్తే తిరిగి పెరగదు. అరటి నాటిన 6 నుండి 8 నెలల్లో చెట్టు మొదలుకి మట్టిని ఎగదోయడం వల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అరటి చెట్లు గాలి తాకిడికి తట్టుకోవడానికి వెదురు గడలను పాతి ఊతమివ్వాలి. గెలలు నరికిన చెట్లను ఎక్కడ ఉన్నవి అక్కడే చిన్న చిన్న ముక్కలుగా నరికితే త్వరగా ఎండి కుళ్ళి భూమిలో కలిసి సేంద్రియ ఎరువుగా రూపాంతరం చెంది భూసారం పెరుగుతుంది. గెలవేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత 2% రంధ్రాలను కలిగిన 100 కేజీ తెలుపు రంగు పాలిథీన్ సంచుల్ని గెలలకు తొడిగినట్టయితే పళ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా నాణ్యంగా ఉంటాయి.
1: సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఇప్పుడు జానపద గేయం వింటారు.

0: ఇప్పటి వరకు జానపద గేయం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే విట్టారు.
1: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: ఆకాశవాణి వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
3: మహోన్నతమైన సంస్కృతికి ప్రకృతి ఆరాధనకు నిలయం మన భారతదేశం. 2047 నాటికి భారత్ను సర్వతోముఖాభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సుదీర్ఘ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు సంస్కరణలు చేపడుతోంది. ఆర్థిక పురోగతి, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక విప్లవాలతో పాటు పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన గాలి, సమృద్ధిగా కురిసే వర్షాలు, పచ్చని ప్రకృతితో వికసించే సుఖశాంతుల హరిత భారతాన్ని ఆవిష్కరించడమే భారత ప్రభుత్వ ధ్యేయం. అందుకే ప్రతి ఏటా 1 జూలై నుంచి 7 వరకు ప్రత్యేకంగా వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తును పచ్చదనంతో నింపే ఒక పవిత్ర యజ్ఞం. ఛాయా మావహంతి కుర్వంతి చాన్యం తపంతి స్వయం, ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షాలు తాము ఎండతాపాన్ని భరిస్తూ ఇతరులకు మాత్రం చల్లని నీడనిస్తాయి. ఇతరుల ఆకలి తీర్చడానికి మధురమైన ఫలాలను అందించే చెట్లు స్వార్థం లేని సత్పురుషుల వంటివి అని దీని అర్థం. ప్రస్తుత ఆధునిక కాలంలో భూతాపం, అకాల వర్షాలు, తుఫానులు, కాలుష్యం వంటి సవాళ్లు మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే మన వనాలను మనం తప్పక కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలకు అడవులు రక్షణ కవచం లాంటివి. అడవుల పెంపకం అనేది కేవలం చెట్లను నాటడం మాత్రమే కాదు, అది రాబోయే తరాల మనుగడకు పునాది వేయడం. వికసిత్ భారత్ హరిత లక్ష్యాలను సాధించడంలో, ఈ వన మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో జిల్లా అటవీ శాఖ క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జిల్లా అటవీ శాఖాధికారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల క్షేత్రస్థాయి అమలుతో పాటు వన మహోత్సవ వారోత్సవాల్లో భాగంగా సమగ్ర ప్రణాళికతో మొక్కల పంపిణీ, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, పాఠశాలలకు, పంచాయతీలకు ఉచితంగా నాణ్యమైన దేశవాళీ మొక్కలను సరఫరా చేయడం, గ్రామాల్లోని వన సంరక్షణ సమితులకు శిక్షణ ఇచ్చి అడవుల రక్షణలో స్థానిక గిరిజనులను, ప్రజలను భాగస్వామ్యం చేయడం, జియో ట్యాగింగ్ ద్వారా నాటిన ప్రతి మొక్క మనుగడను ట్రాక్ చేయడం, ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. వృక్షారక్షతి

0: ಹರಾವ್ ಕರಿದ್ವಾರ.
1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా 2047 సంవత్సరం నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని 50% వరకు సాధించాలని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ గౌరవ అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్ర ప్రాయోజిత పథకాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గాను 2030 నాటికి 37% వరకు అటవీ ప్రాంతం మరియు చెట్లు పెరిగే ప్రాంతం రెండు కలిపి గ్రీన్ కవర్ అంటాము. ఈ గ్రీన్ కవర్ ని 37% 2030 నాటికల్లా సాధించాలని లక్ష్యాన్ని అటవీ శాఖకు నిర్దేశించడం జరిగింది. ఈ లక్ష్య సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున చేపడుతూ అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ప్రధానంగా చెప్పవలసింది నగర వన యోజన. ఈ నగర వన యోజన ప్రధాన లక్ష్యము నగర ప్రాంతాల్లో అంటే అర్బన్ స్పేసెస్ లో గ్రీన్ లంగ్ స్పేసెస్ ను తయారు చేయడం, అంటే నగరాల్లో వనాలను ఏర్పాటు చేయడము. ఆ వనాల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగర ప్రాంత ప్రజలకు వినోదంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశం. తదనుగుణంగా అనేక జిల్లాల్లో అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ లో నగర వనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త నగర వనాలను కూడా ఏర్పాటు చేసేదానికి ప్రపోజల్స్ ను పంపించడం జరిగింది. తర్వాత పథకం మిస్తి. ఇది సువిశాలమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తీర ప్రాంతము, అంటే దాదాపు 900 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడాడవులను సంరక్షించడము, అదే విధంగా పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడంతో పాటు తీర ప్రాంత ప్రజలకు తుఫాన్ నుంచి రక్షణ కూడా కల్పించడం దీని ప్రధాన ఉద్దేశము. ఈ దిశగానే గౌరవ అటవీ శాఖ మంత్రి గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా అయితే చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉందో అదే విధంగా తీర ప్రాంతానికి సమాంతరంగా మడాడవులను పెంపొందించడం ద్వారా మనకు ఒక గ్రీన్ వాల్ ను సాధించాలని చెప్పని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా అటవీ శాఖ ఉన్నటువంటి మడాడవులను పరిరక్షించడం, అదే విధంగా మడాడవుల నర్సరీని ఏర్పాటు చేయడం ద్వారా గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకంలో చెప్పుకోవాల్సింది గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ గుర్తించి అక్కడ వనీకరణ కార్యక్రమాలు అనేది చేపట్టడం ద్వారా అటవీ విస్తరణ కూడా పెంపొందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర అటవీ శాఖ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇక ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కేంద్ర ప్రాయోజిత పథకము. ఏనుగులు విరివిగా సంచరించే రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ఏనుగుల యొక్క పరిరక్షణ దిశగా చేపట్టే కార్యక్రమాలు, అదే విధంగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషి మరియు ఏనుగులు వీటి మధ్య సంఘర్షణను నివారించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. టైమ్లీ కంపెన్సేషన్ పే చేయడము, అదే విధంగా ఏనుగులకు అడవుల్లో నీరు మరియు ఫాడర్ యొక్క అవసరాలను తీర్చడం ద్వారా అవి విలేజెస్ లోకి రాకుండా నిరోధించడము, మ్యాన్ అనిమల్ కో ఎగ్జిస్టెన్స్ ను పెంపొందించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రాజెక్ట్ టైగర్ ను రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, ఆ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల, మార్కాపురం జిల్లాల్లో ఈ పులులకు సంరక్షణ చర్యలను చేపట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇక్కడ బేస్ క్యాంపులు అనేది లోకల్ గా ఉన్నటువంటి చెంచు ట్రైబల్స్ ను తీసుకుని అటవీ శాఖ అవుట్ సోర్స్ ఎంగేజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకు బేస్ క్యాంపులు అనేది నిర్వహించి వాటి ద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాము. వాటి యొక్క కదలికలను గుర్తించడము ఎప్పటికప్పుడు, తద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల నిర్వహణ అనేది మనకు సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ అడవుల్లో వీటికి నీటి లభ్యత, కావలసిన ప్రే ప్రిడేటర్ రేషియోని మెయింటైన్ చేయడం ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల యొక్క సంఖ్య పెరిగేందుకు గాను అటవీ శాఖ చర్యలు చేపడుతుంది. ఎర్రచందనము సహజసిద్ధంగా విస్తృతంగా లభించిన రాయలసీమ జిల్లాల్లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ స్కీమ్ ద్వారా అటవీ శాఖకు నిధులను కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా ఎర్రచందనం అడవుల యొక్క పరిరక్షణ, అదేవిధంగా వనీకరణ కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు అటవీ శాఖ నాణ్యమైన వివిధ అటవీ మరియు పండ్ల జాతి మొక్కలను అటవీ నర్సరీలో పెంచి ప్రజలకు పెద్ద ఎత్తున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ క్యాంపస్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున వనీకరణ కార్యక్రమాలు, భూగర్భ జలాల పెంపుదల, వన్యప్రాణి సంరక్షణ చేపట్టడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వము గౌరవ అటవీ శాఖ మంత్రులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అటవీ మరియు వన్యప్రాణి పరిరక్షణ అభివృద్ధి దిశగా అనేక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పేర్కొనవలసింది సీడ్ బాల్ డిస్పర్సల్, అంటే విత్తన గొంతులు తయారీ చల్లడము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2026 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన గొంతులను తయారీ మరియు వాటి డిస్పర్సల్ కార్యక్రమాన్ని, చల్లే కార్యక్రమాన్ని గౌరవ అటవీ శాఖ మంత్రులు ప్రారంభించడం జరిగింది. గతానికంటే భిన్నంగా చాలా విస్తృత స్థాయిలో

0: వీటిని చల్లడం ద్వారా డ్రోన్ల సహాయంతో అదేవిధంగా మనుషుల సహాయంతో అక్కడ పచ్చదనాన్ని పెంపొందించడం అనేది ఈ సీడ్ బాల్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశము. మనకున్న వర్షాల యొక్క లభ్యతను కూడా చూసుకొని ఈ సీజన్ లో 26-27 మాన్సూన్ సీజన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన గొంతులను తయారు అయితే చేయడం జరిగింది. వాటిని అటవీ ప్రాంతాల్లో మరియు అటవీకి బయట ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మనకి పని ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో చల్లడం జరుగుతుంది. ఈ 2.5 కోట్ల విత్తన గొంతులు అంత స్థానిక జాతులకు సంబంధించినవి. ఇటువంటి విదేశీ జాతులను మనం అటవీ శాఖ నిర్దేశించుకోలేదు. స్థానిక జాతులను విత్తనాలను తీసుకొని వాటిని సీడ్ వాల్స్ గా మనం మార్చుకొని ఈ సీజన్ లో మనం ఖాళీ ప్రదేశాల్లో అటవీ ప్రాంతాల్లో మరియు అటవీ బయట ప్రాంతాల్లో కూడా చల్లడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో మనిషి జంతువుల మధ్య సంఘర్షణ అనగా మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ను నివారించడము, నిరోధించడము, నిర్వహించడము ఈ మూడు ప్రధాన లక్ష్యాలను సాధించే దిశగా, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా వ్యవస్థాగత ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనికి హనుమాన్ అనే పేరు మనము పెట్టడం జరిగింది. ఈ హనుమాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ లను ఎక్కడెక్కడైతే మనము మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ ఏరియాను, ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా వెంటనే ఏవైనా అక్రూర జంతువులు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు గాని లేదంటే పాములు, కోతలు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి గాను ఈ హనుమాన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించడం జరిగింది. ఇక పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా పెంపొందించడము, వాళ్ళకి పర్యావరణం గురించిన స్పృహను పెంపొందించే దిశగా ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ను మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణ హిత టూరిజం ప్రధాన లక్ష్యంగా ఎకో టూరిజం సైట్స్ ను, సిబిఐటి సెంటర్స్ ను ఏర్పాటు చేసి వినోదంతో కూడిన పర్యావరణ పరిరక్షణ స్పృహను పెంపొందించే దిశగా అనేక ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ప్రారంభించడం జరిగింది. వీటి సంఖ్యను కూడా పెంపొందించగాను కార్యాచరణ రూపొందించడం జరిగింది. అదేవిధంగా వన సంరక్షణ సమితుల ద్వారా అటవీ ప్రాంతాల పరిరక్షణ, అటవీ పెంపుదల కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఈ వన సంరక్షణ సమితులను, నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ఈ అటవీ పరిరక్షణలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు చేయడం అయితే గాని అదేవిధంగా పెద్ద ఎత్తున వన మహోత్సవాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. July 1 to July 7 వరకు ఈ వన మహోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించడము, వన్యప్రాణి మరియు అడవుల యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించి వాటి పరిరక్షణలో ప్రజలను కూడా భాగస్వాములు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర అటవీ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ దిశగా గౌరవ అటవీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
1: పంచభూతాత్మకమైన ప్రకృతి సమస్త జీవరాశుల మనుగడకు మూలాధారం. మనం తినే ఆహారాన్ని అందించడంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి చెట్లు, మొక్కలు. పరోపకారాయ ఫలంతి వృక్షాహ అనే సూక్తి మనకు తెలిసిందే. పరోపకారం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే ఈ తరువుల నుంచి మనం బ్రతుకు తెరువు పాఠాలెన్నో నేర్చుకోవాలి. ప్రకృతి వరాలైన మొక్కలు, చెట్లను వాడుకునే హక్కే కాదు, వాటిని కాపాడే బాధ్యత, పెంచి పోషించే కర్తవ్యం కూడా మనదే. అలాగే జంతువులు, పక్షుల పట్ల కూడా మనం కరుణతో మెలగాలి. వనం లేకపోతే జనం లేరు, వనం లేకపోతే జీవనమే లేదు. వన సంపద సమృద్ధిగా ఉంటేనే మానవ మనుగడ సులభమవుతుంది. వాతావరణ సమతౌల్యతను రక్షిస్తూ అమ్మల మనల్ని కాపాడే చెట్లు మనం ఏమీ అడగకుండానే మన ఆకలి తీర్చడమే కాక ప్రాణవాయువుతో మనకు ప్రాణభిక్షను కూడా పెడతాయి. అలాంటి చెట్లను, సామాజిక వనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం అనేక ఇతర సంస్కరణలు, పథకాలతో పాటు ఈ వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారతదేశపు శక్తివంతమైన విధానాలు, రాష్ట్ర ప్రభుత్వపు వినూత్న వ్యూహాలకు ప్రజల నిరంతర శ్రమ కూడా తోడవుతూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ నేల ప్రపంచ పర్యావరణ పటంలో పచ్చని సంతకంగా మారుతోంది. దీనివల్ల గిరిజనుల జీవనోపాధి, అటవీ ఆధారిత పరిశ్రమలు కూడా వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ

0: బహుమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా పాట కోరుతున్న వారు విజయ, ఆశ్రిత, రిషిత, శ్రీకాంత్ వీరందరూ నెల్లూరు పొదలకూరు రోడ్ నుంచి మా కోసం అందాల రాముడు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: అన్నా అదేంటన్న ఆటపడిపోయా?
1: ఇందాక నుంచి మీరు ఏం చేస్తున్నారా?
2: మిమ్మల్ని పొగుడుతూ పాడుతున్నావాడే.
1: అది అందుకే డిస్టైల్ కింద అడిపోయాను. ఒరే దిష్టి మొత్తం పోవాలి, ఇప్పుడు తిడతా పాడండి.
2: కుదరదండి, మిమ్మల్ని పొగుడుతూ పాడడానికే డబ్బులు ఇచ్చారండి.
1: ఓ ఇవి తీసుకుని తిట్టేంట్రా?
0: అయితే వాకే తిట్టండ్రా.

తర్వాత పాట కోరుతున్నవారు పద్మావతి సెంటర్ నెల్లూరు నుంచి దేవ్న, శ్రీధర్ మరియు వారి కుటుంబ సభ్యులు మా కోసం మర్యాద రామన్న చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: తర్వాత పాట కోరుతున్న వారు వేదాయపల్లెం నెల్లూరు నుంచి షాహిరా, సనా, సానియా, శ్రీకాంత్ వీరందరూ మా కోసం ఉగాది చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.
1: Music!

తర్వాత పాట కోరుతున్న వారు దగదత్తి నుంచి గాయత్రి, సీతమ్మ, జాహ్నవి, శ్రీనివాసులు వీరందరూ కలిసిందాం రా చిత్రం నుండి పాట కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు రూరల్ దొంతాలి నుంచి ప్రసన్న, వేణుగోపాల్, మోహన్ కృష్ణ మరియు వారి కుమార్తె అపర్ణ వీరందరూ సీతాకోక చిలుక చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు ఆమంచెర్ల నుంచి భారతి రాజయ్య, శృతి వీరందరూ మా కోసం నిజం చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

ఇప్పటి వరకు మీరు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని కేంద్ర మంత్రి జువల్ ఓరాం ఆకాంక్షించారు. కేరళలోని వాయనాడ్లో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి కూడా బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారత్ ఇండోనేషియా సంబంధాలు శతాబ్దాల చరిత్ర కలిగినవని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి శాంతి స్థిరత్వం సుసంపన్నతను విశ్వసిస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ భద్రతకు భంగం కలిగించే ఏకపక్ష చర్యలను నిరోధించాలని ఉద్ఘాటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వానికి కూడా భారత్ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, డిజిటల్ టెక్నాలజీ, విద్య, కృత్రిమ మేధ, ఏఐ తదితర రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ప్రధాని సూచించారు. అలాగే యూపీఐ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, విద్య, స్టార్టప్లు, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ ఔర్ ఇండోనేషియా కే బీచ్ అనంత ఆకాశ్ కో చూనే కా సామర్థ్య హై ఔర్ భారత్ ఇస్మే ఇండోనేషియా కో అప్నా నేచురల్ పార్ట్నర్ మాన్తా హై. బియాక్ మే సటలైట్ ట్రేకింగ్ సువిధాయే లంబే సమయ సే భారత్ కే స్పేస్ ప్రోగ్రామ్ కో సహయోగ్ దేతీ రహీ హై. భారత్ నే భీ ఇండోనేషియా కే కై సటలైట్ లాంచ్ కియే హై ఔర్ కెపాసిటీ బిల్డింగ్ మే అప్నా యోగ్దాన్ దియా హై.
0: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20,00,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అభివృద్ధి చెందిన వ్యవసాయం, సుసంపన్న గ్రామాలు, ఆర్థికంగా బలమైన రైతులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని, ప్రభుత్వ ప్రయత్నాలకు ఇతర సంస్థలు కూడా తోడైతే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్న స్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలియజేశారు. గ్రామ స్థాయిలో పనిచేసే ఈ పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరు 100 నుంచి 200 మంది రైతులతో కలిసి పనిచేస్తూ గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: प्रगति कार्यक्रम के अंतर्गत ये तय किया है कि लगभग अभी तक 26,000 कृषि उद्यमी ट्रेंड करके छोटे छोटे कृषि उद्यमी इन्होंने तैयार किए हैं जो एक गांव में काम करते हैं और गांव की कृषि को बदलने के लिए 100-200 किसान को साथ जोड़ते हैं और कई जगह किसान जोड़ के वो परिवर्तन धीरे धीरे ला रहे हैं. अब वो नए 20,000 और कृषि उद्यमी जोड़ेंगे और

0: कृषि में मदद टेक्नोलॉजी उनको देंगे, अच्छे बीज, मैकेनाइजेशन का लाभ, आधुनिक कृषि पद्धति वो सिखाएंगे, जिससे उत्पादन भी बढ़ेगा, लागत भी घटेगी और उसके साथ साथ कैसे वैल्यू एडिशन हो इस पर भी काम करेंगे।
1: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ప్రసంగించిన ఆయన 14 కిలోమీటర్ల పొడవైన జోజిలా సొరంగ మార్గం, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ కారిడార్లో నిర్మిస్తున్న 36 సొరంగాలు, కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్ట్, అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మెరుగైన రహదారి అనుసంధానం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు దేశంలో రవాణా సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆధారిత వృద్ధిపైనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సుపరిపాలన అనేది దేశ నిర్మాణాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సాగాలని, రాజకీయాలు సామాజిక ఆర్థిక పరివర్తనకు సాధనంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే సాంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరామ్ అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల జాతీయ సదస్సును కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ ఏఐను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్, విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. గిరిజన పరిశోధన సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది. జురాన్ కప్ 2026 ఫుట్బాల్ టోర్నమెంట్ కు సంబంధించిన ట్రాఫీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆవిష్కరించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో జురాన్ కప్ ట్రాఫీని అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ ఏడాది జురాన్ కప్, ప్రెసిడెంట్స్ కప్, షిమ్లా ట్రాఫీల్ని కైవసం చేసుకునేందుకు కొత్త జట్లు పోటీ పడనున్నాయని తెలిపారు. కొత్త జట్ల భాగస్వామ్యంతో ఈ చారిత్రక టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితంగా ప్రజాదరణ పొందుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది టోర్నీలో శ్రీలంక జట్టు పాల్గొనడం పట్ల రాష్ట్రపతి హర్షం వెలిబుచ్చారు. కొత్త జట్ల చేరికతో ఈ చారిత్రక పోటీకి అంతర్జాతీయ గుర్తింపు, ఆదరణ మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్లో పాల్గొంటున్న అన్ని జట్లు, క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడా స్ఫూర్తితో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. దేశంలో నైరుతి రుతుపవనాలు మరో 3 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మిగిలిన ప్రాంతాలు, అలాగే రాజస్థాన్లోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు తీర ప్రాంత కర్ణాటక, గుజరాత్, కోంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD శాస్త్రవేత్త డి ధర్మరాజు వెల్లడిస్తూ,
2: థండర్ స్టార్మ్స్ విత్ విండ్ స్పీడ్ అట్ 40 to 50 km/h వెరీ లైక్లీ టు అక్కర్ అట్ ది ఐసోలేటెడ్ పాకెట్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, గాంజిటిక్ వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ యాజ్ వెల్ యాజ్ జార్ఖండ్, కేరళ అండ్ లక్షద్వీప్, రాజస్థాన్, వెస్ట్ ఉత్తరప్రదేశ్. థండర్ స్టార్మ్స్ దెర్ ఇస్ ఏ స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ లైక్లీ టు అక్కర్ అట్ ది ఐసోలేటెడ్ ప్లేసెస్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ లక్షద్వీప్, తెలంగాణ రీజన్స్.
1: కేరళలోని వాయనాడులో కొండ చెరియలు విరిగిపడి 3 ప్రాణాలు కోల్పోగా 6 గల్లంతయ్యారు. వాయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద సొరంగ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈరోజు భారీ వర్షాల కారణంగా కొండ చెరియలు విరిగిపడ్డాయి. ప్రమాదం సంభవించిన సమయంలో భూగర్భంలో చిక్కుకుపోయిన 9 కార్మికులను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసి మెప్పాడిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించాయి. మరో 6 కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని, వారు శిథిలాల కింద చిక్కుపోయి ఉండవచ్చునని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక, రక్షణ శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల విస్తరణ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్లో పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో వల్సాద్ జిల్లా వాపిలో అత్యధికంగా 216 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా

ఆ రాష్ట్రంలో సాధారణ జనజీవనం స్తంభించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 700 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 80 ప్రాంతీయ రహదారులను తాత్కాలికంగా మూసివేయగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ది వేగవంతం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ది చెందాలని కేంద్ర మంత్రి జ్యువల్ ఓరామ్ ఆకాంక్షించారు.

0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: చిత్ర జగత్ పాత హిందీ చిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా శ్రీ 420 చిత్రం నుంచి మన్నాడే లతా మంగేష్కర్ పాడిన పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు కిషోర్ కుమార్ పాడిన మరో పాట డాన్ చిత్రం నుంచి.
1: अरे भंग का रंग जमा हो चकाचक हिरलो पान चबाए आहा अरे

వినబోయే పాట ఆశా భోస్లే మొహమ్మద్ రఫీ పాడిన యాదోన్ కీ బారాత్ చిత్రం నుంచి.

శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి 10 గంటలకు నలచరిత్ర శ్రీమతి సత్యాంజనేయ భాగవతారిణి గారిచే హరికథా కాలక్షేపం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: మాతమాతం మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
1: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
2: రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి శ్రోతకులు, భాగవతోత్తములకు భక్తి నమోవాకములు. నేటి కథ హరిశ్చంద్ర నలోరాజ పురుకుత్స పురూరవ సగర కార్తవీర్యార్జున అను సచ్చక్రవర్తులు. ఆరుగురు చక్రవర్తులలో రెండవ వాడైన నలచక్రవర్తి యొక్క చరిత్రము. ఈ కథ బాలాజీ దాస విరచితము అయి సత్య ధర్మ భక్తి జ్ఞాన వైరాగ్యముల నిచ్చు సత్కథ. ఆధ్యాత్మిక చిత్తులై ఆకర్ణించి ఆనందవార్నిధిలో తేలి ఆ సకలాగము పూజితుని అనుగ్రహ పాత్రులై తరించగలరని అందరినీ కోరుతూ ఈ కథను ప్రారంభిస్తున్నాను.

దుర్జన్మ మానసములకు దోమరం, దుర్జనుల మానసములకు దోమరం, అఖిల సుఖదం.

పావన చరితులారా, సకల సంపదలకు సన్మార్గ వర్తనులకు పరోపకార పారిణులకు పరాక్రమవంతులకు శీల సుగుణవతులైన సాధులకు నిలయమైన నిషిధానగరమునకు సూర్యకుల సంజాతుడు వీరసేన పుత్రుడు నలమహారాజు ధర్మబద్ధముగా ప్రజాను రంజకముగా పరిపాలన చేయుచుండ ఒకనాడు సాయం సంధ్యవేళ ప్రమదావనమున విహరింపుచు ఆ రాజు చల్లని పిల్లవాయువులతో వికసించిన పూల పరిమళముతో మనోల్లాసకరమైన ప్రశాంత వాతావరణములో ఆ సమీపానికి పగడపు తీగె సౌరు పగడపు తీగె సౌరు నలపాదములున్ ముఖముల్ హసింపగా మగని కరా

పుణ్యభూమి అయిన పవిత్ర బ్రహ్మ మానస సరోవరమున ప్రశాంతముగా విహరించు రాజహంసలు ఆకాశ మార్గమున వెళుతూ ఆహ్లాదకరమైన ఆ వన వాతావరణం ఆకర్షింపగా గగనమానిని రత్నహారము తెగి నేలపైన వ్రాలినట్టు ఆ నరరాజు సమీపమున ఒక కొలను దిగినవట. రాజు వాటిని చూచి ఎంతో ముచ్చటపడి ఒక రాజహంసమును పట్టి అక్కున చేర్చుకుని దాని రూపము గుణములకు చూచి ఆనందపడుతూ ఉన్న సమయమున ఆ రాజహంస ఏమనుకుంటుందట, అయ్యయ్యో, నా తోడి వారంతా కూడా తప్పించుకున్నారు, నేను మాత్రం ఈ రాజు చేతిలో చిక్కాను, నా పరిస్థితి ఏమవుతుందో

తమ తోటి పక్షుల్ని సురక్షితంగా చెట్లెక్కి చూస్తున్నాయి. విధి వశం చేత రాజు చేత చిక్కుబడ్డ ఆ పక్షి ఏమనుకుంటుందట, నా దురదృష్టం, ఇప్పుడు ఎలా తప్పించుకోగలను అని ఆ రాజుతో చాలా సున్నితంగా, వినయంగా, దీనంగా ఈ విధంగా మాట్లాడుతుంది.

నేను మానస సరోవరమును విహరించు రాజహంసను. నన్ను విడిచిపెడితే నీకు ప్రియమైన వాక్యాలు చెబుతాను. విదర్భపురు పరిపాలకుడు, ధర్మ మార్గానువర్తి భీమరాజ నందన దమయంతి సతి, సౌందర్య సద్గుణ శీలవతి, నీకు తగిన అనుకూలవతి, నన్ను విడిచితివేని ఆ సుందరి నెరియేరి నీ శౌర్య పరాక్రమ రూప సంపద గూర్చి వర్ణించి ఆమెకు నీ ఎంద అనురక్తిని చేసింది అని ఆ మాటలు విని నలరాజు ఆ విహంగం మాటలు కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆనందంగా చూస్తున్నాడట. అప్పుడు ఆ రాజహంస ఏమంటుందట,

తప్పకుండా ఆ సతిని కూరుస్తారని చెప్పి చెప్పగానే హంస పలికిన ప్రియవాక్యములకు నలరాజు అత్యంతానంద హృదయుడై దానిని విడిచిపెట్టాడు. మరాళంబు సరాళంబున నింగికెగసి విదర్భపురమునేలు భీమరాజు కూతురు దమయంతీదేవిని అంతఃపుర సమీపమున చూచి ఆ కన్య ఆ పక్షిని చూడగానే దానిని అక్కును చేర్చి ముద్దాడుచుండ ఆ రాజహంస మానవ భాషతో సుగుణదొంతి దమయంతి వినుము, నీకు మనోరంజకమగు విషయమును వివరించెదను. నిషిధాపురనాథుడు నలచక్రవర్తికి నీ రూప వయోగుణములను గూర్చి వర్ణించి తెలిపితిని. అతడు నీయంద అనురక్తుడై నేను చేపట్ట సిద్ధముగానున్నాడు. మీ ఇరువురిది మహోన్నతమైన జంటయని రాయంచ రాయబారం నిరపి అతడి నుండి స్వేచ్ఛగా వెళ్ళిపోయిందట. ఆ రాచకన్య దమయంతి నలరాజుపై అత్యంత అనురక్తుడై అనురక్తై తన చెలులతో ఏముంటుందట, ఆ మహారాజు యొక్క రూపగుణములు చెప్పిన ఆ రాయంచ నా మనసును తను వశం చేసుకుని ఏ విధంగా ఆ నల్లరాజు నా వాడవుతాడు, ఇప్పుడు చూస్తానతన్ని అని తన యొక్క సహచరులు ఇలా చెల్లులందరితో ఏమంటుందట.

సంగి తన మనోగతమంతా కూడా ఆ చెరులకు తెలుపగా వెంటనే వెళ్ళి ఆ విదర్భ మహారాజు భీమరాజుతో ఆ చెల్లులు చెప్పారట. దమయంతి యొక్క మనోగతం తెలుసుకున్న భీమరాజు ఆమెకు స్వయంవరమునకై సకల దేశాధీశులకు ఆహ్వానమును పంపించాడు. ఈ వార్త విని సంతోషాంతరంగుడై నలరాజు కూడా పయనం సాగించాడు స్వయంవరానికి. ఇంతలో అష్టదిక్పాలకులలో ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు ఆ రాజునకు ఎదురైనారు. ఏమంటున్నారట, ఓ నలరాజా, మేము దేవతలం, నీవు దమయంతి స్వయంవరంకు ముందుగా ఆమె అంతఃపురం చేరి ఆమెకు మా గురించి వర్ణించి చెప్పి ఏ విధంగానైనా మా నలుగురిలో ఒక్కరిని ఆమె ఇష్టపడినట్టు నీవు ఒప్పింపలేను అని అనగానే, అయ్యయ్యో, తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు నేను స్వయంవరాపేక్ష చేతనే వెళుతున్నాను, మరి దేవతల ఆజ్ఞ నెరవేర్చాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, ఈ కార్యం నీకు సాధ్యం కాదేమో నలరాజా, సత్యసంధులలో హరిశ్చంద్రుని తరువాత ఇంకెవరిని లెక్కింపగలం అని వాళ్ళంటుంటే, అదేమీ కాదు, నేను మాట తప్పను, మీ ఆజ్ఞ నెరవేరుస్తాను, కానీ పురుషుడనైన నేను ఆ సతీ అంతఃపురంలోకి ఎలా వెళ్ళగలను, ఆమెతో ఏ విధంగా సంభాషించగలను, మీ అభిష్టం ఎట్లా తెలుపగలను, ఇది నా సందేహం అన్నాంట. ఓహో, ఇదా, సరే, ఓ రాజా, ఇదిగో ఇదేమిటో తెలుసా, ధర

గుటికయే తిరస్కరణీ. మానవుడ దృశ్యతను నీవు శిరమున దీని ధరించి, శిరమున దీని ధరించి సరే గుణమాయిప్సి తల్బు

రాజా, ఇది అదృశ్య గుటిక. దీని నీవు తలపైన పెట్టుకున్నావంటే ఎవరికీ కనిపించవు. దీని ప్రభావమున నీవు ఆమె అంతఃపురం చేరి అక్కడ నేను తీసివేస్తే ఆ కన్య నిన్ను చూస్తుంది, నీతో సంభాషిస్తుంది, మా కార్యాన్ని నెరవేర్చమనగానే సరే అని నళరాజు దమయంతి యొక్క అంతఃపుర పరిసరాలను చేరి ఆమె శయన మందిరంలో ప్రవేశించి తలపై ఉన్నటువంటి అదృశ్య గుటికను తీసివేశాడు. ఆమె ప్రత్యక్షంగా నలరాజును చూచింది. ఆశ్చర్యపోయింది. ఏమిటి, ఎవరితడు ఈ విధంగా వచ్చాడని ఆ మనసులో అను

రాయంచ తెలిపినటువంటి నలుడా అని అతన్ని చూచి సిగ్గుతో, ఒక బంగారు రత్న ఖచ్చితమైనటువంటి స్తంభం పక్కన నిలిచి అతన్ని చూస్తూ పలకరించిందట దమయంతీదేవి, ఏమిటి పరపురుషుడు ఈ విధంగా నా అంతఃపురంలో ప్రవేశించాడు, ఇది ధర్మమా అన్నట్టు ఆ అతన్ని ఈమె పలకరిస్తే ఉంటుందట.

మీరెవ్వరు? వచ్చినట్టి పని అయ్యది, ఏ గతి వచ్చినారు? రాజవ్వనులున్న తావులకు చెయ్యన పురు

ఏకాంత ప్రదేశాల్లో రాచకన్యలున్నటువంటి అంతఃపురానికి పురుషులు ఈ విధంగా రావచ్చునా అని ఆమె ఎవరు మీరు ఏమిటి అని అడగగా మలరాజు కొంచెం సమీపానికి వచ్చి ఆమెను చూచి, అతివా, నేనెవరో ఎందుకు వచ్చాను చెబుతాను విను అని ఆమెకు ఈ విధంగా చెప్తున్నాడట. నిషిధా నగర వాసుడా

కానీ నేను నిషిధానగర వాసుణ్ణి, కార్యార్థినే వచ్చాను. ఇంద్రాగ్నేయము వరుణులు అష్టదిక్పాలకులలో నలుగురు నీపైన అనురక్తులై వారిలో ఒక్కరిని నీవు వరించినట్లు ఒప్పింపగా నన్ను పంపించినారు. నేను దేవదూతగా నీ దగ్గరికి వచ్చాను. మరి నా సందేశాన్ని విని నీ సమాధానాన్ని కోరుతున్నాను. వారికి ఏమని చెప్పాలి అని అనగానే దమయంతీదేవి ఏముంటుందట, నా అభిప్రాయం చెప్పమంటారా? మీరు దేవదూతనని చెప్పారు కాబట్టి గౌరవంగా మీతో మాట్లాడు.

ఒకవేళ ఆ రాజు కాదన్నా మరొకరిని వరించు ప్రసక్తి లేదు. నాకు కావాలనుకుంటే ఒకవేళ అతడు కాదని అన్న వెంటనే కూపములు కలుగదే, అంటే బావులు లేవా ప్రాణాలు తీసుకోవడానికి, కొంచెం తాడు దొరకదా ఉరి వేసుకోవడానికి, కొంచెం విషం దొరకదా త్రాగి చావడానికి, ఓ ఖడ్గం అంటే కత్తైనా లభించదా తల నరుక్కోవడానికి. ఇదే నా దృఢ నిశ్చయమని మీరు ఆ దేవతలతో చెప్పిన. ఎప్పుడైతే ఆమె అంత గట్టిగా చెప్పిందో తన ఎందుగల అనురాగమానికి ఆనందించాలో, మరి సుర సందేశం గురించి చింతించాలో ఏమీ తోచక సరే ఉన్న విషయాన్ని ఆమెకు తెలియజెప్పితే ఆమె మనోనిశ్చయం ఏ విధంగా ఉంటుందో అని, ఈ అందము నా సొంతము అనే ధైర్యంతో ముందుకు వచ్చి అతి సమీపానికి వచ్చి దమయంతి నీ మనోనిశ్చయాన్ని త్రికరణ శుద్ధిగా చెప్పావు సంతోషం, ఇక నేను దాపనేల చెబుతాను విను. అతి దాపగనేల ఓ సుగుణ దొంతి దమయంతి.

అని ఎప్పుడైతే తనను పరిచయం చేసుకున్నాడు ఆమె తొలుతనే తనకు రాయంచ తెలుపగా అతని రూపగుణాలను గుర్తించింది, గ్రహించింది. ఇప్పుడు అతడే నలుడని తెలియగాని ముప్పిరిగొన్న సిగ్గుతో అతన్ని ఒకసారి చూచి ఆ చోటు వాసి వెళ్ళిపోయిందట. సరే, దేవతలకు జరిగిన విషయమే చెప్పాలని ఈవులకు రాగానే వారు కూడా, అంటే నిలింపులు అందరూ కూడా అదృశ్య రూపంగా చూస్తున్నారట దమయంతి నలచక్రవర్తి యొక్క సంవాదాన్ని. ఈయన నలరాజు కూడా వారిని సమీపించి, ఆ ఇంటి మిమ్మల్ని ఆశించలేదు, ఎన్నో విధాలు నచ్చజెప్పి చూచాను, దేవతలారా నన్ను మన్నించండి అంటే, వారు, రాజా సామాన్యుడవు కావు నీవు, సత్యధర్మములు నీ యందు మూర్తీభవించి ఉన్నాయి, ఎంత చక్కగా బోధించావు, ఎంత నిస్వార్థంగా ప్రవర్తించావు.

నాకు చాలా సంతోషం కలిగింది. ఆమె నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. నీకు ఎక్కడికి వెళ్ళినా విజయం లభిస్తుంది, నీ కోరిక నెరవేరుతుంది, దమయంతిని కూడి ఆనందంగా సుఖించు అని ఆశీర్వదించారట. నల చరిత్ర సామాన్యమైంది కాదు. నలరాజు అంతకంటే గొప్పవాడు. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం షడైతే ఎత్ర తిష్టంతి తత్తద్వేయోపి తిష్టతి. ఎక్కడైతే ఈ యొక్క ఆరు గుణాలు ఉంటాయో అవన్నీ నలచక్రతిలో ఉన్నాయి కాబట్టి ఆ దేవతలు అనుగ్రహించారు, ఆశీర్వదించారు. అందుకే ఇక సభామంటపానికి అంటే స్వయంవర సభామంటపానికి భీమరాజు అందరినీ కూడా ఆహ్వానించాడు. అనేక మంది తమ తమ గొప్పతనాన్ని ప్రకటిస్తూ రాజన్యులంతా కూడా ఆ స్వయంవర మంటపంలో ప్రవేశించి సుఖాసీనులై ఉన్న తరుణంలో రాజపురోహితుడు ఆ దమయంతీదేవిని వెంటనిడుకొని ఆ సీనులైన రాజులందరినీ కూడా పరిచయం చేస్తున్నాట. అమ్మా, దమయంతీదేవి, వీరందరూ కూడా

కొంకణ గుర్జర కొంకణ కర్ణాట బాహ్లిక ప్రభువులి వరుసవారు చోళ సౌరాష్ట్ర నేపాళ బర్బర మవద్ర మగధ కోసల పతుల్ మగువ వీరు లాటకురు ధరాకాంతులి చోటివారు వంగ భోగవతి

బ్రాహ్మణోత్తముడు దమయంతీదేవికి వరుసగా ఆసీనులైన ధరణీ నాయకుల చూపుచూ వచ్చుచుండ నలరాజుతో సహా ఇంద్ర అగ్ని యమ వరుణులు ఏకరూపులై కనపడుచుండ సకల సద్గుణవతి దమయంతి నివ్వెరపోయి ఇది దేవతల మాయగా

అంతగా ప్రార్థించిన దేవతలు క్షమించు కూడా మిన్నకున్నారు. దమయంతి తనకు ఆరాధ్య దేవత అయిన శారదామాతను ఇట్లు ధ్యానిస్తూ ఉందట. ఏనాం కోపమగౌర విగ్రహక

అందరికి నిరాశ చెంది ఓ దేవతలారా నన్ను మన్నింపుడు. త్రికరణ శుద్ధిగా నేను నలరాజునే నా పతిగా భావించుతుంది. నన్ను నలునే గూర్పుడు లేదేని నేనిప్పుడే ప్రాణత్యాగం ఉనర్చేదనని పూలహారమును తన కంఠమునకు జుట్టుకొన దేవతలు నిజరూపమును నిలిచి ఆమెతో, అమ్మా శాంతింపు తల్లి, దమయంతి శాంతింపు, ఇదే నీ మెచ్చిన సార్వభౌముడు నలుండి తడే సుసోదరే మదిరంజిల్లగ పెండ్లియాడు.

నీవు నచ్చిన నీకు నచ్చిన సార్వభౌముడు నలుడు ఇదిగో ఇతడే అని ఐదుగురు కూడా నల రూపములో ఉండా ఆ నలుగురు దేవతలు కూడా నిజరూపం ధరించి అసలైన నలరాజును ఆమెకు చూపి ఆమె యొక్క సాధ్యత్వానికి అబ్బురపడి ఆనందించి ఇతన్ని పెళ్ళాడి మీరు సుఖంగా ఉండండి అని ఆశీర్వదించారు. అనంతరము దమయంతి ముదమున నలుని గళమున పూలమాల వేసి ఒక శుభలగ్నము నిశ్చయించి పట్టణమంతా అలంకరించి బంధుమిత్ర పరివార సమేతుడై నల ఆ యొక్క భీమరాజు వధూవరులను అలంకరించి కళ్యాణ మంటపమునకు తీసుకుని వచ్చి సకల భూసురోత్తములు వేద మంత్ర పఠములు చదువ భీమరాజు ఆ నలరాజునకు దమయంతినిచ్చి మహావైభవంగా కళ్యాణం చేశాడు. కన్యాదానం ఫలం వల్ల నేను ధన్యుణ్ణయ్యానని అనంతరం వైభవోపేతంగా భార్యను వెంటనిడుకొని నలరాజు తన పట్టణం చేరాడు నిషిధానగరం. అక్కడ ప్రజానురంజకంగా పరిపాలన సాగిస్తూ ఉండగా ఇంద్రసేనుడు ఇంద్రసేన అనే కుమారుడు కలిగి సుఖంగా వాళ్ళు ఉంటూ ఉండగా ఈ

సాపేక్ష చేత శనేశ్చరుడు కూడా ఆ స్వయంవరానికి వచ్చాడు. కాని ఆ సుందరి తనకు అందక అతడు నిరాశ చెంది ఏ విధముగానైనా నలదమయంతులను బాధకు లోను చేయాలని ఉద్దేశం చేత ఒకనాడు నలరాజు మూత్రవర్జన చేసి కాళ్ళు కడుక్కున్నప్పుడు సూదిమొనమోపినంత తడువలేదట ఆ పాదం. ఆ ప్రదేశంలో అతడు ప్రవేశించి ఇంకా అతన్ని బాధ పెట్టడం ప్రారంభించాడు. అయితే ప్రజానురంజకుడైన నలరాజుకు సోదరుడున్నాడు, పుష్కరుడును వాడు. అతడు ఒకనాడు వచ్చి అన్నగారితో, అన్నయ్య, నీతో వినోదంగా జూదమాడాలని నా కోరికగా ఉంది అనగానే, ఏదో వినోదమే కదా అని ఆ రాజు జూదానికి సంసిద్ధుడయ్యాడు. ఆ అడసా

వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు జూదమాడగా సకల రాజ్య సంపదను కూడా పోగొట్టుకుని కట్టుబట్టతో నిలిచాడట నలరాజు. ఆ రాష్ట్రాన్ని విడిచి భార్యా సమేతుడై అడవులకు ప్రయాణం సాగించి ఆకలి వేసినప్పుడు నిద్ర ఆహార విశ్రాంతులన్నింటినీ కూడా దూరం చేసుకుని కన్నీరు కారుస్తూ విలపిస్తూ బయలుదేరి వెళుతూ ఉండగా ఆకలి కొండ శిఖరములగ్నిచే మండదుడగే కాలు చున్నవి పశువులు గడ్డి లేక విసనకర్రలు చేబూని రిసుకుమారులు అక్కడ గ్రీష్మ ఋతువు ఎంత వెక్కసౌము. ఆ విధంగా ఉన్న ఆ చోట పళ్ళు తినబోవ శని మహత్యం చేత అవి చేదుగా మారిపోతున్నాయి. రెండు గువ్వలు వచ్చి వాటి వాళ్ల సమీపంలో ఉన్నాడు. వాటిని చూచి ఆ పక్షులను చంపి పచ్చి మాంసమైనా భుజించి ఆకలి తీర్చుకోవాలని వాటిని పట్టబోవ అందకపోవడం చేత నలరాజు తన పైన ఉన్న ఉత్తరీయాన్ని విసిరేశాడు వాటిపైకి. ఆ పక్షులు ఆ ఉత్తరీయాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాయట. ఖిన్నుడై నేల కూలబడి మొదలు నరికిన చెట్టులాగా బాధపడుతున్న ఆ భర్తను చూచి ఆమె తన పైటి చెంగు చింపి అతని భుజం పైన వేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత చతుష్పదములు అంటే ఆయన చెప్పాడు దమయంతికి. నాలుగు మార్గాలు కనిపించాయి. దక్షిణాపదమునకు ఒకటి, అయోధ్యాపురికి ఒకటి, విదర్భపురికి ఒకటి, ఉజ్జయినికి ఒకటి. ఈ నాలుగు మార్గాల్లో నీవు విదర్భకు వెళ్ళి నీ తల్లిదండ్రుల వద్ద సంతోషంగా ఉండు అని చెప్తే ఒక మాట, మహారాజా నా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ఆదరిస్తారు అభిమానిస్తారు, ఈ కష్ట సమయంలో మనం విదర్భకు పోవడం మంచిది, నా మాట వినండి అని బ్రతిమలాడిందట. అప్పుడు నలరాజు ఏమంటున్నాడు, కవి సక్షివాగ్ర జన్మ ఘన గాయక సద్గురు వైణికాబ్జనీతవ సమతేజ భూవర శతాంగ తురంగ భటాన్వితుండనై భవదురు పాణి పంకజము బట్ట విదర్భకు వచ్చినట్టి భీమ సంభవ ఇటువంటి దుస్థితిని వచ్చుట ఎట్లు మదిందలవుపవా. అట్టహాసంగా వచ్చి నిన్ను ఆనాడు చే అందుకున్నా, ఇప్పుడు ఏ ముఖంతో నిన్ను ఆ పట్టణానికి రమ్మని పిలుస్తున్నావు అని ఆ అడవుల్లోనే సంచరిస్తూ ఉండగా ఒక చెట్టు కింద దమయంతీదేవి నలుని తొడపైన శిరస్సు పెట్టుకుని నిద్రిస్తూ ఉండగా ఇప్పుడు ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోయానంటే దారి తప్పి తన పుట్టినిళ్ళైనా చేరుతుందని ఆమె పైటను తన భుజాన వేసుకుని చింపి వెళ్ళిపోయాడట నలరాజు. కొంతసేపటికి నిద్రలేచి అతనిని గానక అనేక కష్టాలు కోర్చి అడవులను దాటి సుబాహుపురం అనే పట్టణం చేరి విపులాదేవి అనేటువంటి ఆమె ఆశ్రయం పొందగా అక్కడ విదర్భరాజు భీమరాజు కూతుని అల్లుని వెదక అనేక మందిని గూఢచారులను పంపితే ఆ యొక్క పుసవాహుపురం చేరిన ఆ పర్ణాదుడనే బ్రాహ్మణోత్తముడు దమయంతిని గుర్తించి తీసుకుని వెళ్ళిపోయాడు. అనంతరం నలరాజు అయ్యో విడిచి వచ్చాను, ఏమైపోయిందో దమయంతి అని

అక్కడ ఉంటూ ఉండగా సుదేవుడనేవాడు నలచక్రవర్తిని వెతుకుతూ ఆ యొక్క అయోధ్యకు వచ్చాడు. ఋతపర్ణునితో మాట్లాడుతూ, భార్యను అడవిలో విడిచిపెట్టాడు దయావిహీనుడు నలుడు అని దూషించగానే ఆయనకు పౌరుషం వచ్చి అక్కడే ఉన్న బాహుకుడు అనే పేరుతో నలుడేమన్నాడు, ఎటువంటి కష్ట సమయంలో ఏ పరిస్థితిలో భార్యను విడిచి వెళ్ళాడు, పతివ్రత అయ్యుండి కూడా భర్తను ఈ విధంగా నిందల పాలు చేస్తుందా దమయంతి అన్నాడట. అప్పుడు గుర్తించాడు సుదేవుడు, ఇతడే మరి ఈయనకెందుకు ఈ పౌరుషం అని, ఇతడే నలుడు ఈ రూపంగా ఉన్నాడని చెప్పి వెంటనే, ఓ సాకేత మహారాజా ఋతుపర్ణ, ఆ దమయంతీదేవికి భీమరాజు మరల రెండవ స్వయంవరం ఏర్పాటు చేశాడు, అందరూ వెళ్ళాలి, రేపు ఉదయమే ఆ ముహూర్తం. అయితే అశ్వ హృదయం తెలిసినటువంటి ఈ బాహుకుని మీరు తీసుకుని వస్తే అతడు వేగంగా మనోవేగంతో తప్పక విదర్భ చేర్చగలడు, ఆ స్వయంవరాన్ని మీరు అందుకోగలుగుతారనగానే నలరాజునే తీసుకుని వచ్చారట. ఆ సమయంలో దమయంతీదేవి వంటశాలలో ఉన్నటువంటి నలరాజు దగ్గరికి ఆమె తన పుత్రుడు పుత్రిక ఇంద్రసేనుడు ఇంద్రసేను ఆ ఇద్దరినీ కూడా నలరాజు ఉన్నటువంటి వంటశాలకు పంపించిందట అమ్మ. ఎప్పుడైతే వారు అక్కడికి వచ్చారో ఒక్కసారి హృదయమంతా కూడా ఆనందంతో పొంగిపోగా, గ్రద్దన వచ్చి బాలకు

నా సంతానాన్ని చూడగానే ఒక్కసారి ఆత్మీయత ముంచుకురాగా పరుగున వచ్చి ఇద్దరు పిల్లల్ని కూడా అక్కున చేర్చుకుని కన్నీరు కారుస్తూ వారి నుదురులు ముద్దు పెట్టుకుంటూ ఎన్నో విధాల ఆనందపడుతున్నాడట. కన్నీళ్లు గారుస్తున్న రాజును చూడగానే దమయంతీదేవి హృదయం ఆనంద తరంగితమైంది. ఇతడే నా పతి, రూపు మారినా క్షేమంగా ఉన్నాడంతే చాలు అని దగ్గరకు వచ్చి, బాహుకా నీవు వంటల వాడవు కదా, వీరు రాచపుత్రిక పుత్రుడు, మరి వారిని నీవు అక్కును చేర్చుకుంటున్నావేమిటి, ఆశ్చర్యంగా ఉంది. అంటే నా సంతానం కూడా ఈ వయసు వారే ఈ విధంగా ఉంటారు, నా పిల్లలు జ్ఞప్తికి వచ్చి నేను ఈ విధంగా అక్కున చేర్చుకున్నాను, అంతేకాని వేరు కాదు అన్నాడట. ఆమె ఇంకా ఎందుకు దాచి పెడతారు, నన్ను అనుగ్రహించరా క్షమించరా అని చెప్పి ఆమె వచ్చి రాజు పాదాలపై పడి కన్నీరు గారుస్తూ తనకన్నీటితో ఆ రాజు పాదాలు కడుగుతూ, ఆ విధంగా అన్యాయంగా నన్ను నట్టడమిని విడిచిపెట్టారే దయావిహీనులై, మీ రాక కోసం ఎన్నో విధాలు ఎదురు చూస్తున్నానే, మిమ్మల్ని గుర్తించి ఋతుపర్ణ రాజు ఆస్థానంలో ఉన్నారని గ్రహించి ఈ స్వయంవరము అనేటువంటిది పెట్టాం, కానీ నిజంగా నా హృదయంలో ఎటువంటి దురుద్దేశం లేదు, నన్ను మన్నించి ఏలుకోండి. మీకు నిజంగా నా మనశ్శుద్ధిని తెలియజెప్పాలంటే ప్రతి నము చేయనేల నిను బాయదలంచి తినేని విషువులను సుతులను గోవులను బుధుల చాందసులను వధించువారు, ఏ గతి గమనింతురు ఆ గతి కంజహితాన్వయదీపబోయదల, సతతము పంచభూతముల సాక్షులు నన్ కృపనీలగోరెదల అని ప్రతిజ్ఞ చేస్తే ఆమెను దగ్గరకు తీర్చుకొని ఆ నలరాజు కూడా దీర్ఘ వియోగానంతరం భార్య పిల్లలను చేర

తీసి కర్కోటకుడైనటువంటి నాగరాజును ప్రార్థించగానే అతడు అతనికి నిజరూపును ప్రసాదించాడు. సకల దేవతలు, ఇంద్రాగ్ని, యమ, వరుణాదులు, అష్టదిక్పాలకులు అందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. అతని యొక్క నియతికి, సత్యధర్మనిష్టకు శనిశ్చరుడు కూడా చెలించి అతన్ని క్షమించి, ఇక నుండి కథ ఎవరు విన్నా, చెప్పినా, చెప్పించినా తరిస్తారు, నా బాధ వారికి ఏనాడు ఉండదు, కరుణిస్తాను అని ఆశీర్వదించాడట శనిశ్చరుడు. అందరు కూడా ఆ యొక్క సకల దేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆనందాతిరేకంతో భగవంతుని అనేక రీతులు ధ్యానించి వారు తరించారు. మనం కూడా ఈ కథ విని అందరూ తరించాలని కోరుకుంటున్నాం.

వినేంత వరకు శ్రీమతి సత్యాంజనేయ భాగవతారిణి గారిచే నలచరిత్ర హరికథ విన్నారు. ఈనాటి హరికథ కాలక్షేపం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.